0: வந்தே மாதரம்.
1: வந்தே மாதரம் சுஜலா சுஃபலா மலய ஜ சீதலா.

శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శకసంవత్సరం 1948 ఆషాఢమాసం 28వ రోజు అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 19వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:56 నాటి 32 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: deadlock, but Kajal held her nerve to clinch the championship on criteria, securing India's third gold medal of the tournament. India added two more silver to their haul through strong campaigns in the 53 and 57 kilogram weight divisions. In the 53 kilogram championship final, Indian wrestler Antim Pangal settled for silver after conceding her gold medal bout against Sweden's Emma Jonna Denise Malmgren due to an injury. And that is the end of this news bulletin.
1: Agasani, Hyderabad Kendram. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం భక్తిరంజని ఏమిటి కార్యక్రమంలో సూర్యదేవుని భక్తి గీతాలు అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. ముందుగా వినండి సూర్యదేవుని భక్తి గీతాలు ఆదిత్య హృదయం.
2: ఆదిత్య హృదయం త్రేతాయుగమున మహాపరాక్రమవంతమైన రామరావణ యుద్ధము నీతి న్యాయ సమ్మతమైనది జరుగుట సర్వవిదితమైన విషయం. ఈ మహాయుద్ధం 10 దినములు జరిగినది. రామరావణ సంగ్రామమునకు రామరావణ సంగ్రామమే సాటి, సాగరమునకు సాగరమే సాటి. బహుశ్రమతో, వేదనతో, పరితాపముతో తపించు శ్రీరామచంద్రుని, రణరంగధీరుని, దుష్ట సంహారణార్థమై జన్మించిన మహానుభావుని గమనించిన అగస్త్య మహర్షి, రామ నీవు మానవాకారమును జన్మించిన శ్రీ మహావిష్ణు స్వరూపుడు, మహాభాగ రామచంద్ర అతి సనాతనమైనది, అతి రహస్యమైనది, బహు గోప్యమైనది, సర్వశుభదాయకమైనది, సమస్త దేవాత్మకమైనది, బ్రహ్మ విష్ణు శివ స్కంధ సూర్యనారాయణ శక్తియుక్తులు గల ఆదిత్య హృదయమును నీకు అందించుచున్నాను. శ్రీ సూర్యభగవానుడు శత్రుజయుడు జ్యోతిషాంపతి, ఆ మహానుభావుని హృదయమునందుకున్న, ఆరాధించిన, పూజించిన, జపించిన నీకు విజయము కరతలామలకము. రావణాసురుని సంహరించగలవు రామచంద్ర. ఈ ఆదిత్య హృదయమును మహామంత్రమును భుక్తిముక్తదాయకము, మహావీర్యవంతము, సకలాభీష్టదాయకము, లోకశోక నివారకము, ఆరోగ్య ఐశ్వర్యప్రదము, ఆనందదాయకము, సురుచిర సుందర శుభావహము, విజయదాయకము.

युद्धाय समुपस्थितम्। दैवतैश्च समागम्य द्रष्टुमभ्यागत।

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు వింటున్నారు భక్తిరంజని కార్యక్రమం.

శ్రోత ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి శ్రీ జీవరత్నం గారు వినిపించే సూక్తి సుధా.

0: శాంతి మరియు సమాధానములు. షాలోం అనగా హిబ్రూలో అన్ని విధముల ఆశీర్వాదమని అర్థం, గ్రీకులో సమాధానమని అర్థం. ప్రపంచ ఆధునీకరణ యుగంలో మనం ఉన్నాం. మత రాజకీయ సమాధానం కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఛాందస్సువాదులను శాంతి పరిరక్షణకు ప్రయత్నాలు చేస్తున్నారు. శాంతి కావాలని అందరూ కోరతారు. శాంతి వెతికితే దొరికేది కాదు. శాంతికి నిర్వచనాలు ఇస్తున్నారు, కావాలని ప్రచారం చేస్తున్నారు. కొందరు పర్వతం మీద దొరుకుతుందని కొండలకు పోతారు, అక్కడ వెతుకుతున్నారు. శాంతికై త్రాగుడు మత్తులు వెతుకుతున్నారు. ధనంగల వారు శాంతిగా ఉంటారు అనుకుంటారు, అది సమాధానం కాదు. కొందరు మత పెద్దల దగ్గర దొరుకుతుందని అనుకుంటారు, అటు శాంతిని వెతుకుతారు, అది కొంతవరకే గాని అంతా కాదు. శాంతి పునాది దేవుడే, దేవుని యొద్ద నుండే వచ్చింది. అది దేవుని కృప వలన వచ్చేది. అది వ్యక్తిగతమైందే కాక విశ్వంతటికి ప్రసాదించబడింది. అది అందరితో కలిసి వ్యక్తీకరించేది, శత్రుల ఎళ్లను చూపేది. మూడు దర్శనం ద్వారా శాంతి పరిపుష్టతను చూస్తాం. మొదటిది, సృష్టి అంతయు ఒకదానితో ఒకటి అనుబంధం చేయబడింది, దేవునితో సంబంధం గలది. సృష్టి శాంతిని స్థిరపరుస్తుంది. దేవుడు సృష్టి చేస్తూ బాగుంది అన్నాడు. సృష్టి అంతా అయిన తర్వాత చాలా బాగుంది అన్నాడు. శాంతి సృష్టికి మూలమయ్యింది. ఆయన చేశాడు గనుక శాంతి లభిస్తుంది. కానీ సృష్టిలోని శాంతి పాడైపోయింది. మనుషుడు అవిధేయత వలన పడిపోయి విశ్వశాంతిని పాడు చేశాడు. కనుక పేదవాడు, ధనికుడు, గొప్పవారు, బలవంతులు, దీనులు, దరిద్రులు, ఉన్నతులు, తక్కువవారు సమాజంలో ఉన్నారు. అయితే దేవుడు నిబంధన చేశాడు. ధనికుడు మరో ధనుకుని చేస్తాడు గాని దేవుని నిబంధన శాంతి అని ప్రపంచంలో శాంతినిస్తుంది. సృష్టిని పునర్నిర్మిస్తున్నానన్నాడు. పాడైన సృష్టి విడుదలకై మూలుగు విన్నాడు. మునుపటి బాధలు మరువబడతాయి. ఇస్రాయేలు కష్టాల్లో ఉన్నారు. వారికి వాగ్దానం ఇచ్చాడు. వారికి నూతన భూమి, నూతన ఆకాశం వాగ్దానం ఇచ్చాడు. నూతన సృష్టి ఇస్తానని నిబంధన ఉంది. అది అందరికీ అయింది. ఎకను సముద్రం లేదు, సమస్తం నూతనమైంది. శాంతి సమాధానమే సొంతమైంది. రెండవ దర్శనం, దేవుడు మానవునితో చేయును పని యెషయా ప్రవక్త వివరిస్తున్నాడు. శాంతి దేవుని జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. వేదన ఉన్న వారితో ఉన్నాడు, విడబడిన వారితో, నెట్టివబడిన వారితో ఉన్నాడు. నలిగిన వారిని విడిపించుట, పేదవారి పక్షమన ఉంటలో ఆయన చూపిన సృష్టి విధానం చూస్తాం. దేవుడు తన శాంతిని పంపాడు. చిన్న బిడ్డలోని శాంతిని వానిలోనికి తెచ్చాడు. శాంతికి శాస్త్రీయ జ్ఞానం అక్కర్లేదు. దీనికి ఈ శక్తి లేదు. గొప్ప పనులు చేయని అవసరం లేదు. సృష్టి అంతట్లో శాంతిని ఏర్పాటు చేశాడు. జంతువులు వాటి స్వభావం పోతాయి. మానవునిలో జంతు స్వభావం పోయింది. జంతు స్వభావం వలన మానవునికి ప్రమాదం. చెడిపోయిన స్వభావం వలన చిరాకు, పరాకు. వాటి స్వభావం పోతేనే ఇతరులతో కలిసిమెలిసి ఉండగలం. జంతువు పులి, సింహం, నక్క స్వభావం పోవాలి. అప్పుడే నూతన స్వభావం, సంస్కృతి, సహవాస జీవితం ఏర్పడుతుంది. ప్రభు కటాక్షం ఇప్పారుతుంది. మూడవ దర్శనం, లోకస్వార్త 1వ అధ్యాయంలో శాంతి వివరించబడింది. క్రీస్తు ఇచ్చిన మరియా మెస్సియాను క్రీస్తులో చూచింది. ఆయన సమాజాన్ని పూర్తిగా నూతనపరుస్తాడు. మొదటివారు కడపెట్టివారు, కడపెట్టివారు మొదటివారినిగా చేస్తాడు. ధనవంతులు ఆకలి కొంటారు. ఆకలి కొన్న వారు ఆహారంతో తృప్తి పరచబడతారు. గర్విష్ఠులను త్రోసివేస్తాడు. పేదవారిని ఎత్తును. ఆయన పరిపాలన స్థితి మరియు స్థితిలో చూస్తాం. అన్ని పరిస్థితులు మారిపోతాయి. ఆయన న్యాయం తీరుస్తాడు, శాంతి వనగూరుస్తాడు. ఖడ్గములు, మచ్చుకత్తులు ఎత్తబడం, యుద్ధములు మానివేస్తారు. బలహీనులు బలవంతులు అవుతారు. యేసు దర్శనం వలన శాంతి స్వభావం వస్తుంది.
1: మీరు ఇంతవరకు శ్రీ జి జీవరత్న గారు వినిపించిన సూక్తి సుధ విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీవ్ ఉంటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభిస్తారని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్టంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేపట్టిందని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. చెత్త సేకరణకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. వార్తల వివరాలు. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభిస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి పర్యటన షెడ్యూల్ ఖరారైందని తెలిపారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట మంత్రి నాదండ్ల మనోహర్, బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవులతో కలిసి ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగి ఉద్యోగ ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని వెల్లడించారు. రాష్టంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేపట్టిందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య మహిళా విభాగం ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం శిల్పారామం వద్ద 1000 గజాల స్థలాన్ని కేటాయిస్తుందని ఆయన నిన్న ప్రకటించారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య మహిళా విభాగం ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ విభాగం ప్రతినిధులు హైదరాబాద్లో ముఖ్యమంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మహిళా సాధికారత కోసం రాష్టంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. పట్టణాల్లో ఇంటింటికీ చెత్త సేకరణకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగరానికి కేటాయించిన 25 వాహనాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ,
1: ఒక పీపీపీ మోడల్లో అవుట్ సోర్సింగ్ మెకానిజం లో గవర్నమెంట్ ఏమి కొనదు వీటిని, వేరే వాళ్లే డ్రైవర్ ని పెట్టుకొని వాళ్లే మెయింటైన్ చేసుకొని ఇంటింటి నుంచి చెత్త తీసుకెళ్లే మార్గాన్ని తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరుకి దాదాపుగా 200 దాకా ఎలక్ట్రిక్ ఆటోస్ వస్తాయి. ఈ 200లో 25 వచ్చినాయి. ఒక్కొక్క ఆటో 1000 ఇళ్లకి వెళ్లి చెత్త తీసుకొచ్చేటువంటి మెకానిజం, అన్ని ప్రాంతాల్లో చెత్త అనేది లేకుండా నీట్గా ఉంటుందనేది మా ఉద్దేశం.
0: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జాతీయ ప్రయోజనాలతో పాటు రాష్ట ప్రయోజనాల సాధనకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లో జనసేన ఎంపీలతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్ది కార్యక్రమాలు, రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త రైల్వే లైన్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అభివృద్ది వంటి అంశాలను పార్లమెంటులో బలంగా వినిపించాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు వంటి కీలక అంశాలపై ప్రజల ఆకాంక్షలు, జాతీయ ప్రయోజనాలు, రాష్ట అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాత్మక చర్చలు జరపాలని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పలు తెలుగు చిత్రాలకు అవార్డులు లభించాయి. కల్కి చిత్రానికి ఉత్తమ చిత్ర పురస్కారం, 35 చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రంగా కమిటీ కుర్రోళ్లు చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారం లభించాయి. ఉత్తమ బాల నటుడిగా అరుణ్దేవ్ పోతుల, పుష్ప 2 చిత్రానికి ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే రచయితగా సుకుమార్, లక్కీ భాస్కర్ చిత్రానికి ఉత్తమ సంభాషణల రచయితగా వెంకీ అట్లూరీ, కల్కీ చిత్రానికి ఉత్తమ నిర్మాణ రూపకల్పన విభాగంలో నితిన్ జిహానీ చౌదరి జాతీయ పురస్కారాలు అందుకున్నారు. కమిటీ కుర్రోళ్లు చిత్రానికి ఉత్తమ మేకప్ కళాకారుడిగా పి రవికుమార్, పుష్ప 2 చిత్రానికి ఉత్తమ వస్త్రాల రూపకల్పన విభాగంలో దీపాలి నూర్, శీతల్ శర్మలకు పురస్కారాలు లభించాయి. తెలుగు చిత్ర పరిశ్రమ సృజనాత్మకత, ప్రతిభ, అంకిత భావానికి ఈ పురస్కారాలు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు అభినందించారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో సుమారు 3 కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారుల అభివృద్ది పనులకు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్లతో కలిసి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన రహదారులు, పాదచారులకు సురక్షితమైన ఫుట్పాత్లు, కాలుష్య నియంత్రణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపడుతున్న ఈ అభివృద్ది పనులతో విజయవాడ నగరంలో వాయు కాలుష్యం తగ్గుముఖం పడుతుందని తెలిపారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసి పట్టడం క్యాచ్ ది రైన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కేంద్రంలో మహిళపై జరిగిన దాడి ఘటనపై మానవత్వానికే మచ్చ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయనే విషయాన్ని ఈ ఘటన నిరూపిస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఉత్తర బీహార్ నుండి జార్ఖండ్ వరకు, పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిషా, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే
2: ఆంధ్రప్రదేశ్ మరియానంలో దిగువ ప్రభుత్వ ఆవరణంలో నైరుతి గాలులు మరియు పశ్చిమ దిశగాలు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి మోస్తరు వర్షాలు లేని ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో ఏలూరు జిల్లా కుకునూరులో అత్యధిక భారీ వర్షపాతం 8 సెంటీమీటర్లు నమోదైంది.
0: తెలంగాణలో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విజయవాడ నగరంలోని గిరిపురంలో డయేరియా కేసులపై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులతో మాట్లాడారు. 6 డయేరియా కేసులు నమోదయ్యాయని, ఒకరు విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు మంత్రికి తెలిపారు. మిగిలిన వారు ఇళ్ల వద్దే చికిత్స పొందుతున్నారని, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు. భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభిస్తారని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్టంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేపట్టిందని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. చెత్త సేకరణకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: డాక్టర్ గణేష హెగడే. अथ वार्ताः. संसदः आगामी मानसून सेशन इति प्रावृत सत्रात् पूर्वम् अद्य सर्वकारेण सर्वदलीय सभा आहूता. सत्रस्य कालखण्डे संसदः द्वयोः सदनयोः सुचारुरूपेण कार्यं कर्तुं सर्वकारः सर्वेभ्यः राजनैतिकदलेभ्यः सहकार्यं याचयिष्यति. श्वः आरभ्य मानसून सत्रम् अगस्त मासस्य त्रयोदश दिनाङ्कपर्यन्तं भविष्यति. सत्रस्य कालखण्डे अनेके महत्वपूर्णाः विधेयकाः चर्चायै पारितार्थञ्च सुनिश्चिताः सन्ति. भारतीय जनता पार्टीति दलेन वर्णितं यत् सर्वकारस्य इथेनाल मिश्रण कार्यक्रमः भारतस्य बृहत्तमेषु सार्वजनिक नीति सफलता कार्येषु अन्यतमः कार्यक्रमः वर्तते, येन कृषकाणाम् आयः वर्धितः, ऊर्जा सुरक्षा सुदृढा अभवत्, आयातित असंस्कृत पेट्रोलियम तैलस्य निर्भरता च न्यूनीकृता. सामाजिक माध्यम पटले भाजपा दलस्य सूचना प्रौद्योगिकी कोष प्रमुखः अमित मालवीयः अवदत् यत् E20 मिश्रण कार्यक्रमः राजनैतिक बिन्दु अंक निर्धारणेन चालितायाः पक्षपात पूर्ण आलोचनायाः अपेक्षया समग्र साक्ष्य आधारित मूल्यांकनाय योग्यः अस्ति, तथा च एतादृश परिणामस्य सार्वजनिक नीतेः मापनीय परिणामैः न्यायः करणीयः. 20% इथेनाल मिश्रणस्य उपलब्धिं भारतस्य अत्यन्तं परिणामी नीति सफलतासु अन्यतमं इति कथयन् सः अवदत् यत् एतेन उपक्रमेण कृषक कल्याणं, ग्रामीण विकासः, सहकारीय संस्थाः, ऊर्जा सुरक्षा, पर्यावरणस्य स्थायित्वं च इत्यादिषु क्षेत्रेषु युगपत् औन्नत्यं दृष्टम्. NTA इति राष्ट्रिय परीक्षण संस्थया समीक्षार्थं OMR पत्राणां प्रस्तुतीकरणस्य विषये छात्राणां अभिभावकानां च कृते सचेतक पत्रं प्रकाशितम्. NTA इत्यनेन प्रकाशितं यत् अद्यतनकाले समीक्षार्थं प्रदत्तानि बहूनि OMR पत्राणि कृत्रिमाणि प्राप्तानि. NTA इत्यनेन उक्तं यत् प्राप्तस्य प्रत्येकस्य पत्रस्य सक्रियरूपेण परीक्षणं क्रियते, परन्तु यदि कृत्रिमं अथवा AI जनितानि OMR पत्राणि प्रस्तूयन्ते तर्हि गभीराः न्यायिक परिणामाः भवितुम् अर्हन्ति इति सचेतना दत्ता. केन्द्रीय माध्यमिक शिक्षा बोर्ड CBSE द्वारा ऐषमः दशम कक्षायाः द्वितीय बोर्ड परीक्षायाः परिणामः घोषितः. ये छात्राः द्वितीय बोर्ड परीक्षां लिखितवन्तः ते डिजी लॉकर रिजल्ट इत्यस्य माध्यमेन तेषां परिणामान् प्राप्तुं शक्नुवन्ति. राष्ट्रीय शिक्षा नीतेः अनुशंसानाम् अनुरूपं CBSE संस्थया दशम कक्षायाः कृते अस्मात् वर्षात् बोर्ड परीक्षाद्वयं प्रवर्तितमासीत्. केन्द्रीय वाणिज्य उद्योग मंत्री पीयूष गोयलः एस्टोनिया देशस्य आधिकारिक यात्रायाः समये टैलिन नगरे भारत एस्टोनिया व्यापार मञ्चं सम्बोधितवान्. अस्मिन् अवसरे सः व्यापारे निवेशे नवीनतायां प्रौद्योगिक्यां च गहन सहकार्यस्य आह्वानं कृतवान्. मञ्चे द्विपक्षीय आर्थिक सहकार्यस्य सुदृढीकरणाय नूतनानां मार्गाणाम् अन्वेषणार्थम् उभय देशानां वरिष्ठ सर्वकारीय प्रतिनिधयः, उद्योगनेतारः, व्यापार प्रतिनिधिमण्डलस्य च सदस्याः एकत्र आगतास्सन्ति. जम्मूकश्मीरे श्री अमरनाथजी यात्रा प्रतिकूल ऋतोः पूर्वानुमानं दृष्ट्वा पहलगाम बालताल इति द्वयोः मार्गयोः अपि अद्यारभ्य स्थगिता जाता. एकः अधिकारी अवदत् यत् भारतस्य ऋतुविज्ञान विभागेन यात्रिकाणां सुरक्षां कल्याणञ्च सुनिश्चित्य आगामिषु कतिपयेषु दिनेषु ऋतोः प्रतिकूलतायाः पूर्वानुमानस्य अनन्तरं एषः निर्णयः कृतः. अधिकारी अवदत् यत् यावत् अग्रिम आदेशः न भवति तावत् बालताल नूनवान चन्दनवारी आधारशिला शिभरात् यात्रीणाम् अग्रे गमनस्य अनुमतिः न भविष्यति इति वार्ताः.
4: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7 గంటలు.
5: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల

ప్రసార వివరాలు. ఈనాటి ప్రసారంలో ముందుగా ఈ ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ. 7:15 ప్రసారమయ్యే ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రభాత గీతం భక్తి గీతంతో పాటు 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమంలో హెచ్పీవీ వ్యాక్సిన్ ఆవశ్యకత ఉపయోగాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఇంకా 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గ్లాకోమా వ్యాధికి కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కాటరాక్ట్ మరియు రిఫ్రాక్టర్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు అందించే వివరాలు ఉంటారు. ఇదే కార్యక్రమంలో సినీ గీతాలు కూడా మీరు వినవచ్చు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. 8:30 బాలభారతి చిన్నారుల కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోర్గాంపి విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. 9:00 ప్రసారమవుతుంది హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం ఇది. 10:00 మధ్యాహ్నం 12:10 12:40 1:20 శ్రోతలు వివిధ భారతి తెలుగు కార్యక్రమాన్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ఉంటారు. అలాగే మధ్యాహ్నం 12:00 హిందీలో 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 12:30 తెలుగులో వార్తలు 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు శ్రోతలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ఉంటారు. మధ్యాహ్నం 3:00 సమన్వయ నాటక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. సాయంత్రం 4:00 నుంచి 5:00 వరకు ప్రసారమవుతాయి వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే ఉంటారు. సాయంత్రం 5:00 తిరిగి రాత్రి 8:00 శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన సినీ గీతాల కార్యక్రమం వింటారు అభిరుచి కార్యక్రమం. సాయంత్రం 5:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:45 అలాగే 6:35 శ్రోతలు సినీ రంజన్ కార్యక్రమంలో సినిమా పాటలు వినవచ్చు. 6:30 ప్రసారమవుతుంది సమాచార దర్శిని. రాత్రి 7:15 ప్రసారమవుతుంది లూవాకి. 7:45 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇక లలిత సంగీత కార్యక్రమాన్ని మీరు వినవచ్చు రాత్రి 8:30 8:45 హిందీలో 9:00 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 9:15 వినవచ్చు స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్ అవుతాయి. రాత్రి 9:30 ఇష్యూస్ బిఫోర్ పార్లమెంట్ ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్ అవుతుంది. ఇది కూడా రాత్రి 10:00 అఖిల భారత రవివాసరి సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్ అవుతుంది. 11:00 హిందీలో 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్ అంటారు. ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పే మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా శ్రోతలు ఈ రోజు వినబోయే కార్యక్రమాల వివరాలు విన్నారు. ప్రసార వివరాలు ఇవి. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాలు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. జాతీయ చలన చిత్ర పురస్కారాలు ప్రకటించారు. తెలుగు చిత్రం 35 చిన్న కథ కాదుకి ఉత్తమ బాలల చిత్ర పురస్కారం లభించింది. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్ర నిలిపివేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ నుంచి కాంస్య పతకం గెలుచుకుంది. ఈరోజు అర్జెంటీనా స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రేపు ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరుతుంది. వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చ కోసం, ఆమోదం కోసం సభల్లో చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం E20 భారతదేశంలో అతిపెద్ద ప్రజావిధాన విజయాల్లో ఒకటని భారతీయ జనతా పార్టీ అభివర్ణించింది. ఈ పథకం రైతు ఆదాయాన్ని పెంచడమే కాకుండా ఇంధన భద్రతను బలోపేతం చేసిందని, దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడ్డాన్ని తగ్గించిందని ఆ పార్టీ పేర్కొంది. భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ అధ్యకుడు అమిత్ మాలవ్య సోషల్ మీడియా పోస్టులో ఈ విషయం చెబుతూ, రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయడం కంటే ఈ కార్యక్రమానికి సమగ్రమైన సాక్ష్యాధారాలతో కూడిన మూల్యాంకనం అవసరమని, ఇంతటి భారీ స్థాయి ప్రజావిధానాన్ని కొలిచే ఫలితాల ఆధారంగానే అంచనా వేయాలని అన్నారు. 20% ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించడాన్ని భారత్లో అత్యంత ప్రభావవంతమైన విధాన విజయాల్లో ఒకటిగా పేర్కొన్న మాలవ్య, దీనివల్ల రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ది, సహకార సంస్థలు, ఇంధన భద్రత, పర్యావరణ స్థిరత్వాన్ని ఒకేసారి ముందుకు తీసుకువెళ్లగలిగామని చెప్పారు. అధికారిక గణాంకాలను ఉటంకిస్తూ, ఇథనాల్ సరఫరా సంవత్సరం ESY 2014-15 నుంచి ఈ కార్యక్రమం ద్వారా రైతులకు సుమారు 166,000 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని, అలాగే ముడిచమురు దిగుమతులను తగ్గించడం ద్వారా 198,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదాయం చేయడంలో సహాయపడిందని మాలవ్య చెప్పారు. దీనివల్ల 317 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకున్న ముడిచమురుకు ప్రత్యామ్నాయం లభించడమే కాకుండా 952 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం సాధ్యమైందని కూడా ఆయన గణాంకాలను ఉటంకిస్తూ చెప్పారు. అదనపు ఆదాయ వనరులను సృష్టించడం ద్వారా ఇథనాల్ ఆర్థిక వ్యవస్థ చక్కెర మిల్లుల నగదు ప్రవాహాన్ని పెనుకపరిచిందని, తద్వారా చెరుకు రైతులకు క్యాష్ ఫ్లో ద్వారా త్వరితగతిని చెల్లింపులు చేయడానికి వీలు కల్పించిందని కూడా మాలవ్య చెప్పారు. సవరించిన నకిలీ పత్రాలపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు OMR షీట్ల పరిశీలనపై స్పష్టమైన, కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల సమీక్ష కోసం సమర్పించిన అనేక OMR షీట్లు నకిలీవని లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించినవని తేలినట్లు NTA వెల్లడించింది. అందువల్ల వచ్చే అన్ని ఫిర్యాదులను మరింత నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలియజేసింది. తమకు అందుతున్న ప్రతి ఫిర్యాదును చురుగ్గా పరిశీలిస్తున్నామని NTA పేర్కొంది. అయితే నకిలీ లేదా AI ద్వారా సృష్టించిన OMR షీట్లను సమర్పించడం వల్ల ఫిర్యాదుదారులకు తీవ్రమైన చట్టపరమైన పరిణామాలు ఎదుర్కొంటాయని హెచ్చరించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు పరిశీలన కోసం కేవలం అసలైన OMR షీట్లను మాత్రమే సమర్పించాలని కూడా NTA స్పష్టం చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి 2వ బోర్డు పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను డిజీలాకర్ ఫలితాల పోర్టల్ results.digilocker.gov.in ద్వారా చూసుకోవచ్చు. జాతీయ విద్యా విధానం సిఫార్సులకు అనుగుణంగా CBSE ఈ ఏడాది నుండి పదో తరగతి విద్యార్థులకు 2 బోర్డు పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రధాన బోర్డు పరీక్షలను ఈ ఏడాది 17వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించగా, 2వ బోర్డు పరీక్షలను 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించారు. ఈ ఏడాది జరిగిన ప్రధాన 2వ బోర్డు పరీక్షల ఫలితాలను కలిపిన తర్వాత మొత్తం ఉత్తీర్ణత శాతం 96.78% నమోదైందని CBSE తెలియజేసింది. విదేశాల్లోని CBSE అనుబంధ పాఠశాలల విద్యార్థులు కూడా తమ ఫలితాలను, డిజిటల్ విద్యా పత్రాలను డిజీలాకర్ ద్వారా పొందవచ్చునని CBSE బోర్డు వెల్లడించింది. వార్తలు వింటున్నారు. 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించారు. హిందీ చిత్రం ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో అవార్డులు ప్రకటిస్తూ జ్యూరీ చైర్మన్ జయరాజ్ మాట్లాడుతూ, మమ్ముటి, కార్తీక్ ఆర్యన్, భ్రమయుగం, చందూ ఛాంపియన్ చిత్రాల్లో కనబరిచిన ఉత్తమ నటనగాను ఉత్తమ నటుడి విభాగంలో జాతీయ చలన చిత్ర పురస్కారాలు గెలుచుకున్నారని చెప్పారు. ఆర్టికల్ 370 చిత్రంలో ప్రదర్శించిన నటనగాను యామి గౌతమ్కు ఉత్తమ నటి పురస్కారం ఇవ్వనున్నట్లు జయరాజ్ పేర్కొన్నారు.
1: Best actress in leading role, Article 370, Hindi film. Pronounced performance that portrays a law enforcement agent's unwavering pursuit of truth and justice with sensitivity, courage and compassion. A performance that leaves a profound and lasting impact. Actress Yamini Gautam. Best actor in a leading role, Shade. Chandu Champion, Hindi. For a performance that transcends the conventions of a sports biopic, bringing an unsung hero story to life with dignity, sincerity and lasting impact. Actor Karthik Aryan.
0: ఉత్తమ చలన చిత్ర విమర్శకుడు అవార్డు సంజీవ్ శ్రీవాస్తవకు దక్కుతుంది. తమిళ చిత్ర అమరన్ గను రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకుంటారు. సంజయ్ మిశ్రా ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకోనుండగా సచిన, నమ్మిదాస్, రూపాశ్రీ, వర్కాడి ఉత్తమ సహాయ నటిగా అవార్డును స్వీకరిస్తారు. శాశ్వత్, సచ్దేవ్, జీవి ప్రకాష్ కుమార్ ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు అందుకుంటారు. అభయ్ జోత్పూర్కర్, వైకోమ్ విజయలక్ష్మి ఉత్తమ నేపథ్య గాయుడిగా గాయకుని అవార్డులను అందుకుంటారు. తెలుగు చిత్రం చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రంగా అవార్డును సొంతం చేసుకుంది. సంపూర్ణ వినోదం అందించే ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా కల్కి ఎంపికైంది. జాతీయ సామాజిక విలువలను ప్రోత్సహించే ఉత్తమ చిత్రంగా కెప్టెన్ మిల్లర్ అవార్డు దక్కించుకుంది. జమ్మూకాశ్మీర్లో వాతావరణ శాఖ ప్రతికూల వాతావరణానికి సంబంధించి ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శ్రీ అమర్నాథ్జీ యాత్రను పహల్గాం బాల్తర్ రెండు మార్గాల నుంచి ఈవేళ నుంచి నిలిపివేశారు. రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణం మరింత క్షీణించే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ అంచనాల మేరకు యాత్రికుల భద్రతా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బల్తాల్, నిర్మాన్, చందన్వాడి బేస్ క్యాంపుల నుంచి యాత్రికులు ముందుకు వెళ్లేందుకు అనుమతించబోరు. ప్రస్తుతం శ్రీ అమర్నాథ్ యాత్రలో ఇంతవరకు 370,000 మందికి పైగా భక్తులు పవిత్ర గుహాలయంలో మంచు లింగాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో శ్రీమాత వైష్ణోదేవి ష్రైన్ బోర్డు వైష్ణోదేవి యాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. తీర్థయాత్రికుల భద్రతా సంక్షేమం కోసం ముందు జాగ్రత్త చర్యగా నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థానం బోర్డు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అనేక చోట్ల ప్రమాదకర ప్రాంతాల్లో హఠాత్తుగా వరదలు రావడం, కొండ చర్యలు విరిగిపడడం, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా యాత్రను నిలుపు చేసినట్లు పేర్కొన్నారు. నిన్న రాత్రి మయామి స్టేడియంలో జరిగిన 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 6-4 గేమ్స్ తేడాతో ఫ్రాన్స్ ఓడించి ఫీఫా వరల్డ్ కప్ 2026లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 1966 ఫైనల్లో తన విజయం తర్వాత ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్లో హ్యాట్రిక్ సాధించిన 2వ ఇంగ్లాండ్ ఆటగాడిగా సాకా రికార్డు సృష్టించాడు. ఈ రాత్రి న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరగనున్న ఫైనల్స్ లో అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. హంగేరీలోని బుడాపెస్ట్ లో జరుగుతున్న ర్యాంకింగ్ టోర్నమెంట్ లో నిన్న జరిగిన మహిళల 76 కిలోగ్రాముల విభాగంలో మహిళల రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ కాజల్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. పసిడి పతకం కోసం జరిగిన ఫైనల్ పోర్లో అమెరికాకు చెందిన డైమండ్ ప్రెషర్స్ గిల్ఫోర్డ్ ని ఎదుర్కొన్న యువ భారత రెజ్లర్ అద్భుతమైన సమయాన్ని ప్రదర్శించి విజయం సాధించారు. విశేషాలు మరొకసారి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించారు. తెలుగు చిత్రం 35 చిన్న కథ కాదుకి ఉత్తమ బాలల చిత్ర పురస్కారం లభించింది. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణవదేవి యాత్ర నిలుపు చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ నుంచి కాంస్య పతకం గెలుచుకుంది. ఈరోజు అర్జెంటీనా, స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

విభిన్న అంశాల సమాహారం ప్రభాత లహరి కార్యక్రమంలో ఈరోజు ప్రభాత గీతం భక్తి గీతంతో పాటు 7:30 ప్రసారమవుతుంది. వైష్ణవీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో HPV వ్యాక్సిన్ ఆవశ్యకత, ఉపయోగాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఇంకా 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గ్లాకోమా వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టో సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు అందించే వివరాలు వింటారు. ఇంకా ఇదే కార్యక్రమంలో సినీ గీతాలు కూడా మీరు వినవచ్చు. కార్యక్రమంలో ముందుగా విందాం ప్రభూత గీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్రిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్, కపిలా హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: సెల్ 9440004837.
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
1: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
1: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
1: ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
4: డాక్టర్ సి వినాయక్, 25వ వార్షికోత్సవం.
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సి వినాయక్ డెంటల్ హాస్పిటల్,
4: ఖైల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799090505.
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
5: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
4: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
5: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
5: ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
4: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్.
6: శ్రోతలు ప్రభాత లహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమాలు ఇప్పుడు వినండి. శ్రీరామరాజు చిత్రంలో నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట

0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
0: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
1: 24 గంటలు అత్యవసర సేవలు.
0: NABH గుర్తింపు.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: శ్రోతలు ప్రభాత లహరి కార్యక్రమం వింటున్నారు. నిలయంలో సమయం 7:30. ఇప్పుడు వినండి వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో HPV వ్యాక్సిన్ ఆవశ్యకత, ఉపయోగాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ లింగంవర్ధన్ గారు.
3: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్. వైష్ణవి హాస్పిటల్ ప్రస్తుతం ప్రసూతి సేవలే కాకుండా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే గర్భిణీగా ఉన్నప్పుడు ఉండే బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె వ్యాధులకు వైద్య సేవలు అందిస్తుంది. అంతేకాదు వయాబిలిటీ స్కానింగ్, ఎన్టీ స్కానింగ్, టిఫా స్కానింగ్, గ్రోత్ స్కానింగ్, డాప్లర్ స్కానింగ్, ఇంకా పొలిక్యులర్ స్టడీ స్కానింగ్, IVF గర్భాలకు యాంటీనిటల్ కేర్ డెలివరీలు కూడా చేయబడును. సంతానం లేదనే చింత లేకుండా సంతానం కొరకు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా సురక్షితమైన వైద్యాన్ని అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్.
4: డాక్టర్ సవితారాణి గారు నమస్కారం అండి.
5: నమస్తే అండి.
4: డాక్టర్ గారు, ముఖ్యంగా నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే పుట్టిన శిశువుకి పుట్టినప్పటి నుంచి ఒక వయసు వచ్చే వరకు రకరకాల వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటారు.
5: అవునండి.
4: ఇవి కాకుండా, ఈ రొటీన్ వ్యాక్సిన్స్ కాకుండా HPV వ్యాక్సిన్ అనే మాట తరచుగా నేను వింటున్నాను. అంటే ఈ రొటీన్ గా ఇచ్చే వ్యాక్సిన్ జాబితాలో ఈ వ్యాక్సిన్ లేదా? ప్రత్యేకంగా ఈ వ్యాక్సిన్ యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఇది ఆడపిల్లల కోసమా, మగపిల్లల కోసమా? అదొకటి. మళ్ళీ ఏ వయసులో ఇస్తే బాగుంటుంది?
5: సార్ చాలా ప్రశ్నలు అడిగారు, బట్ చాలా మంచి మంచి ప్రశ్నలు అడిగారు. ఇవి చాలా అందరికీ కామన్ గా వచ్చే ప్రశ్నలే. సో ఇప్పుడు మీరు అడిగినట్టుగా HPV వ్యాక్సిన్ ఎందుకు తరచుగా వినిపిస్తుంది అంటే, ఈ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ ను నివారించడానికి ఇది వ్యాక్సిన్ ఇస్తాం. HPV వైరస్ బట్ మనకి ఎప్పుడైతే వ్యాక్సిన్ అవైలబుల్ ఉందో తీసుకోవడంలో తప్పు లేదు.
4: ఇప్పుడు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది మేడం ఈ వ్యాక్సిన్?
5: గవర్నమెంట్లకి సింగిల్ డోసు ఓన్లీ 14 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలకి మాత్రమే ఇస్తుంది. మిగతా వాళ్ళకి గవర్నమెంట్ ఫ్రీ సప్లై లేదు. ఇది ప్రైవేట్ లో మనకు ఉంటుంది. ప్రైవేట్ లో మనకి 4 వేరియంట్స్ తో ఆడపిల్లలకి ఇచ్చేటన్ని 4 వేరియంట్స్ అంటే 4 రకాల HPV వైరస్ నుంచి ప్రొటెక్షన్ ఇచ్చే వ్యాక్సిన్. అది మనకి సర్వవ్యాక్ అని ఉంటుంది, గార్డాసిల్ 4 అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనకి జెనైటల్ వార్డ్స్ నుంచి ప్లస్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. అయితే మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, మేడం మగపిల్లలకు కూడా ఇవ్వచ్చా? ఇది మగపిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ HPV వైరస్ అనేది ఎవరికైనా రావచ్చు, ఆడపిల్లలకి రావచ్చు, మగపిల్లలకి రావచ్చు. మగపిల్లలకి మరి గర్భాశయం ముఖద్వారం ఉండదు కదా, వాళ్ళకి గర్భాశయం ఉండదు కదా. ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ వ్యాక్సిన్ తో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ప్రొటెక్ట్ అవుతుంది 100% అన్నారు కదా, మరి వాళ్ళకి గర్భాశయమే ఉండదు, వాళ్ళు ఎందుకు తీసుకోవాలి అని కొంతమంది అడుగుతారు. అంటే ఈ వైరస్ మనకు వాళ్ళకి జననాంగాలకి, మర్మావయాలకి, నోటికి వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వలన జెనిటల్ వార్డ్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, తర్వాత మర్మాంగ క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, ఏనల్ క్యాన్సర్స్ అంటే మల ద్వారా క్యాన్సర్స్, ముఖ ద్వారం ఉంటుంది మల ద్వారం, ఆ క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, తర్వాత పినైల్ క్యాన్సర్స్ నుంచి అంటే నేల్ జెనిటల్ ఆర్గన్ ఉంటుంది కదా, ఆ క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, నోటి క్యాన్సర్ నుంచి, ఓరోఫరెంజల్ క్యాన్సర్ నుంచి, వీటన్నిటి నుంచి కూడా ఆ మగపిల్లలకి ప్రొటెక్షన్ ఉంటుంది. అయితే మరి ఈ మగపిల్లలకి ఏ వయసులో ఇవ్వాలి ఈ వ్యాక్సిన్? ఈ మగపిల్లలకి ఏ వయసులో ఇవ్వాలి అంటే 9 నుంచి 26 సంవత్సరాలు. సో 26 సంవత్సరాల తర్వాత మగపిల్లలకి మనం రికమెండ్ చేయట్లేదు. సో మరి మగపిల్లలకి ఎలాంటి వ్యాక్సిన్ ఇవ్వాలి అంటే, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఆడపిల్లలకి మాత్రం 4 వేరియంట్ వ్యాక్సిన్ ఇస్తున్నాం. అంటే దాంట్లో మనకి జెనిటల్ వార్డ్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, తర్వాత గర్భాశయ ముఖ ద్వారం నుంచి క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. మగపిల్లలకి ఇచ్చేటి 9 వేరియంట్స్ ఉంటాయి. 9 వైరసెస్ నుంచి ప్రొటెక్షన్ వచ్చే వ్యాక్సిన్, గార్డాసిల్ 9 అంటాం, అది మగపిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏ వయసులో ఇవ్వాలి అంటే 9 నుంచి 14 సంవత్సరాల లోపల పిల్లలకి, మగపిల్లలకి ఇచ్చినట్టయితే 2 డోసులు ఇవ్వాలి. మొదటి డోస్ తీసుకున్నాక 6 మంత్స్కి సెకండ్ డోస్. అదే కనుక 14 సంవత్సరాలు దాటిన పిల్లలకి అంటే 15 నుంచి 26 సంవత్సరాల్లో మధ్యలో ఉన్న మగపిల్లలకి మనం 3 డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి మొదటి ఇంజక్షన్ తీసుకున్నాక 2 మంత్స్కి, మొదటి ఇంజక్షన్ తీసుకున్నాక 6 మంత్స్ కి థర్డ్ డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మీరు అడిగారు మరి ఇది ఆ వ్యాక్సిన్ షెడ్యూల్ లో లేదా అని. అవును, ఎందుకంటే మామూలుగా వ్యాక్సిన్ షెడ్యూల్ మనకి చిన్న ఉన్నప్పుడు అయిపోతాయి, అంటే 5 ఇయర్స్ వాటి లోపల షెడ్యూల్ అయిపోతుంది. ఈ వ్యాక్సిన్ మేము ఎప్పుడు ఇస్తున్నాము, 9 నుంచి 14 సంవత్సరాలు
4: మధ్య.
5: కాబట్టి వాళ్ళు ఏంటంటారు, చిన్న పిల్లలకి అది షెడ్యూల్ ఉంటది వ్యాక్సినేషన్ షెడ్యూల్. ప్రతి ఒక్కళ్ళు ప్రతి అమ్మాయికి తెలుసు పుట్టగానే పిల్లలకి టీకాలు ఇప్పించాలి, చదువుకున్నా చదువుకుని వాళ్ళకైనా గ్రామీణులకైనా అది కామన్. ఆ షెడ్యూల్ ఇది ఉండదు. సో వాళ్ళు ఏమనుకుంటారు, అన్ని టిక్ కొట్టేసుకుంటారు, అన్ని వ్యాక్సిన్స్ అయిపోయినాయి మా పిల్లలకి. బట్ ఇది ఎప్పుడు ఇస్తున్నాము, 9 నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఇస్తున్నాం కాబట్టి ఆ వ్యాక్సిన్ షెడ్యూల్ ఇది లేదు కాబట్టి అది స్కిప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, చిన్న పిల్లలు ఎప్పుడు పిల్లల డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తారు, 12 సంవత్సరాల లోపల వాళ్ళకి పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తారు. తర్వాత ఈ 12 నుంచి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు. ఆడపిల్లలు కూడా ఏదైనా మెన్స్ట్రువల్ ప్రాబ్లం వచ్చింది, పీరియడ్స్ ఎక్కువ అవుతున్నాయి తక్కువ అవుతున్నాయి, పీసీఓడి ఉంది, ఇన్ఫర్టిలిటీ ఉంది, మ్యారేజ్ ఉంది, ప్రెగ్నెన్సీ ఉంది అంటే అప్పుడు గైనకాలజిస్ట్ ఎప్పుడు వస్తారు, వాళ్ళు 20 సంవత్సరాలు 18-20 సంవత్సరాల టైంలో వస్తారు. సో ఎప్పుడైతే మన పీక్ టైం వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చే టైంలో వాళ్ళు ఉన్న పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళట్లేదు, ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళట్లేదు, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు, ఆ పీరియడ్ స్కిప్ అవుతుంది. సో ఆ పీరియడ్ లో ఉండే వ్యాక్సిన్ కాబట్టి ఇది అవేర్నెస్ లేదు. అంటే ఈ మధ్య కొత్తగా వచ్చిన వ్యాక్సిన్ ఇది. ఇంకోటి ఏంటంటే, ఈ వ్యాక్సిన్ ప్రైవేట్ లో కాస్ట్లీ ఉంటుంది. ఒక్క డోస్ ఆడపిల్లలకి ఇచ్చే ఒక వ్యాక్సిన్ 4,000 ఉంటుంది. సో 3 డోసెస్ తీసుకోవాలి. సో ఇది కాస్ట్ కూడా కొంచెం ఒక ఫ్యాక్టరే, అంటే అంత పాపులర్ కాకపోవడానికి. మగపిల్లలకి తీసుకునే వ్యాక్సిన్ 11,000 ఉంటుంది
4: ఒక వ్యాక్సిన్ కి,
5: ఒక వ్యాక్సిన్. సో వాళ్ళకి 9 వేరియంట్స్ ఉంటుంది కదా. సో ఇది అఫోర్డబిలిటీ అందరికి అందుబాటులో ఉండదు. ఇది ఎప్పుడైతే మనకి ఇది గవర్నమెంట్ ఫ్రీగా సప్లై చేస్తే ఇంకా అవేర్నెస్ ఎక్కువగా ఉంటది. సో అందరు తీసుకునే అవకాశం ఉంటది. మరి ఈ వ్యాక్సిన్ తోని వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అంటే, ఇప్పుడు మనం బీసీజీ ఇప్పిస్తాము, టీటీ ఇంజక్షన్ ఇప్పిస్తాము, వాటితో వచ్చే ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సేమ్ అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ దీంతో ఉంటాయి. ఇప్పుడు మనం ప్రతి పిల్లలకి వ్యాక్సిన్స్ ఇప్పిస్తాం కదా, ఏముంటుంది ఆ రోజు కొంచెం చేయి కొంచెం నొప్పిగా ఉంటుంది, అయిచ్చిన దగ్గర కొంచెం దురదలాగా నొప్పిలాగా కొంచెం వాపులాగా కొంచెం జ్వరం వచ్చినట్టు అంతే కదా. మనం ప్రతి పిల్లలకి వ్యాక్సిన్ సాధారణంగా మనం రెగ్యులర్ గా తీసుకున్న వ్యాక్సిన్స్ తో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటివే ఉంటాయి. గర్భిణీ స్త్రీకి, ప్రతి గర్భిణీ స్త్రీకి టీటీ ఇంజక్షన్ ఇస్తాం కదా, దాంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇది కూడా అంతే. ఈ వైరస్ అనేది ఇది లైవ్ వైరస్ కాదు, ఇది డెడ్ వైరస్, కాబట్టి దాంతో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఈ అవేర్నెస్ లేకపోవడం మూలంగా ఇంత, అంటే ఒక క్యాన్సర్ మనకి ప్రతి 8 నిమిషాలకు ఒక స్త్రీకి ఎఫెక్ట్ చేసే క్యాన్సర్ మనం 100% నివారించవచ్చు. సో అలాంటి వ్యాక్సిన్ ఉన్నప్పుడు మనము అవేర్నెస్ లేకపోవడం, అంటే అవగాహన లేకపోవడం తీసుకోవట్లేదు. మీరు అడిగారు మరి వ్యాక్సిన్ తీసుకుంటే 100% ప్రొటెక్షన్ ఉంటుందా అంటే, మళ్ళీ మనం తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదా, సర్వైకల్ క్యాన్సర్ రాదు, వీళ్ళకి పినాల్ క్యాన్సర్స్ రావు, ఓరోఫరెంజల్ క్యాన్సర్స్ రావు, వల్వర్ క్యాన్సర్స్ రావు అని 100% షూరా అంటే, మనం వ్యాక్సిన్ తీసుకున్నా సరే స్క్రీనింగ్ చేసుకోవాల్సిందే. సో వ్యాక్సిన్ తీసుకుని కూడా స్క్రీనింగ్
4: చేసుకోవాలి.
5: ఎప్పుడైతే వ్యాక్సిన్ తీసుకుని స్క్రీనింగ్ చేసుకుంటో ఇంకా డబుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే స్క్రీనింగ్ అంటే ఎట్లా, ఎలా గుర్తుపట్టాలి సర్వైకల్ క్యాన్సర్ ని అంటే, ఒక సింపుల్ టెస్ట్ పాప్ స్మియర్ అనే ఒక చిన్న సింపుల్ టెస్ట్ ద్వారా మనం గర్భాశయ ముక్క ద్వారా క్యాన్సర్ ని చాలా ముందస్తుగా గుర్తించే అవకాశం ఉంటుంది. సో ఎలా చేస్తారు అంటే, మనము మనకి గవర్నమెంట్ లో ఏమో సిస్టర్స్ పిహెచ్సిలో ఏ డాక్టర్ అయినా సరే ఈ సింపుల్, అంటే వాళ్ళు పడుకున్నప్పుడు మనం గైనిక్ ఎగ్జామినేషన్ కోసం స్పెక్లిన్ యూజ్ చేస్తాం. స్పెక్లిన్ ద్వారా గర్భాశయ ముక్క ద్వారా అని చూసి ఒక వుడెన్ స్పూన్ లాంటి దాంతో లేదంటే ఒక బ్రష్ తోని ఆ గర్భాశయ ముక్క ద్వారాని స్వీప్ చేసేసి దానిపైన లేయర్ ని కణాలని కలెక్ట్ చేస్తారు. అంత సింపుల్ టెస్ట్, ఒక 1 మినిట్ లో అయిపోతుంది. ఆ టెస్ట్ ద్వారా మనం సర్వైకల్ క్యాన్సర్ ని చాలా ముందస్తుగా గుర్తించవచ్చు. అంటే మనకి సర్వైకల్ క్యాన్సర్ అంటే ప్రీ క్యాన్సర్ స్టేజ్ నుంచి క్యాన్సర్ స్టేజ్ వరకు రూపాంతరం చెందడానికి 3 నుంచి 10 సంవత్సరాలు టైం పడుతుంది. అంటే మనకు అంత టైం ఇస్తుంది ఆ గర్భాశయ ముక్క ద్వారా క్యాన్సర్ ఈ రోజు వచ్చి 6 మంత్స్ లో అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయింది అట్లా ఉండదు. ఇది 3 నుంచి 10 సంవత్సరాల టైం తీసుకుంటుంది క్యాన్సర్ లాగా రూపాంతరం
4: చెందడానికి.
5: అంత టైం మనకు ఇస్తుంది. పోనీ ఏదో పెద్ద కాస్ట్లీ పరీక్షను ఇంకెక్కడికో వెళ్ళాలా, చాలా సింపుల్ పరీక్ష, ఒక క్షణంలో అయిపోయే పరీక్ష. కాబట్టి ప్రతి స్త్రీ ఇది పాప్ స్మియర్ అనే పరీక్ష చేసుకోవాలి.
4: ఇది ఏ వయసులో చేయించుకుంటే బాగుంటుంది
5: అయితే, పాప్ స్మియర్ అనే పరీక్ష మనం 21 సంవత్సరాలు దాటిన తర్వాత మనం పాప్ స్మియర్ పరీక్ష మనం చేస్తాం. 21 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల మధ్య, 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ప్రతి 3 సంవత్సరాలకి ప్యాప్స్ మీరు పరీక్ష చేసుకోవాలి. సో 3 సంవత్సరాలకి ఎందుకు చేసుకోవాలంటే, ఒకసారి ఇప్పుడు నార్మల్ వచ్చింది 3 సంవత్సరాల వరకు 80% క్యాన్సర్ అయ్యే అవకాశం లేదు, కాబట్టి ప్రతి 3 సంవత్సరాలకు చేసుకోవాలి. సో అది ఏం చేస్తుంది ప్యాప్స్ మీరు అంటే, ఆ ప్రీ క్యాన్సరస్ సెల్స్ ని గుర్తుపడుతుంది. అది అంటే క్యాన్సర్ స్టేజ్ లో ఉందా, ప్రీ క్యాన్సరస్ స్టేజ్ లో ఉందా. ఎప్పుడైతే మనం ప్రీ క్యాన్సరస్ స్టేజ్ లో గుర్తించినట్టయితే, సింపుల్ గర్భాశయం తీయకుండానే సింపుల్ పద్ధతుల ద్వారా అది దాన్ని మనం నివారించవచ్చు. అంటే మనం ముందస్తుగా గుర్తుపడితే 100% మనం క్యాన్సర్ ని క్యూర్ చేయొచ్చు. సో అంత కామన్ క్యాన్సర్ కి అంత సింపుల్ టెస్ట్ ఉంది. మరి హెచ్పివి టెస్టింగ్ అంటే ఎప్పుడు చేసుకోవాలి అంటే, 30 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకి మనము ప్యాప్స్మియర్ తో పాటు హెచ్పివి టెస్టింగ్ చేస్తాం. అది ఎలా చేస్తామంటే, ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు ప్యాప్స్మియర్ కలెక్ట్ చేస్తాం కదా, అదే స్మియర్ తోని హెచ్పివి టెస్టింగ్ కూడా అయిపోతుంది. సో అవే కణాలతోని హెచ్పివి టెస్టింగ్ కూడా చేస్తాం. ఆ హెచ్పివి టెస్టింగ్ లో కనుక మనకి హెచ్పివి వైరస్ తన శరీరంలో ఆల్రెడీ ప్రవేశించిందా లేదా తెలుస్తుంది. ఒకవేళ ప్రవేశించలేదు అంటే మళ్ళీ తిరిగి పరీక్ష 5 సంవత్సరాల తర్వాత చేసుకుంటే సరిపోతుంది. సో ఒకవేళ హెచ్పివి అండ్ ప్యాప్స్మియర్ రెండు కలిపి చేసుకుంటే 5 సంవత్సరాలకు ఒక్కసారి చేసుకుంటే
4: సరిపోతుంది.
5: సో ఆ విధంగా మనం 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు రెగ్యులర్ గా ప్యాప్స్మియర్ గానీ హెచ్పివి టెస్టింగ్ కానీ చేసుకోవాలి. ఇది అంటే మనం వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఇది చేసుకోకూడదా? వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఈ రొటీన్ షెడ్యూల్ చేసుకోవాల్సింది. అంటే ఇప్పుడు మనం ఇందాక అడిగారు మీరు వ్యాక్సిన్ తో 100% ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే ఇది వ్యాక్సిన్ ఏం చేస్తుందంటే క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వదు.
4: సో ముందస్తు జాగ్రత్తగా మనం
5: నివారిస్తుంది. అంతేగాని ఆల్రెడీ అమ్మాయి క్యాన్సర్ ఉందనుకోండి, అప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే
4: ఉపయోగం ఉండదు. డాక్టర్ గారు ఇక్కడ మరో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఒక అబ్బాయి ఈ వ్యాక్సిన్ తీసుకున్నాడు, తనకు అనుకూలమైన వయసులో తీసుకున్నాడు, ఇక్కడ అమ్మాయి కూడా ఒక ఈ వ్యాక్సిన్ తీసుకుంది, ఇద్దరు సురక్షితంగా ఉన్నారు అనుకోని పరిస్థితుల్లో, మల్టిపుల్ పార్ట్నర్ గనుక అమ్మాయికి ఉండి ఉంటే, అదర్ పార్ట్నర్ ఈ వ్యాక్సిన్ తీసుకుని ఉండి ఉండకపోతే, ఈ సర్విక్స్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం అవకాశం ఏమైనా ఉంటుందా?
5: అయితే మనకి ఇప్పుడు మనకి సర్వైకల్ క్యాన్సర్ కి మనకి 2 వెరైటీస్ తో వస్తుంది. అంటే హెచ్పివి వైరస్ 16, 18 అనే వెరైటీస్ తోనే సర్వికల్ క్యాన్సర్ వస్తుంది. సో ఆమె వ్యాక్సిన్ తీసుకుంటే దాని నుంచి 100% ప్రొటెక్షన్
4: అయిపోతుంది.
5: సో తనకి నిన్నటి మాట్లాడుకున్నట్టుగా హెచ్పివిలో మనకు 100 రకాల టైప్స్ ఉన్నాయి. దాంట్లో కొన్నేమో మనకి గర్భాశయ ముక్క ద్వారా క్యాన్సర్ ని కలుగజేస్తాయి, కొన్నేమో జెనైటల్ వార్డ్స్ ని, వాటికి మనకు వ్యాక్సిన్ ఇస్తున్నాం. సో ఈ వ్యాక్సిన్ తనకి ఈ పర్టికులర్ వాటి నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, మిగతా వాటి నుంచి ప్రొటెక్షన్ ఉండదు. అందుకని మనం 100% అని చెప్పాం, 90-100 అని చెప్తాం. అంటే సపోజ్ ఆమె బాడీలో ఒక 16 నెంబర్ అనే వైరస్ వచ్చేసింది, మరి ఆమె వ్యాక్సిన్ తీసుకోవచ్చా? ఎస్. 16 నుంచి ప్రొటెక్షన్ ఉండదు, మిగతా వాటి నుంచి ప్రొటెక్షన్
4: ఉంటుంది.
5: కాబట్టి ఒకవేళ తనకి హెచ్పివి టెస్టింగ్ చేసినా, హెచ్పివి వైరస్ తన బాడీలో ఉంది అని తెలిసినా కూడా మనం వ్యాక్సిన్ ఇస్తే ఉపయోగమే. అంటే తనకు ఆల్రెడీ వచ్చిన దాని నుంచి ప్రొటెక్షన్ ఉండదు, కానీ మిగతా వైరసెస్ నుంచి తనకి ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే అంటే అఫోర్డబుల్ ఉంటారో వాళ్ళందరూ కంపల్సరీ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవాల్సింది. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకుంది ఏంటంటే క్యాన్సర్ ముక్తి భారత్ అని. ఎప్పుడైతే అవేర్నెస్ పెరుగుతుందో ఈ వ్యాక్సిన్ యొక్క ఉపయోగం అందరికి అందుబాటులో ఉంటుంది.
4: ఇంకో ప్రశ్న ఏంటంటే డాక్టర్ గారు, ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న రోజున ఇందాక మీరు చెప్పారు అంటే శృంగారంలో పాల్గొనకుండా ఉంటే మంచిది, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఉంటే మంచిది, ఇంకేమైనా జాగ్రత్తలు ఉంటాయా? అంటే ఇప్పుడు పీరియడ్స్ స్టార్ట్ అయ్యాయి అనుకుందాం ఒక అమ్మాయికి, ఆ టైంలో వ్యాక్సిన్ తీసుకోవచ్చా? అది పూర్తయిన తర్వాతనే తీసుకోవాలి?
5: అంటే తనకి పీరియడ్స్ ఉన్నా కూడా వ్యాక్సిన్
4: తీసుకోవచ్చు.
5: వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఒక 10 మినిట్స్ రిలాక్స్ అవుతుంది కదా, అంతే, అంతకు మించి ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఆ రోజు కొంచెం మనం వ్యాక్సిన్ యూజువల్ గా భుజానికి తీసుకోవాల్సి ఉంది, ఇంట్రామస్క్యులర్ తీసుకోవాలి. తీసుకున్న చోట కొంచెం రెడ్ గానీ, కొంచెం దురద గానీ, కొంచెం వాపులాగా, కొంచెం చే కొంచెం నొప్పి వచ్చినట్టు, ఎనీ వ్యాక్సిన్, ఇప్పుడు మనం టీటీ ఇంజెక్షన్ తీసుకున్నా అలాంటివి, అలాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏముండవు. ఎవరైతే మరీ ఆ వ్యాక్సిన్ పడని వాళ్ళు ఎలర్జిక్ బాగా ఉంటే వాళ్ళకి ఇవ్వకూడదు, కానీ మనలో రొటీన్ వ్యాక్సిన్స్ ఇచ్చినట్టే. సో దీనికోసం మనం
4: భయపడాల్సిన పరీక్ష చేయాల్సిన అవసరం
5: ఏం లేదండి. ఏం లేదు, రొటీన్ ఎప్పుడు మనం వ్యాక్సిన్స్ ఎలా
4: ఇస్తాము ఇది కూడా అలాగే ఇస్తారు,
5: అంతే సింపుల్.
4: ఆ పర్సన్ కి లేదా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదైనా అప్పటికి ఏదైనా వ్యాధి ఉండి ఉంటే, ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటే ఈ వ్యాక్సిన్ మనం ఇవ్వచ్చా? ఆ వ్యాధి తగ్గినాక
5: లేదండి ఇవ్వచ్చు
4: ఇవ్వచ్చు
5: ఇవ్వచ్చు
4: అంటే సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలన్న నిబంధన లేదు.
5: మామూలుగా వేరే వ్యాక్సిన్స్ కూడా బాగా హై గ్రేడ్ ఫీవర్ ఉన్నప్పుడు, లూజ్ మోషన్స్, వాంటింగ్స్ అయినప్పుడు ఏ వ్యాక్సిన్ కూడా ఇవ్వము
4: ఇవ్వము,
5: అలాగే ఇది కూడా
4: అంతే.
5: అంతేగాని ఈ వ్యాక్సిన్
4: తీసుకోవాల్సిన అవసరం ఏం
5: లేదు, అన్ని వ్యాక్సిన్స్ లాగానే ఇది.
4: మంచి ఉద్దేశం మేడం, మంచి ఆలోచన. మరి మీ ఆలోచనను అందరు ఆచరించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఆశిద్దాం. మీకు ధన్యవాదాలు.
5: థ్యాంక్ యూ అండి.

0: వైష్ణవి హాస్పిటల్ 2.5 దశాబ్దాల అనుభవం, అర్హత, నిపుణత కలిగిన ఇద్దరు గైనకాలజీ వైద్యులు 24/7 అందుబాటులో ఉంటుంది. 2 పెద్ద ఆపరేషన్ థియేటర్లు, లాప్రోస్కోపీ, ఐసీయూ సౌకర్యాలు కల్పిస్తూ హై రిస్క్ మరియు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలకు తరచుగా జరిగే గర్భస్రావాలకు సంతానలేమికి నాణ్యమైన నమ్మకమైన చికిత్సలను అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్. వైష్ణవి హాస్పిటల్, తల్లికి బిడ్డకి పూర్తి సంరక్షణ ఒకే చోట. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ కె సవితారాణి ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్.
1: మీరింతవరకు వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. శ్రోతలు ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా మూడుగల కామరా
2: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ప్రభాకలేరి కార్యక్రమంలో వినండి సినీ గీతాలు.

0: స్వరాభిషేకం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సునీత పాండే పాట విన్నారు. శ్రోతలు ప్రభాత లహరి కార్యక్రమం వింటున్నారు.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి ఒక బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత డిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: పిఎం జయ్. అబ్ గరీబో కే జయ్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: मेरा जूता है जापानी, ये पटलून में इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. चप्पल संगति वचन काबटी मन श्रोत को मुख्यमैन विषय चेपाली. विनियोगदार मेरुगैन नाण्यता भद्रता इच्छेंदुकु भारत प्रभुत्वं 25కు पैगा चप्पल उत्पत्तुल पैना BIS मार्क ने तप्पनिसरि चेसिंदि. मी पादाल रक्षण कोसम ब्यूरो ऑफ इंडियन स्टैंडर्ड्स वारी ISI मार्क उन्न चप्पलनि कोनुगोलु चेयंडि. BIS नाण्यतकु नम्मकानिकि हामी.
2: जारी चेयवारु ब्यूरो ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: శ్రోతలు ప్రభాత మహిళ కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి

0: ప్రభాతరేహి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో గ్లాకోమా వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు అందించే వివరాలు వింటారు. ఇప్పుడు
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462220066. నిజామాబాద్ మరియు సరిహద్దు జిల్లా ప్రజలకు శుభవార్త. మొట్టమొదటి 24/7 సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఇప్పుడు మన నిజామాబాద్ లో పనిచేస్తోంది. క్యాటరాక్ట్ ప్యాక్ ఆపరేషన్ అయినా, లాసిక్ సర్జరీ అయినా, రెటీనా ఆపరేషన్ అయినా, గ్లకోమా ఆపరేషన్ అయినా, ఎటువంటి కంటి ఆపరేషన్కైనా ఇక హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. నాణ్యమైన కంటి వైద్య సేవలు అందిస్తోంది డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్ క్యాటరాక్ట్ ప్యాక్ రెటీనా లాసిక్ ఆర్ఓపీ మరియు యూవియా స్పెషలిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: శ్రోతలకు నమస్కారం. గ్లకోమా అంటే తెలుగులో నీటి కాసులు అని అంటారు. గ్లకోమా అనేది ఆప్టిక్ నర్వ్ ని డామేజ్ చేస్తుంది కంటిలో. గ్లకోమా అంటే కంటి లోపల ప్రెజర్స్ పెరగడం. సో సాధారణంగా మనకు బ్లడ్ ప్రెజర్స్ బాడీలో పెరిగినట్లు కంటిలో కూడా ప్రెజర్స్ ఉంటాయి. నార్మల్గా కంటిలో ప్రెజర్స్ 10 నుంచి 21 వరకు MMHG ఉండాలి. సో దీనికి ఎక్కువ పెరిగినట్లయితే దాన్ని మనము గ్లకోమాగా చెప్పుకోవచ్చు. 10-21 ఉంటే దాన్ని నార్మల్ ప్రెజర్గా, కంటి ప్రెజర్గా చూస్తాము. ఎక్కువగా ఉంటే గ్లకోమా అని చెప్పవచ్చు. ఇది ఏ ఏజ్లో వస్తుందంటే ఎక్కువగా 40 ఏళ్ళ పైబడిన వాళ్ళలో గ్లకోమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ చిన్నపిల్లల్లో కూడా కంజనేటల్ గ్లకోమాస్, కూడా కంజనేటల్గా పుట్టిన వాళ్ళలో కూడా గ్లకోమాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్పెషల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మాత్రము ఎబో 40 ఇయర్స్ వాళ్ళకి ఉంటుంది. సో గ్లకోమా అనేది ఒక సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్ అంటారు. అంటే ఇది గ్లకోమా వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు మనకి ఉండవు, స్లోగా కంటి చూపుని అది దొంగిలిస్తుంది. సో 40 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఖచ్చితంగా గ్లకోమా స్క్రీనింగ్ చేసుకోవాలి. కంటి హాస్పిటల్కి ఓపీడీకి వచ్చినప్పుడు ప్రెజర్స్ చెక్ చేస్తాం. ప్రెజర్ చెక్ చేసే మిషన్స్ ఉంటాయి, NCT అని, అప్లినేషన్ టోనోమీటర్ అని ఉంటుంది. దానిలో స్క్రీనింగ్లో మనకి గ్లకోమాలో ఉందా లేదా, ప్రెజర్ ఎలా ఉన్నాయని తెలుస్తుంది. ఇంకో స్పెషల్ ఏంటంటే గ్లకోమా అనేది కొంచెం ఫ్యామిలీస్లో కూడా రన్ అవుతుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు గ్లకోమా, ఆ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఖచ్చితంగా గ్లకోమా టెస్ట్ చేసుకోవాలి. కొన్ని రకాలు ఉంటాయి గ్లకోమాలో. సో ఓపెన్ యాంగిల్ గ్లకోమా, క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా, లెన్స్ ఇంజూస్డ్ గ్లకోమా అనే రకాలు ఉంటాయి గ్లకోమాలో. సో మేము పేషెంట్ వచ్చినప్పుడు కంటిలో యాంగిల్స్ ఎలా ఉన్నాయి, క్లోజ్ ఉన్నాయా, ఓపెన్ ఉన్నాయా అని దాని ప్రకారము మేము ఆయనకు ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. క్లోజ్డ్ ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి ట్రీట్మెంట్, ఓపెన్ ఉన్నప్పుడు ఒక విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది. సో లెన్స్ ఇంజూస్డ్ గ్లకోమా అంటే మూతబిందుల వల్ల గ్లకోమా వస్తుంది. మూతబిందులు ముదిరినప్పుడు కూడా అది గ్లకోమాని కాజ్ చేస్తుంది. సో అప్పుడు మనం మూతబిందులు తీసేసినప్పుడు అప్పుడు హై ప్రెజర్స్ అనేవి తగ్గుతాయి. సో ట్రీట్మెంట్ వచ్చేసి డ్రాప్స్ ఉంటాయి, సర్జరీస్ ఉంటుంది, లేజర్స్ కూడా ఉంటాయి. క్లోజ్డ్ యాంగిల్స్ ఉన్నప్పుడు లేజర్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. లేజర్ చేసినప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ బాగుండి గ్లకోమాని మనం అరికట్టచ్చు. సర్జరీస్ అనేది ఎండ్ స్టేజ్లో మనం సర్జరీస్, డ్రైనేజ్ డివైజెస్ సర్జరీస్ అనేవి ఉంటాయి. అంతవరకు వెళ్ళకముందు మనం డ్రాప్స్ ఉంటాయి, డిపెండ్ ఆన్ పేషెంట్ ప్రాబ్లమ్ని బట్టి డ్రాప్స్ ఉంటాయి. హార్మోనిక్ హెనైడ్రేజ్ అని, బీటా బ్లాకర్స్, ఎడ్రినర్జిక్, అవన్నీ సిమిలర్ ఉంటాయి. సో పేషెంట్ యొక్క లక్షణాలను బట్టి డ్రాప్స్ అనేవి ఉంటాయి. గ్లకోమా గురించి కొన్ని లక్షణాలు చెప్పాలండి. గ్లకోమా వచ్చినప్పుడు ఎలా కనుక్కోవచ్చు అనేది నేను కొన్ని చెప్తాను. సో గ్లకోమా అనేది నేను ముందు చెప్పినట్లు సైలెంట్ డిసీజ్. అది అడ్వాన్స్ స్టేజ్ అప్పుడు మనకి ట్యూబులర్ విజన్ అంటారు. సో పెరిఫెరల్ విజన్ తగ్గిపోయి ఓన్లీ మధ్యలోనే విజన్ వాళ్ళకి కనిపిస్తుంది. కానీ దీనికి ముందు కొన్ని లక్షణాలు ఉంటాయి. సో ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ గ్లాసెస్, మామూలుగా మనము గ్లాసెస్ 6 మంత్స్కి ఒకసారి లేదంటే 1 ఇయర్కి ఒకసారి చేయాలి, బట్ వాళ్ళకి కంఫర్ట్ ఉండదు గ్లాసెస్, ఫ్రీక్వెంట్గా గ్లాసెస్ చేంజ్ చేస్తుంటారు, అప్పుడు గ్లకోమా సస్పెక్ట్ చేయొచ్చు ఎర్లీగా. సో ఇంకొకటి ఏంటంటే ఓపెన్ యాంగిల్ కాకుండా క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమాలో సడన్ పెయిన్ ఉంటుంది ఐలో, రెడ్నెస్, చాలా రెడ్గా కన్ను చాలా రెడ్గా అయిపోతుంది. ఇది సడన్గా వస్తుంటుంది, ఇది క్లోజ్డ్ యాంగిల్లో అలా ఉంటుంది. సో అట్లా అది ఎమర్జెన్సీ కండిషన్. యాక్చువల్గా యాంగిల్ క్లోజ్ అయినప్పుడు చాలా పెయిన్ ఉంటుంది, భరించలేని పెయిన్ ఉంటుంది, బట్ దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. కరెక్ట్ టైంలో వస్తే క్లోజ్డ్ యాంగిల్స్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని సెట్ చేయొచ్చు. ఇంకా కొన్ని టెస్ట్లు అంటే గ్లకోమా ఇంతకుముందు ట్రీట్మెంట్ అడ్వాన్స్ లేనప్పుడు, మనకి డిసీజ్ బాగా ముదిరిపోయినప్పుడు మాత్రమే మనము గ్లకోమాను కనిపెట్టేవారు, బట్ ఇప్పుడు చాలా టెస్ట్లు మనకి ముందుగానే గ్లకోమాను కనిపెట్టేలాగా టెస్ట్లు వచ్చాయి. ఎప్పుడైతే పేషెంట్ చెకప్కి వచ్చినప్పుడు మనకి గ్లకోమా డౌట్ ఉందని తెలిస్తే ఒక 2-3 సంవత్సరాల ముందే మనం కొన్ని కనుక్కునేలాగా టెస్ట్లు వచ్చాయి. సో డౌట్ ఉన్నప్పుడు మనము కొన్ని టెస్ట్లు ఉంటాయి. సో గ్యాంగ్లియన్ సెల్ లేయర్ టెస్ట్ కానీ, ఆర్ఎన్ఎఫ్ఎల్ కానీ, సో విజువల్ ఫీల్డ్స్, ఎంప్రీ విజువల్ ఫీల్డ్స్ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో ఇట్లాంటి టెస్ట్ల వల్ల మనము ముందుగానే గ్లకోమాని పసిగట్టి వాళ్ళని అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్లకుండా చేయొచ్చు. సో దీంతో పాటు బేసిక్గా నేను ముందు చెప్పినట్లు ప్రెషర్ చెకప్ చేయడానికి అప్లినేషన్ టోనోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో నాన్ కాంటాక్ట్ టోనోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ మనం ప్రెషర్ ఉందా లేదా అని కనుక్కోవచ్చు. సో దాంట్లో కూడా మనకి డౌట్ వచ్చింది అంటే ఈ ప్రీ గ్లకోమా టెస్ట్లు అంట. సో గ్లకోమా డిసీజ్ వచ్చిందంటే మనము మందులు వాడి డ్యామేజ్ అయిన నర్వ్స్ని వెనక్కి తేలేము యాక్చువల్గా. అందుకంటే దానికి ముందే మనము ప్రెజర్లో మనకి డౌట్ ఉందన్నప్పుడు ఈ ప్రీ టెస్ట్ అంటే గ్లకోమా ముదరక ముందే మనం కొన్ని టెస్టులు చేసుకుంటే అవి ముందుగానే పసిగట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సో గ్లకోమా అనేది మనకి జనరల్గా బ్లడ్ ప్రెషర్ లాగా, యాక్చువల్గా బాడీలో మనకి జనరల్గా ప్రెషర్ ఎలా ఉంటుందో, బీపీ వచ్చినప్పుడు లైఫ్ లాంగ్ మందులు ఎలా వాడాలో, గ్లకోమాలో కూడా మనం మందులు అలాగా వాడుతుంటే మనము ఫ్యూచర్లో ఆప్టిక్ నర్వ్ను డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవచ్చు. సో ట్రీట్మెంట్లు మనము ముందుగా చెప్పినట్లు కొంచెం మనకి టిమోలాల్ అని బీటా బ్లాకర్స్ ఉంటాయి. సో పేషెంట్ హార్ట్ ప్రాబ్లం ఉందా, లంగ్స్ ప్రాబ్లం ఉందా లేదని దాని ప్రకారం మేము కొన్ని టెస్ట్లు మన డ్రగ్స్ ఇస్తాము. ఇంకా కొన్ని డార్జోలమైడ్, బ్రిమోనిడిన్, ఇంకా కొన్ని ప్రోస్టాగ్లాండ్స్, అట్లా పేషెంట్కి ఏది కంఫర్టబుల్లో, పేషెంట్ కాంట్రాఇండికేషన్స్ ఏమున్నాయి, పేషెంట్కి ఏ డ్రగ్ కరెక్ట్గా పనిచేస్తుందని ఆ డ్రగ్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు రాకుండా ఉండడం అనేది మన చేతిలో ఉండదండి. అందుకే సస్పెక్ట్ అంటే ఇండికేషన్స్ ఉన్నప్పుడు, ఫ్యామిలీ హిస్టరీ కానీ లేదంటే ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు, మేము చెప్పే లక్షణాలు కానీ అట్లా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఒకరోజు చెకప్కి, ఓపీడీకి వెళ్ళితే మీకు కన్ఫామ్గా ఆ రోజు తెలిసిపోతుంది ఉందా లేదా అనేది. లేదు అంటే మళ్ళీ ఒక 6 మంత్స్కి మళ్ళీ చెకప్ చేసుకోవాలి. సడన్గా ఇది చూపుబోయే డిసీజ్ కాదు, ఇట్ విల్ టేక్ ఇయర్స్, అంటే చాలా సంవత్సరాలు పడుతుంది ఈ డిసీజ్ చూపు పోగొట్టడానికి. సో మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఒక 3 మంత్స్కి కానీ 6 మంత్స్కి కానీ మీ డాక్టర్ చెప్పిన టైంకి కరెక్ట్గా ఫాలో అప్ చేసి మళ్ళీ టెస్టులు చేయించుకుంటే, డాక్టర్ అడ్వైజ్ చేసిన టెస్టులు చేయించుకుంటే మీరు మళ్ళీ డౌట్ ఉంటే మళ్ళీ మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ మొదలైన తర్వాత అంటే సర్జరీస్ కానీ ట్రీట్మెంట్ మొదలైన తర్వాత కంపల్సరీగా ఫాలోఅప్లో ఉండాలి. ఇది డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాగా ఇది కూడా చాలా రోజులు ఉంటుంది డిసీజ్. సో పర్మనెంట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఎవ్రీ టైం ఫాలోఅప్లో ఉండాలి. కొంచెం నెగ్లెక్ట్ చేస్తే డ్రాప్స్ వాడపోయినా కానీ, సో డాక్టర్ సలహాలు సరిగా పట్టించుకోకపోయినా కానీ డిసీజ్ కంపల్సరీగా అది ప్రోగ్రెస్ అయ్యి మీ కంటి చూపును ఖచ్చితంగా అది చేస్తుంది. కొందరు పేషెంట్స్ ఏంటంటే డ్రాప్స్ కానీ ఒక 1 వీక్ వాడి, 1 మంత్ వాడి ఆపేస్తారు. ఈ గ్లకోమా అలా కాదు, వేరే కేసెస్లో, వేరే ఇన్ఫెక్షన్ కానీ వేరే కేసెస్లో మనం ఒక వారం వాడి, డాక్టర్ చెప్పినట్లు 2 వారాలు వాడి ఆపేయచ్చు, ప్రాబ్లం లేదు. కానీ గ్లకోమా అనే జబ్బులో మాత్రము ఖచ్చితంగా డాక్టర్ సలహాలు తీసుకుంటూ ఉండాలి, చాలా రోజులు ఈ గ్లకోమా మందులు వాడాల్సి ఉంటుంది. మందుల వల్ల అంటే చుక్కల మందుల వల్ల తగ్గపోతే దానికి సర్జరీస్ ఉంటాయి. సో డాక్టర్ ఎప్పుడు సర్జరీ చేయాలనేది డాక్టరే నిర్ణయిస్తాడు. సో సర్జరీ తర్వాత కూడా ఖచ్చితంగా మీరు లైఫ్ లాంగ్ ఆల్మోస్ట్ ఫాలోఅప్లో ఉండాలి గ్లకోమా జబ్బులు డౌట్ వచ్చినప్పుడు. సో మందులు ఏవి ఆపాలి ఏవి స్టార్ట్ చేయాలని కంటి డాక్టరే చెప్పాలి, అప్పుడే మీరు నిర్ణయం తీసుకోవాలి. మీ సొంతగా మందులు ఆపేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ప్రాబ్లం వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి క్యాట్రాక్ట్ అంటే మూతబిందు వల్ల గ్లకోమా వస్తుందా అంటే నార్మల్ స్టేజ్లో రాదండి క్యాట్రాక్ట్ ఉన్నప్పుడు. కానీ చాలామంది చూపంతా కోల్పోయే వరకు వెయిట్ చేస్తారంటే మూతబిందు ముదిరి మొత్తం చాలా తెల్లగా అయ్యే వరకు వెయిట్ చేస్తారు. అప్పుడు ఆ లెన్స్ సైజ్ పెరిగి లేదంటే లెన్స్ నుంచి పార్టికల్స్ బయటకు వచ్చి అది గ్లకోమాని కాజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు మనము ప్రెజర్ని తగ్గించి మూతబిందు ఆపరేషన్ చేస్తే మళ్ళీ తిరిగి విజన్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అప్పుడు లేట్ చేయకూడదు. ప్రెజర్ హై ప్రెజర్స్ ఉన్నప్పుడు ఒక రోజు లేదా రెండు రోజుల్లో సర్జరీ చేయకపోతే ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యి మళ్ళీ చూపు రాని స్టేజ్కి అంటే ఇర్రివర్సిబుల్ విజన్ లాస్కి ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో మూతబిందులను కూడా మీరు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ చెప్పిన టైంలో సర్జరీ చేసుకుంటే ఆ గ్లకోమా వచ్చే స్టేజ్ వరకు వెళ్లకుండా ఉంటుంది. సో సర్వేంద్రియానం నయనం ప్రధానమని చెప్తారు కదండి. సో నేను చెప్పిన సూచనలన్నీ పాటిస్తూ మీ కళ్ళను కాపాడుకుంటారని ఆశిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
1: డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. కళ్ళు మనకు ప్రపంచాన్ని పరిచయం చేసే అతి విలువైన ఇంద్రియాలు. ఇంతటి ప్రశస్తమైన కళ్ళకొచ్చే ఎలాంటి వ్యాధికైనా ఇప్పుడు మన నిజామాబాద్ లోనే అత్యంత అధునాతన వైద్య పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక మరియు మొట్టమొదటి హాస్పిటల్ ఇది. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్ కేటరాక్ట్ ప్యాకో రెటీనా లాసిక్ ఆర్ఓపీ మరియు యూవియా స్పెషలిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్ సెల్ 9256 9256 67. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 08462220066.
0: మీరు ఇంతవరకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

ఇవాటి ప్రభాతలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15 గంటలుగా వస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

0: పద్యం విన్నారు కదా. ఇప్పుడు 9వ తరగతి విద్యార్థులచే ఒక జానపద గేయం వింటారు. పాడిన వారు డి వర్ష, హెచ్ సృజన, ఎం దివ్యశ్రీ, కంజర గోపికృష్ణ గారు.
1: బంతి పువ్వు లాంటి ఊరు ఓలచ్చ గుమ్మడి, బోరిగము దాని పేరు ఓలచ్చ గుమ్మడి, కన్న తల్లి లాంటి ఊరు ఓలచ్చ గుమ్మడి, అన్నపూర్ణ లాంటి ఊరు ఓలచ్చ గుమ్మడి, కాయ కష్టం చేసే ఊరు ఓలచ్చ గుమ్మడి.

చెగుమ్మడి ఆటల్లోన ప్రైజు మాకే ఎవరు చెగుమ్మడి పాటల్లోన ప్రైజు మాకే ఎవరు చెగుమ్మడి డాన్సుల్లోన ప్రైజు మాకే ఎవరు చెగుమ్మడి సైన్సుల్లోన ప్రైజు మాకే ఎవరు చెగుమ్మడి కవితల్లోన ప్రైజు మాకే

0: చెగుమ్మడి బంతి పువ్వులాంటి ఊరు ఓల చెగుమ్మడి బోరిగముదాని పేరు ఓల చెగుమ్మడి బోరిగముదాని పేరు ఓల చెగుమ్మడి బోరిగముదాని పేరు ఓల చెగుమ్మడి.
1: ఇప్పుడు సమయం ఎంత విలువైనదో తెలిపే కాలం విలువ నాటికను వింటారు. ఈ కాలం విలువ నాటికను 9వ తరగతి విద్యార్థులు వినిపిస్తారు. ఈ నాటిక రచన చింతల శ్రీనివాస గుప్తా గారు.
2: ఏంటి ఈ పిల్లలు ఇంకా రాలేదు? ఛా, ఈ పిల్లలకు కొంచెం కూడా టైం విలువ తెలియదు. వీళ్ళ భవిష్యత్తు కోసం ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటే వీరు ఇంకా రాలేదు.
3: అరే రాజు, టీచర్ క్లాస్లోనే ఉందిరా.
4: అవును రవి, టీచర్ క్లాస్ లోనే ఉంది. కానీ టీచర్ ఏంటి దిగాలుగా కూర్చుంది?
5: నమస్కారం టీచర్.
2: నమస్కారం, రండి రండి. అందరు వచ్చారా?
4: అవును టీచర్, ఇంకా వస్తున్నారు. ఏంటి టీచర్ దిగాలుగా కూర్చున్నారు?
2: మీ గురించే ఆలోచిస్తున్నా.
5: మా గురించా? ఏమైంది టీచర్?
2: ఆలస్యంగా వచ్చారెందుకు?
4: అంటే టీచర్ ఈరోజు ఆదివారం కదా, కాస్త ఆలస్యంగా నిద్రలేచాను.
3: మా ఇంటికి చుట్టాలు వచ్చా టీచర్. అమ్మకు సాయం చేసేసరికి ఆలస్యమైంది.
2: ఇవన్నీ సాకులు మాత్రమే. మీరు జీవితంలో గొప్ప స్థాయికి చేరాలంటే సమయ పాలన పాటించాలి, తెలిసిందా?
4: అంటే ఏంటి టీచర్?
2: అంటే తప్పు చేసి కారణాలు చెప్పకుండా ఉండడం, చెప్పిన సమయానికి చేస్తామన్న పని ప్రారంభించడం, వెళ్లాల్సిన ప్రదేశానికి వెళ్లడం లాంటివన్నమాట. ఈ వయసులోనే మీకు అలసత్వం బద్ధకం పనికి రాదు. 9 రమ్మంటే 8:45 వచ్చేలా సిద్ధపడాలి. అప్పుడే ఏదైనా ఆటంకం వచ్చినా సరే అనుకున్న సమయానికి అనుకున్న చోటుకు వెళ్ళగలం. బడికి హాజరయ్యే విషయం కూడా అలాంటిదే.
3: ఈ ఒక్కరోజు కదా టీచర్ ఆలస్యమైంది.
2: ఈ ఒక్కరోజని కాదు, ఈ ఒక్కసారి ఎందుకు కావాలి? ఇదో అలవాటుగా మారితే ప్రమాదం. మిమ్మల్ని సరైన దారిని నడపాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇప్పటి నుండే తేలిగ్గా తీసుకోవడం మొదలైతే భవిష్యత్తులో మీకు నష్టం కలుగుతుందని బాధ కలుగుతుంది.
4: తప్పయింది టీచర్.
3: మరోసారి ఇలా కాకుండా చూసుకుంటాం.
2: అది కాదు, మీకు టెలిఫోన్ కనిపెట్టింది ఎవరో తెలుసా?
5: తెలుసు టీచర్, అలెగ్జాండర్ గ్రహం బెల్.
2: అవును, కానీ మీకు తెలియని విషయం ఒకటి ఉంది. అదేంటంటే గ్రహం బెల్ కంటే ముందుగానే ఎలిషా గ్రే టెలిఫోన్ ని కనిపెట్టాడు.
4: ఎలిషా గ్రేనా? మరి మన పుస్తకంలో గ్రహం బెల్ అని ఉంది కదా టీచర్.
2: గ్రే ముందుగానే టెలిఫోన్ కనిపెట్టినప్పటికీ పేటెంట్ రైట్స్ నమోదు చేయడానికి ఆలస్యంగా వెళ్లారు. అప్పటికే అతని కంటే ముందుగా వెళ్లిన గ్రహం బెల్ దరఖాస్తు చేయడం వలన ఆ ఆవిష్కరణను ఆయన పేరున నమోదు చేశారు. అందువల్ల ఎలిషా గ్రేకు దక్కాల్సిన ఖ్యాతి దక్కలేదు. అంతేకాదు, రాయల్టీ రూపంలో అందాల్సిన ఎంతో డబ్బును కోల్పోయాడు కూడా. ఆ ప్రయోజనాలని ముందుగా దరఖాస్తు చేసుకున్న గ్రహం బెల్ కి దక్కాయి. సమయ పాలన పాటించకపోవడం వల్ల చాలా ఖ్యాతిని డబ్బును నష్టపోయాడు ఎలిషా గ్రే.
3: అయ్యో పాపం కదా టీచర్.
2: అవును, మీరు సినిమాల్లో చూసే ఉంటారు, ఎవరికైనా విని ఉంటారు. పేషెంట్ ను 15 ముందుగా తీసుకువస్తే బ్రతికే వాడని డాక్టర్ చెప్పడం, అలాగే మనం వెళ్లాల్సిన ఊరికి 1 నిమిషం ఆలస్యం కావడం వలన

0: బస్సు రైలు కానీ తప్పిపోతుంది కదా.
1: అవును టీచర్, మా తాతయ్యను హాస్పిటల్ కు తీసుకోపోతే డాక్టర్ అలాగే చెప్పాడు.
2: మొన్న మా బాబాయ్ ఏమో తిరుపతికి వెళ్లాలని స్టేషన్ కి పోయాడా, 2 నిమిషాలు ఆలస్యం అయింది. రైలు ప్లాట్ఫామ్ నుండి వెళ్లిపోతూ కనిపించిందంట.
0: ఇప్పుడు అర్థమైందా సమయం విలువ? మీరు టీవీలో చూసే ఉంటారు, ఒలింపిక్ క్రీడలు లాంటివి ఆడేటప్పుడు ప్రపంచ రికార్డులు సెకండ్ మిల్లీ సెకండ్లలో చూపడం.
2: నిజమే టీచర్, నేను చూశాను.
0: ఇప్పుడు తెలిసింది కదా సమయం ఎంత విలువైనదో. అందుకే సమయానికి పనులు చేయడాన్ని అలవర్చుకోవాలి, అలవాటుగా మార్చుకోవాలి. సమయాన్ని వృధా చేయకూడదు.
1: సమయాన్ని వృధా చేయడం అంటే ఏంటి టీచర్?
0: మంచి ప్రశ్న. ఎవరికీ ఉపయోగం లేని కబుర్లతో కాలం గడపడమే సమయాన్ని వృధా చేయడం అంటే. అలాంటివి విద్యార్థులే కాదు పెద్దలు కూడా మానేయాలి. ఉపయోగపడే పనులకు సమయాన్ని వేచించాలి. మీకో విషయం తెలుసా? ఇంటి నుండి కోర్టుకు వెళ్లే సమయంలో కూడా మన అంబేద్కర్ గారు తన వాహనంలో కూర్చొని పుస్తకాలు చదివేవారు. ఆ కాస్త సమయాన్ని కూడా వృధా చేసేవారు కాదు.
2: అవును టీచర్, ఖాళీ సమయంలో కూడా అతని కాలక్షేపం పుస్తక పఠనమే.
1: సమయాన్ని సద్వినియోగం చేయడం అంటే అదేనా టీచర్?
0: అవును, మీరు కూడా తెలివిగా కాలాన్ని వినియోగించడం నేర్చుకోవాలి, సరేనా?
1: తప్పైంది టీచర్, ఇంకెప్పుడు ఇలా చెయ్యం.
2: మా కోసం మీరు ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటే మేమేమో ఆలస్యం చేశాము.
1: కాలం విలువ తెలిసింది టీచర్, ఇంకెప్పుడు ఆలస్యంగా చేయం గాని సమయాన్ని వృధా చేయడం గాని చెయ్యం.
0: వెరీ గుడ్. మిగతా పిల్లలు కూడా వచ్చారు, ఈ విషయాలు వారితో కూడా చర్చించండి. ఇక క్లాసు మొదలు పెడదాము.
2: సరే టీచర్.
3: నాటిక విన్నారు కదా, సమయపాలన పాటించకపోతే ఎంత నష్టపోతామో తెలిసింది కదా. ఈ నాటికలో పాల్గొన్న 9వ తరగతి విద్యార్థులు ఈశ్వర్యం నిషిత, విద్యార్థులు బి కార్తిక్, కె హరిప్రసాద్. ఇప్పుడు 8వ తరగతి విద్యార్థులు డి అంశిక, ఎం సాయి సృజన ఒక పాట పాడతారు.
4: భారత మాతకు జయ జయలంటూ నినాదమిద్దాము, భారతదేశం మాదే అంటూ.

0: పాట బాగుంది కదా. ఇప్పుడు 10వ తరగతి విద్యార్థులు తమ స్వీయ కవితలు వినిపిస్తారు. ముందుగా జి పాయల్.
1: నా కవిత శీర్షిక అమ్మ. బిడ్డల సంతోషం కోసం ఎంతో త్యాగం చేసేది అమ్మ. మనకు ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరం అమ్మ. స్వార్థమే లేని ప్రేమ అమ్మ. అన్ని బంధాల్లోకి గొప్ప బంధం అమ్మ. అమ్మను మించి ప్రేమించే మనిషి ఈ ప్రపంచంలో లేరు. ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను అమ్మ రుణం. ముల్లోకాలు నిండిన దేవుడు అమ్మ లేకుండా ఉండలేడు. అందుకే బిడ్డలను ప్రాణంగా ప్రేమించే ప్రతి ఒక్క అమ్మకి నా పాదాభివందనం.
0: కవిత బాగుంది కదా. ఇప్పుడు జి నాగమణి తన కవిత వినిపిస్తుంది.
2: నా కవిత శీర్షిక నాన్న. నాన్నంటే ధైర్యం. నాన్నంటే ప్రేమలతో కూడిన బాధ్యత. నాన్నంటే ఎత్తైన శిఖరం. తన రెక్కలు ముక్కలు చేసుకొని రేయి పగలు కష్టపడి మనకు అండగా నిలిచేవాడే నాన్న. తాను ఓడిపోయి మనల్ని గెలిపించేది నాన్న. తన కలల్ని మర్చిపోయి మన కలల్ని నిజం చేసే గొప్ప మనసే నాన్న. మన భవిష్యత్తుని నిలబెట్టేది నాన్న. మనం ఎప్పుడు చదవాలనిపించే ఒక మంచి పుస్తకం నాన్న. నాకు నడక నేర్పించాడు. నాకు నడత నేర్పించాడు. నాకు భయం వేస్తే ధైర్యాన్ని ఇచ్చాడు. నేను తప్పు చేస్తే దిద్ది చూపించాడు. తాను కష్టపడుతూ మా సుఖాన్ని కోరుకున్నాడు. అమ్మ జీవం పోస్తే ఆ జీవానికి జీవితం ఇచ్చేది నాన్న. నాటి

0: జ్ఞాన కష్టమే నేటి నా జీవితం. ఎన్ని జన్మలెత్తినా నాన్న రుణం తీర్చుకోలేను. కృతజ్ఞతగా ఉండడం తప్ప. థ్యాంక్ యూ నాన్న.
1: కవితలు బాగున్నాయి కదా. ఇప్పుడు కోకిలమ్మ కోకిలమ్మ అనే గేయాన్ని 9వ తరగతి విద్యార్థులు జి సృజన, ఐ సాశ్రీజ, జి సారిక, ఎం మధురుమ వినిపిస్తారు.
2: కోకిలమ్మ

0: 8వ తరగతి విద్యార్థులు స్నేహ మరియు శ్రీనిధి హిందీలో దోహాలు వినిపిస్తారు.
1: తులసి కాయా ఖేత్ హే మనసా భయో కిసాన్, పాప పుణ్య దోనో బీజ హే బువై సొలు నై నిదాన్, బువై సొలు నై నిదాన్.
2: భావం. ఈ పద్యంలో కవి తులసిదాస్ శరీరమును వ్యవసాయ క్షేత్రంతో, మనసును రైతుతో పోల్చుచున్నాడు. పాపం పుణ్యం అనున్నవి రెండు విత్తనములు. మనం ఈ రెండు విత్తనాల్లో దేనిని నాటితే వాటినే పొందుతాము.
1: తులసి సాతి విపత్తి విద్యా వినయ వివేక్, సాహస సుకృతి సుసత్య వ్రత్ రామ భరోసో ఏక్, రామ భరోసో ఏక్.
2: భావం. తులసీదాస్ గారు ఈ పద్యంలో ఆపద వలె మనల్ని రక్షించే సాధనములను గుర్తించి పేర్కొనుచుండెను. మనల్ని ఆపదల నుండి విద్య వినయము వివేకం మంచి చెడు విచక్షణ గుణము సాహసము మంచి పనులు నీతి నిజాయతీ అనున్నవి రక్షించును. ఇవన్నీ ఆపదల వేళలలో మనకు తోడుగా ఉండును.
1: బిగిరి బాత్ బనై నహీ లాక్ కరో.

लाख करो किन कोई, रही मन फाटे दूध को मथ न माखन हो, मथ न माखन हो। భావం ఈ పద్యంలో కవి రహీం చెడిపోయినా లేదా పాడైపోయినా పనుల స్వభావాన్ని గురించి వివరించుచుండెను. ఏదైనా పని చెడిపోయినప్పుడు లేదా పాడైపోయినప్పుడు మనం లక్షల కొలది ప్రయత్నాలు చేసినా ఆ పని చేయలేము. అదట్లనగా ఒకసారి పాలు విరిగిపోయినట్లయినా వాటిని చిలికి వెన్నను తీయలేము కదా. బడే బడాయి నా కరే బడో నా బోలే బో.

0: భావం. కవి రహీం గారు ఈ పద్యంలో పెద్దవారి లేదా గొప్పవారి యొక్క లక్షణాలను తెలియజేయుచున్నారు. ఎవరైతే గొప్పవారో వారు తమ గొప్పతనాన్ని గురించి గొప్పలు చెప్పుకోరు. పెద్దవారు గొప్పవారు కానివారే గొప్పలు చెప్పుకుంటారు. అదెట్లనగా వజ్రం ఎప్పుడు తన విలువను లక్ష టంకములు ఉంటుందని స్వయంగా మనతో చెప్పదు కదా.
1: దోహాలు విన్నారు కదా. ఇప్పుడు 9వ తరగతి విద్యార్థులు సిహెచ్ అక్షయ, కే నేహావి, శ్రీనిధి ఒక పాట వినిపిస్తారు.

0: ఉంది కదా. ఇప్పుడు 6వ తరగతి విద్యార్థులు సిహెచ్ శ్రీలక్ష్మి ఆర్ మైథిలి కలిసి చిలిపి ప్రశ్నలు అంతే చిలిపైన సమాధానాలు చెప్తారు, విందామా?
1: కర్ర కాని కర్ర,
2: జీలకర్ర.
1: కట్టు కాని కట్టు,
2: కట్టు కాని కట్టు. తాకట్టు.
1: కారం కాని కారం,
2: ఉపకారం.
1: కారు కాని కారు,
2: కారు కాని కారు. పుకారు.
1: కోడి కాని కోడి,
2: పకోడి.
1: గోళం కాని గోళం,
2: గందరగోళం.
1: తారు కాని తారు,
2: తారు కాని తారు. జలతారు.
1: తాళం కాని తాళం,
2: పాతాళం.
1: దేహం కాని దేహం,
2: సందేహం.
1: దారం కాని దారం,
2: దారం కాని దారం. ముందారం.
1: మందు కాని మందు,
2: కాముందు.
1: మాట కాని మాట,
2: మాట కాని మాట. టమాట.
1: పాలు కాని పాలు,
2: పాపాలు.
1: రసం కాని రసం,
2: నీరసం.
1: రాయి కాని రాయి,
2: రాయి కాని రాయి. కిరాయి.
1: రాణి కాని రాణి,
2: పారాణి.
1: వరం కాని వరం,
2: కలవరం.
1: హారం కాని హారం,
2: హారం కాని హారం. ఆహారం.

0: ప్రశ్నలు జవాబులు బాగున్నాయి కదా. ఇప్పుడు ఏకాపాద్ర వినయం 9వ తరగతి ఆర్ గౌతమ్ రాజు ఛత్రపతి శివాజీలా మన ముందుకు వస్తున్నారు.
1: జై భవాని హర హర మహాదేవ. తలపై కిరీటాన్ని చేతిలో ఖడ్గాన్ని పక్కనే ఉన్న నా ఈ గుర్రాన్ని చూస్తే నేను ఎవరో మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రతి ఊడిలో నా పేరుతో ఒక వీధి చౌరస్తాలో నా విగ్రహం ఉండడం మీరు చూసే ఉంటారు. అవును, నేను మహాటాయుధుడు శివాజీనే, ఛత్రపతి శివాజీని. భరత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు, భరత వీరత్వానికి ప్రతీకగా నిలిచిన యోధుడు, మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించి మరాఠా సామ్రాజ్యపు వెలుగులు విస్తరింపచేసిన దిక్సూచి, యువతరం గుండెల్లో ఎప్పటికీ పౌరుషాన్ని రగిలించేవారు. ఎవరు ఎవరని అడిగితే గూగుల్ తల్లి కూడా ఛత్రపతి శివాజీ అని నా పేరే చెబుతుంది. స్వరాజ్య కాంక్షను రగిలించి చరిత్ర పుటల్లో సువర్ణధ్యాయంగా నిలిచిన మరాఠా యోధుడుగా నా పేరు వింటే హిందూ మతం పులకరించిపోతుంది. నా గురించి నేనే చెప్పుకోవడం కాదు, మొఘలుల దారుల నుంచి హిందూ మతాన్ని రక్షించిన ఘనత నాకే దక్కుతుంది. మొఘల్ రాజులతో వీరోచితంగా పోరాడి వారిని సమర్థవంతంగా ఎదుర్కొన్నది నేనే. గెరిల్లా యుద్ధాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది నేనే. 17 సంవత్సరాలకే యుద్ధ భూమిలోకి అడుగుపెట్టి మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికింది నేనే. ఇంతకీ నేను ఎందుకు వచ్చానని కదా మీ అనుమానం. నేటి పిల్లలకి నా చరిత్ర తెలియాలి. నా చరిత్రను గుణపాఠంగా చేసుకొని మీరందరు మాతృభూమికి సేవ చేయాలి. క్రీస్తు శకం 1630వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీన మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఉన్న జునార్లోని శివనీరు కోటలో నేను జన్మించాను. మా అమ్మ జిజియాబాయ్, మా నాన్నగారు షాహాజీ బోన్స్లా. నేను మా అమ్మ దగ్గర నుండి పరమత సహనం, మహిళల పట్ల గౌరవంగా ఉండడాన్ని నేర్చుకున్నాను. అంతేకాదు మాతృభూమి పైన మమకారాన్ని చూపాలని, ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకోవాలని చిన్నప్పటి నుండి మా అమ్మగారు నాకు నేర్పించారు. మా గురుదేవులు సమర్థ రామదాసు గారి ప్రభావం కూడా నాపై చాలా ఉంది. అలాగే మా నాన్నగారి దగ్గర నుండి యుద్ధ విద్యలు నేర్చుకున్నాను. మీకు తెలుసా, నేను 17 సంవత్సరాలలోనే కత్తి పట్టి కేవలం 1000 మంది సైన్యంతో వెళ్ళి బీజాపూర్కు చెందిన తోర్నాకోటను స్వాధీనం చేసుకున్నాను. ఆ తర్వాత కొండన రాజ్ఘట్ కోటలను కూడా చేజిక్కించుకున్నాను. పూణే ప్రాంతాన్ని నా స్వాధీనంలోకి తెచ్చుకున్నాను. నా విజయాలను జీర్ణించుకోలేని ఆదిల్ షా మా తండ్రి గారిని బందీ చేస్తే మా సోదరుడు శంభోజీతో కలిసి ఆదిల్ షా సైన్యాన్ని ఓడించి మా తండ్రి గారిని బంధ విముక్తుని చేసుకున్నాము. దెబ్బతిన్న ఆదిల్ షాకు సహాయంగా అజ్బల్ ఖాన్ నన్ను మోసపూరితంగా అంతమొందించాలనుకున్నాడు. కానీ ఉక్కు కవచంతో వారి ఎత్తులను తిప్పికొట్టి పులి గోర్లతో అజ్బల్ ఖాన్ను అంతమొందించాను. సుల్తాన్లను మొఘలులను ఎన్నోసార్లు ఓడించాను. ఔరంగజేబుకు చెమటలు పట్టించాను. అర్బన్, పాషియా, ఆఫ్ఘన్ నుండి వచ్చిన మురికల్ లాంటి 10,000 మంది కిరాయి మనుషులను హర హర మహాదేవ అన్న నినాదంతో 5,000 మంది మరాఠా యోధులతో కలిసి ఓడించాను, విజయం సాధించాను. నా జీవిత కాలంలో నాసిక్ నుండి మద్రాసు దగ్గర ఉన్న జింగి వరకు 1200 కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్న ఉన్నత సాంకేతిక విలువలతో శత్రు దుర్భేర్యమైన 300 కోటలను నిర్మింపజేశాను. నన్ను గొప్ప రాజులు చేసేవి కేవలం యుద్ధాలే కాదు, నా పరిపాలన విధానం కూడా. మంత్రిమండలి, విదేశాంగ విధానం, పటిష్టమైన గూఢాచారి వ్యవస్థను ఏర్పాటు చేయడం, ప్రజల కోసమే ప్రభువు అన్న నినాదాన్ని పాటించడం, వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటుపడడం, పరమత సహనాన్ని పాటించడం, ఓడిపోయిన శత్రు రాజ్యంలోని బలహీనులకు, స్త్రీలకు, పసివారికి సహాయం చేయడం, నిస్వార్థంగా ప్రజల కోసమే సేవ చేయడం, నేను చేస్తున్న పని పట్ల అంకిత భావం కలిగి ఉండడం, మచ్చలేని వ్యక్తిత్వంతో అనుచరులకు, ప్రజలకు ఆదర్శంగా నిలవటం, ఇలాంటి లక్షణాలెన్నో నన్ను గొప్ప రాజును చేశాయి. పిల్లలు, మన ధర్మానికి, మన ఆదర్శాలకు ఆటంకం ఏర్పడితే ఎవరో వచ్చి సహాయం చేస్తారని ఎదురు చూడకుండా, పిరికితనంతో ఒక మూలన కూర్చోకుండా ధర్మం కోసం, దేశం కోసం నిలబడండి. చరిత్ర నుండి మీరు నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఇవే. జై భవాని హర హర మహాదేవ.
2: నిజంగా శివాజీ మన ముందుకు వచ్చినట్టుంది కదా. ఇప్పుడు 7వ తరగతి ఏ మృత్విక, ఏ సంజన.
0: ఇప్పుడు టి ఈక్షిత 9వ తరగతి శుద్ధ బ్రహ్మపర

0: శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ.
1: భక్తి రసంలో మునిగిపోయాం కదా, మరి ఇప్పుడు దేశభక్తిలో మునిగిపోయేలా సారే జహాసే అచ్చా అంటూ బి అక్షర 9వ తరగతి విద్యార్థిని పియానో వాయిద్యం వినిపిస్తుంది.

0: మీరు ఇంతవరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోర్గంపి విద్యార్థిని విద్యార్థులు వినిపించిన రేడియో కదంబ కార్యక్రమం విన్నారు.
1: మీరు ఇంతవరకు బాలభారతి చిన్నూర్ల కార్యక్రమం విన్నారు.

0: హృదయ రాగాలు కార్యక్రమంలో మొదటి పాటగా ఉందాం. దంగుమూడు ఈ చిత్రంలో నుంచి పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కాంగ్రెస్ నుంచి రవి, లావణ్య, నవ్య, శ్రీకర్ రిక్వెస్ట్ పంపించారు. వారి కోరికపై ఈ పాట కార్యక్రమంలో మొదటి పాటగా ఉందాం.
1: Come on.

0: తెలంగాణ రాష్టంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనిమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: మాతృత్వం ఒక మధురమైన వరం.
3: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
2: సంప్రదించండి
3: డాక్టర్ బండారి సుజాత,
2: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
3: ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225334.
4: డాక్టర్ సీను నాయక్ 25వ వార్షికోత్సవం.
5: అడ్వాన్స్ టెక్నాలజీతో,
4: లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో
5: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఇప్పుడు నిజామాబాద్ తో పాటు
4: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ గా కుంపల్లి మరియు పంజాగుట్ట హైదరాబాద్ లో ప్రారంభించబడింది.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
4: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
5: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి పిల్లల్లో, పెద్దల్లో

0: సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్.
2: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
0: డాక్టర్ వినోద్ పవార్, కప్లా హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: సెల్ 9440004837.
3: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
0: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
3: ఎముకలు, కిళ్ళు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
0: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
3: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
0: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
0: 24 గంటలు అత్యవసర సేవలు.
2: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
0: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం ఈ చిత్రంలో నుంచి పాటను ప్రసారం చేయండి మాకోసం అంటూ హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నూన రేణుక, బాలాజీ, బద్రీహరిణి, లోకేష్, సాయి, కృప వీరంతా రిక్వెస్ట్ పంపించారు. తప్పకుండానండి, మరి ఎన్ని పాట వచ్చేస్తుంది వినండి.

0: హృదయరేగాలు కార్యక్రమం ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఐఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: అబ్బా, ఈవిడ అన్ని రివర్స్ లోనే మాట్లాడుతుంది. ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఐఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఐఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బిఐఎస్ నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెఫ్ మరియు మెట్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తులు, కొనుగోలు, అమ్మకాలు, లూజ్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఆర్ఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఆర్డిఎఫ్, ఎంఐడిహెచ్, ఎంహెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ సంప్రదించగలరు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

రాత్రి గోదారమ్మ అనే పాటని ప్రసారం చేయండి అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా భూదన్ పోచంపల్లి మండలం రేవంపల్లి నుంచి వేలమ్మ పద్మశాలి బాలయ్యబాబు రిక్వెస్ట్ పంపించారు ఈ పాట ప్రసారం చేయండి అని. తప్పకుండానండి, పాట వచ్చేస్తుంది, మనం ఎంజాయ్ చేయండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో

0: రిజిస్ట్రేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఈ అబ్బాయి చాలా మంచోడు. హృదయ రోగాలు కార్యక్రమాల తర్వాత పాటు ఈ సినిమాలో ఉంది. ఈ పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ నిజామాబాద్ ఆటో నగర్ సీఎం రోడ్ నుంచి షేక్ అబ్దుల్ వలీ, నిగార్ పర్వీన్, ఉదయ్ భాను, మీనా సత్యం, శారద, సుధీర్, శోభ, శ్రీధర్, ఇంకా రవి, సునీత రిక్వెస్ట్ పంపించారు. వారి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: ఇవ్వాలిగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సెల్ బాల్.
1: మాతృత్వం ఒక మధురమైన వరం.
2: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
1: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత,
1: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
2: ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253344.
3: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఖలీజ, ఈ సినిమాలో నుంచి పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ నిజామాబాద్ నందిపేట మండలం వన్నెల్కే నుంచి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంశి వీరంతా ఈ పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. తప్పకుండా మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.

నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయబడిన సమాచారం ఇప్పుడు. త్రాగునీటిని వృధా చేస్తే జరిమానా విధింపు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి. ఎక్కడ కూడా త్రాగునీరు వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా త్రాగునీటిని వృధా చేస్తే జరిమానాలు విధించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు అధికారులను ఆదేశించారు. మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో 10,000, గ్రామ పంచాయతీలలో 5,000 రూపాయల జరిమానా విధించాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం త్రాగునీటి సరఫరా, సాగునీటి లభ్యత, భూగర్భ జలాల పెంపుదల తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రధాన జలాశయాలైన నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, త్రాగు సాగునీటి అవసరాలకు అవి ఏ మేరకు సరిపోతాయి తదితర పేరాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎల్లుల్లో ప్రభావం వల్ల ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నందున అందుబాటులో ఉన్న నీటి వనరులని ఎంతో జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రత్యేకించి త్రాగునీటిని ఏమాత్రం వృధా చేయకుండా భవన నిర్మాణాలు వంటి ఇతర అవసరాలకు మళ్లించకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఎక్కడైనా త్రాగునీటిని వృధా చేస్తే బాధ్యులకు జరిమానాలు విధించాలని స్పష్టమైన ఆదేశాన్ని జారీ చేశారు. అన్ని నివాస ప్రాంతాలకు, ప్రజల అవసరాలకు సరిపడా రక్షిత మంచినీరు సరఫరా జరిగేలాగా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్నారు. ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అన్ని నివాస ప్రాంతాలలో త్రాగునీటి సరఫరా పరిస్థితుల్ని, స్థితిగతుల్ని పరిశీలించి సంయుక్తంగా సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు. వర్షపు నీటిని వరిసిపడుతూ భూగర్భ జలాలు వృద్ధి చెందేలా అవకాశమున్న చోట పామ్ ఫండ్స్, ఇతర వాటర్ షెడ్ నిర్మాణాలు జరిపించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోయిన చోట, నీటి వనరుల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రాధాన్యత క్రమంలో వీటి నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. ఎక్కడ కూడా త్రాగునీటి విషయమై ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. అదేవిధంగా ఖరీఫ్ పంటకు ఆయా ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు అవసరమైన మొదటి 2 తడలు నీటిని అందించేందుకు ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అంకిత భావంతో విధులు నిర్వహించాలని అన్నారు. సమావేశంలో అదన

కలెక్టర్ శ్రీ డి భుజంగరావు, జెడ్పీ సీఈఓ శ్రీ సాయగౌడ్, డిఆర్డీఓ శ్రీ సాయన్న, డిపిఓ శ్రీ శ్రీనివాసరావు, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి ప్రకాష్, ఆర్డీఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇది సమాచారం. శ్రోతలు హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం ఉంటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అజ్ఞాతవాసి. ఈ చిత్రంలో నుంచి పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ నిర్మల్ జిల్లా నర్సాపూర్ నుంచి ప్రవీణ్ కుమార్, శ్రీలేఖ, శ్రీలత రిక్వెస్ట్ పంపించారు ఈ పాట కోసం. వారు అడుగుతున్న పాట ఇప్పుడు వినేద్దాం.

0: శ్రోతలకు ఒక గమనికం. ఈ నెల 22వ తేదీ బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలను ఎదురయ్యే అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రామాదేవి గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 22వ తేదీ బుధవారం ఉదయం 7:30 మీరు వినవచ్చు. అలాగే బుధవారం ఉదయం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం కూడా ప్రసారమవుతుంది. కార్యక్రమంలో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 22వ తేదీ బుధవారం ఉదయం 8:00 మీరు వినవచ్చు. గమనిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలకు ఒక గమనికం. ఈ నెల 21వ తేదీ మంగళవారం సాయంత్రం 6:30 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సాధారణంగా పనులు వాయిదా వేస్తూ ఉండడం, దీని కారణాలు, సమస్యను ఎలా అధిగమించాలో ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 21వ తేదీ మంగళవారం ఉదయం 7:30 నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో క్యాటరాక్ట్ మోతిబిందు రెటీనా సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ మొక్కల గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 21వ తేదీ మంగళవారం ఉదయం 7:30 ప్రసారమవుతుంది. అలాగే ఈ నెల 21వ తేదీ మంగళవారం ఉదయం 7:58 డాక్టర్ సీని నాయక్ డెంటల్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం కూడా ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తు, వంకరపళ్ళు, నోటి దుర్వాసన, క్లిప్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్ గురించి దంతవేదుల వైద్య నిపుణులు డాక్టర్ సీని నాయక్ గారు తగిన సలహాలు అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని శ్రోతలు ఈ నెల 21వ తేదీ మంగళవారం ఉదయం 7:58 వినవచ్చు. గమనిక విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకు ఒక గమనిక. రేపు 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో షుగర్ వ్యాధి రావడానికి గల కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం రేపు 7:30 శ్రోతలు వినవచ్చు. గమనిక విన్నారు. శ్రోతలు హృదయ

వారు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి జనతా గ్యారేజ్ ఈ చిత్రంలోని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ జగిత్యాల జిల్లా వెల్లుల్లి లక్ష్మారెడ్డి కాలనీ నుంచి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంత్, బండి శివాజీ, చంద్రకళ, జోగ నర్సయ్య, పద్మ, గుజ్జేటి ఆనంద్, సరోజిని, శ్రీనిక వీరంతా ఈ పాటను ప్రసారం చేయండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. తప్పకుండా మీరు అడిగిన పాట వచ్చేసింది, వినండి.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 సండే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో తలకు గాయాలు, తలలో రక్తం గడ్డకట్టడం, తల నరాల సమస్యలకు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కేశ మేఘరాజ్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 8:30 ప్రసారమవుతుంది. అలాగే రేపు ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం కూడా ప్రసారమవుతుంది.

ఈ కార్యక్రమంలో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలను ఎదురయ్యే అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 8 గంటలకు మొదలు కావచ్చు. గమనికి విన్నారు. హృదయరాగాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి సుఖదుఖాలు. ఈ చిత్రంలో నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ నల్గొండ జిల్లా చెంగంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, ఇంకా శ్రీరామ్ దాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ రిక్వెస్ట్ పంపించారు. వారి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా రక్తసన్న మంచుత్రులను పాట విందాం. ఈ పాటని శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర శివాపురం కాలనీ నుంచి రాజు, సుమిత్ర, స్వర్ణ, రేఖ, మమత, స్రవంతి, వందన, రాకేష్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆ పాటని కార్యక్రమంలో చివరి పాటగా ఇప్పుడు విందాం.

హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిరలి వింటారు. అందాక ఈ పాట.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆధార్ యాప్ 4 కోట్ల డౌన్లోడ్లు దాటింది. ఇది సౌకర్యవంతమైన డిజిటల్ ఆధారిత గుర్తింపు సేవలపైన ప్రజల్లో పెరుగుతున్న నమ్మకాన్ని స్పష్టం చేస్తోందని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ యాప్ ప్రారంభమైనప్పటి నుంచి 11 లక్షలకు పైగా చిరునామా నవీకరణలకు వీలు కల్పించింది. అలాగే యాప్ దాదాపు 49 లక్షల మొబైల్ నెంబర్ నవీకరణలు కూడా సాధ్యం చేసిందని, ప్రజలు యాప్లోని బయోమెట్రిక్ లాక్ లేదా అన్లాక్ సదుపాయాన్ని 19 మిలియన్లకు పైగా సార్లు ఉపయోగించుకున్నారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికారాబాద్ నియోజకవర్గం శివారెడ్డిపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద 261 కోట్ల రూపాయలతో చేపట్టనున్న హ్యామ్ రోడ్ల పనులకు తెలంగాణ శాసనసభాపతి, స్థానిక ఎమ్మెల్యే ఘటం ప్రసాద్ కుమార్, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దొద్దుళ్ల శ్రీధర్ బాబు నిన్న శంకుస్థాపన చేశారు. ఆషాఢ భవనాల సందర్భంగా హెచ్ఎండీ గ్రౌండ్స్ లో నిర్వహించిన కులవృత్తుల ఉపాధి మేళాకు మంచి స్పందన లభించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సంప్రదాయ చేతి వృత్తులు, చేనేత, సేంద్రియ ఉత్పత్తుల అమ్మకాలను ప్రోత్సహిస్తూ వేలాది కళాకారుల కుటుంబాలను ఈ మేళా ప్రోత్సహిస్తోందన్నారు. ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్లో మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజరుద్దీన్ సందర్శించారు. 3 గంటలకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమయం గడిపారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ కేవలం ఫిర్యాదులు కొట్టివేయడానికే పరిమితం కాకుండా పెన్షనర్ల ఆందోళనలు, ఆకాంక్షలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన పెన్షన్ వ్యాజ్యాలపై 2వ జాతీయ వర్క్ షాప్ లో ఆయన మాట్లాడారు. హుసేన్ సాగర్ లో ఈమెస్ సెయిలింగ్ అసోసియేషన్ నిర్వహించిన మొదటి ఐఎల్సీఏ ఓపెన్ ఇండియా అంతర్జాతీయ సెయిలింగ్ ఛాంపియన్షిప్, వైఏఐ 40వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2026 నిన్న ముగిసింది. 19 సెయిలింగ్ క్లబ్లు, సంస్థల నుంచి 19 మంది మహిళలతో సహా 124 మంది సెయిలర్లు ఐఎల్సీఏ 7, ఐఎల్సీఏ 6, ఐఎల్సీఏ 4 విభాగాల్లో పోటీ పడ్డారు. ఫిఫా ప్రపంచ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి అర్జెంటీనా, స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 10:03 దాటి 30 సెకండ్లు అయింది.

పాటని ఒకసారి పాడామనుకోండి రోజులో, అది ప్రొద్దున ఉండొచ్చు, మధ్యాహ్నం ఉండొచ్చు, ఈవినింగ్ ఉండొచ్చు, ఏదైనా పని చేస్తూ ఉండొచ్చు, ఆ పాత మధురం ఉండొచ్చు, లేదు 80s రిలీజ్ అయిన పాట ఉండొచ్చు, 90s రిలీజ్ అయిన పాట ఉండొచ్చు, లేదు సరికొత్త మూవీలోని పాట అయినా ఉండొచ్చు, కానీ ఆ పాటని పదే పదే పాడుతూ ఉన్నాము అంటే ఖచ్చితంగా అది ఎవర్ గ్రీన్ హిట్స్ అయ్యే ఉంటుంది. కాబట్టి అటువంటి హిట్స్ పాటలు వినాలి అంటే వివిధ భారతిని 10 గంటల నుంచి 11 గంటల వరకు ట్యూన్ చేసుకొని ఉంటే ఖచ్చితంగా అటువంటి పాటలు వినొచ్చు. మరి ట్యూన్ చేసుకొని ఉన్నారు కదా, ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం మలరించి ఉన్న వినోదం. మరి ఇప్పుడు ఎవర్ గ్రీన్ హిట్ లో 2010 నుంచి 2026 రిలీజ్ అయిన మూవీస్ లోని మంచి ఎవర్ గ్రీన్ హిట్స్ అయితే వినేద్దాం. మరి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఈ మూవీ నుండి పాట వినేద్దాం. సెట్ శ్రీరామ్ సునీత పాడిన పాట, చంద్రబోస్ రచన, అనూప్ రూపేష్ సంగీతం. మరి ఈ పాటను పెద్ద అంబర్పేట్ సంపద, లావణ్య, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్వి శంకరమ్మ, అలాగే నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంఘవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక, ఇంకా మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుండి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ కోసం, అలాగే చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ శేషాం, గాయత్రి, విశ్రుత, మహాజ్యోతి, సాయిమనిత, సంహృత, మహాజ్యోతి, గీతానగర్, హైదరాబాద్ నుంచి వీళ్ల కోసం పాట, అలాగే తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి శ్రీరామదాసు, అంజాచారి, అలాగే బ్రహ్మచారి, చిలకమరి ఉపేంద్రచారి వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం తోడుగా.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్
4: వినాలనుకుంటున్నా,
3: ఇట్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివిధ

వివ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 10:10 దాటి 52 సెకండ్లు అయింది ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఆదిలాబాద్ నుంచి హర్షిణి కోసం, అలాగే హస్తినాపురం ఈస్ట్ హైదరాబాద్ నుండి కన్యాగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మెద్నేష్, అనిరుద్ధ్, శ్రేయాంశ్, ఇంకా కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా శ్రోతలు, నేదరుని కళ్యాణ్ చారి కోసం, అలాగే నాగమణి, రిత్విక్ చారి, శ్రీ వైష్ణవ్ చారి కల్వకుర్తి నుండి, అలాగే తోటపల్లి నుండి శ్రోతలు కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర గణేష్, అలాగే ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్, శ్యామల వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, అలాగే ఇస్లాంబాగ్ హైదరాబాద్ నుంచి ఆర్ఎస్ఆర్ మూర్తి గారి కోసం కూడా ఒక మంచి పాట ప్లే చేస్తాను. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం సంపూర్ణ వినోదం. ఇప్పుడైతే వినిద్దాం కలర్ ఫోటో చిత్రం కోసం కాళభైరవ పాడిన పాట కిట్టు విశ్వ ప్రగడ గేయ రచన కాళభైరవ సంగీత సారథ్యంలో.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఎవర్ గ్రీన్ హిట్స్లో రాయగిరి నుండి దాసరి రవి గారికి, అలాగే ఇంకా కూకట్పల్లి నుంచి సాహితీ ఫూలాంగ్ నిజామాబాద్ శ్రోతలు మా వహీద్ రుమాని, మహమ్మద్ జమీర్, ఫసీ, సునీద్, జుబేర్, ముఖ్రామ్, నుమాన్, ఫరూక్, జకీర్, ఫసిల్,

వినిపించగలరు అంటూ నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, అలాగే నిజామాబాద్ ఆరా చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర. శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, దయచేసి ఒకసారి పంపించిన మెసేజ్ని పదే పదే పంపించకండి. ఖచ్చితంగా మీ పేరు, మీరు అడిగిన పాటను ప్లే చేయడానికి మాత్రం ప్రయత్నిస్తాను. పార్సెకుట్ట సికింద్రాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు నోముల భాగ్యమ్మ వెంకటేష్, అలాగే రామ్నగర్ నుంచి సంగీత సుధాకర్ సాహితి కూడా మెసేజ్ చేశారు, మంచి పాట వినిపించండి అంటూ. అందరి కోసం పలాస చిత్రం కోసం రఘు కుంచే పాడిన పాట, అలాగే ఉత్తరాంధ్ర జానపదంతో కలిగిన ఈ పాటను రాసిన వారు కూడా వారే, అలాగే రఘు కుంచే సంగీత సారథ్యంలో ఈ సినిమా నుంచి ఈ పాట మీ అందరి కోసం.

0: तेलंगाना राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: పది గంటల 23 నిమిషాలు దాటి 23 సెకండ్లు అయింది వివి క్లాక్ లో. ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ విష్ణు యాదవ్ గారు, సునీల్ రాజ్, రవీందర్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి, అలాగే భువనగిరి అర్బల్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత, అభియాన్, అశ్విని, ఇంకా కృష్ణా జిల్లా నుండి అప్పలరాజు గారు, ఇంకా భూదాన్ పోచంపల్లి శ్రోతలు ఎలగనెల మార్కన్నయ్య, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను, నాగులు, అలాగే భాస్కర్, నాగేష్, నారాయణ, మెట్పల్లి నుండి, ఇంకా జోగులాంబ గద్వాల జిల్లా నుండి కే ఆనందరావు, చాగపురం ప్రదీప్ కుమార్, మల్లబోతర జ్ఞానేశ్వర్, రూప, రీతు, ఇంకా సుజాత, అలాగే నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుంచి నరసింగరావు, గద్వేల్ నుంచి సేర్ల వెంకటేశ్, గుణారాం ప్రసాద్, రామ్ చరణ్, ఇంకా బోర్డు మెసేజ్లు కానీ రిపీటెడ్ కానీ వస్తున్నాయి. అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుండి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్ అందరి కోసం వచ్చేస్తుంది అలా వైకుంఠపురం చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: లంగర్ హౌస్ నుంచి సంగీత, శ్రవణ్ కుమార్ యాదవ్. ఇంకా నిజామాబాద్ జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్, అలాగే వలగొండ మండలం గొన్నేపల్లి గ్రామం నుండి ఈదును లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, హరిదీక్షిత్, తనుజశ్రీ, పూర్తేజశ్రీ. అలాగే తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుండి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్యభార్గవి. ఇంకా ఏదైనా మంచి పాటను వినిపించగలరు అంటూ హన్మకొండ జిల్లా కాజీపేట నుండి తరాలపల్లి గ్రామం నుండి మెసేజ్ చేశారు జరిపోతుల బుచ్చయ్య. ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మ, నాబ్గణి మెసేజ్ చేశారు. భూదాన్ పోచంపల్లి మాధవరెడ్డి చౌరస్తా నుండి అందరి కోసం వచ్చేస్తుంది రాహు మూవీ నుండి శ్రీరామ్ పాడిన పాట ప్రవీణ్ లక్కరాజు సంగీత సారథ్యంలో.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

0: ఎవర్ గ్రీన్ హిట్స్ అన్న హిట్స్ వినాలని బోర్డు మంది మెసేజ్ చేస్తున్నారు. అయితే మా కోసం కూడా మంచి పాట వినిపించండి అంటూ నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అదీజ్ బాయ్, మథీన్ బాయ్, షేక్ చాంద్, ఫరూక్, సయ్యద్ ఖలీల్, ముబీన్ బాయ్, యాసిన్, మోసో కరీం, షేక్ సలీం, నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి, అలాగే షాపలి నుండి చింతా శ్రీనివాస్ గారు మెసేజ్ చేశారు. ఇంకా జిప్లపల్లి నుండి చిక్కి, చక్రపాణి, చందన, అలాగే నల్గొండ నుండి సంయుక్త, సందీప్ మెసేజ్ చేస్తున్నారు. మీకోసం వచ్చేస్తుంది డిస్కో రాజా మూవీ నుండి ఈ పాట.
1: తింతికి పప్ప
2: దిగిటి దిగిటి
1: తింతికి పప్ప
2: తింతికి పప్ప
1: దిగిటి దిగిటి
2: తింతికి
1: పప్ప

మ్యూజిక్ లాగా రోజులు అలా అలా అలా ఫట్ ఫట్ ఫట్ మనం అయిపోతున్నాయి కదా. అసలు మొన్న జనవరి 2026 స్టార్ట్ అయిందండి, ఆల్రెడీ జూలై మిడ్ ఆఫ్ ద జూలై కూడా దాటిపోయింది. అంటే సంవత్సరం పైన నెల అయిపోయింది కూడా, ఇంత తొందరగా రోజులు గడిచిపోతున్నాయి. కానీ మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నాం కదా. అంటే ఒకసారి అనిపిస్తుంది కొన్ని కొన్ని ఏరియాస్లో ఇంకా మనం వర్క్ చేయాలేమో, లేదు ఇంకా కొంచెం స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవాలేమో, లేదు కొంచెం వెనకబడిపోయామేమో ముందుగా అని అనిపించేస్తుంది కదా. అలాంటివి ఏమైనా ఉంటే ఒక్కసారి అట్లా రిమైండ్ చేసుకోండి. వాళ్ళు సండే కదా, కొంచెం చేయలేని పనులు ఆగిపోయిన పనులు గుర్తు చేసుకొని రేపటి నుంచి స్టార్ట్ చేసేయచ్చు. ఎందుకంటే రేపటి నుంచి న్యూ వీక్ స్టార్ట్ అవుతుంది కదా. అయితే మనకి ఇప్పుడు సౌదీ అరేబియా నుంచి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ అండి, మీరు అక్కడి నుంచి కూడా వివిధ భారతిని వింటున్నారంటే మీకు పాటలన్నా లేదు మ్యూజిక్ అన్నా ఎంత ఇంట్రెస్ట్ మాకు తెలిసిపోతుంది. మీకోసం మంచి పాటను ప్లే చేస్తాను. మనకి మెసేజ్ పంపించినది మిద్దే నవీన్ కుమార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వెంకటేష్ నందిపేట నుంచి మెసేజ్ చేశారు, మంచి పాట వినిపించమని. ఇంకా పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్, భువనగిరి జిల్లా మీనానగర్ నుండి సుదర్శన్ మాదాసు విజయ,

ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం వచ్చేస్తోంది డీజే మూవీ నుండి కార్తికేయన్ చిత్ర పాడిన పాట, సాహితీ గేయ రచన, డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ లో.

ఉదాసీన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: Adrima.
1: పది గంటల 49 నిమిషాలు దాటి 20 సెకండ్లైంది వీబీ క్లాక్లో. మెసేజ్ పంపించేశాక కొంచెం ఆగచ్చు కదా, మీ పేరు స్కిప్ అయిపోయింది అనుకోండి, పేరు చదవలేదని ఫీల్ అవుతుంటారు అవునా. ఒకసారి పంపించేశారు కదా, ఇంకా నిర్భయంగా ఉండండి, నేను చక్కగా మీ పాట, మీ పేరు, మీ ఊరు కూడా చదివేస్తాను కదా. సరే, ఇప్పుడైతే ఎద్దమైలారం నుండి బాలకృష్ణ, శారద, సినితి, అఖిల్, కార్తికేయ కోసం, ఇంకా భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి శ్రోతలు మెసేజ్ చేశారు. ఎనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరితన్, నందన్, వేదాంశ్, లింగాల కార్తిక్, మోహిత్, సిద్ధార్థ్, ఇంకా కడప నుంచి సుశీల, సుధీర్, వీళ్ళందరి కోసం వచ్చే సుధీర్ రంగస్థల మూవీ నుండి ఈ పాట.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: 10:55 దాటి 56 సెకండ్లు అయింది స్టూడియో క్లాక్లో. శ్రోతలందరి కోసం వచ్చేస్తుంది కమ్మని పాట, కొత్త పాట ఏమండి అందరి కోసం వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఆర్జే రెడీగా ఉన్నారు కాబట్టి నేను మ్యూట్ అయిపోవాలి, వాళ్ళకి మైక్ ఇచ్చేయాలి.
1: హాయ్ హలో గుడ్ మార్నింగ్ దీపిక గారు.
0: గుడ్ మార్నింగ్ అంటే నాకు ఒక్కరికే గుడ్ మార్నింగ్ చెప్తే శ్రోతలు ఫీల్ అవ్వరా?
1: అందరికీ గుడ్ మార్నింగ్,
0: శ్రోతలందరికీ శుభోదయం చెప్పేస్తున్నాడు మన సాయి. సో 11 గంటల నుంచి 3 గంటల వరకు మిమ్మల్ని అలరించడానికి కమ్మనైన పాటలు, ముచ్చటైన పాటలతో రెడీగా ఉన్నాడు మన సాయి. 11 గంటలకు వార్తల తర్వాత మిమ్మల్ని కలుస్తాడు. అంతవరకు మీరైతే ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

di lei. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరిన 20 మంది రెబెల్ టీఎంసీ ఎంపీలకు సభలో ప్రత్యేకంగా కూర్చునేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతినిచ్చారు. అలాగే శివసేన యూబిటీకి చెందిన 6 ఎంపీలు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనం కావడానికి కూడా ఆయన ఆమోదం తెలియజేశారు. ఈ 6 ఎంపీల విలీనంతో పార్లమెంట్ దిగువ సభలో శివసేన బలం 7 నుంచి 13 పెరిగింది. చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి రాష్ట న్యాయ సేవాధికార సంస్థ రాష్ట వ్యాప్తంగా నిన్న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించింది. హైకోర్టుతో సహా రాష్ట వ్యాప్తంగా 255 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేయగా 2826 చెక్ బౌన్స్ కేసులు, 318 ప్రీలిటిగేషన్ కేసులు కలిపి మొత్తం 3144 కేసుల్లో 41,23,50,000 రూపాయల పరిష్కార మొత్తంతో రాజీ కుదిరింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ దేశవ్యాప్తంగా చేపట్టిన వరుస ఆపరేషన్లలో సుమారు 22 కోట్ల రూపాయలు విలువైన 15 కిలోల విదేశీ అక్రమ బంగారం, 20 కిలోల వెండితో పాటు 2 కోట్ల రూపాయలకు పైగా భారతీయ నగదును స్వాధీనం చేసుకుంది. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ 2026-27 సంవత్సరానికి వివిధ క్రీడా అకాడమీలు, ప్రాంతీయ హాస్టళ్లలో ప్రవేశాలకై ఈ నెల 20 నుంచి 28 తేదీ వరకు ఎంపిక నిర్వహిస్తుంది. అండర్-10, అండర్-18 వర్గాల్లోని బాలురు బాలికల కోసం సైక్లింగ్, హాకీ, అథ్లెటిక్స్ విభాగాల్లో ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో ఎంపికలు నిర్వహిస్తారు. పారిశుద్ధ్య కార్మికుల పని పరిస్థితులు, భద్రత, సమగ్ర సంక్షేమాన్ని మెరుగుపరిచే అంశాలపై నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ నిన్న సమగ్ర సమీక్ష నిర్వహించింది. ఉద్యోగ సంఘాల నాయకులు, క్షేత్రస్థాయి పారిశుద్ధ్య సిబ్బంది లేవనెత్తిన సమస్యలు, వ్యవస్థాగత ఆందోళనలు నేరుగా విని భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించేందుకు ఈ సమావేశం ఒక వేదికగా నిలిచిందని సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ పేర్కొంది. అజర్బైజాన్లోని భారత రాయబార కార్యాలయం బాకులోని తమ ప్రాంగణంలో భారతదేశంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలపై ఒక శాశ్వత ప్రదర్శనను ప్రారంభించింది. ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రాత్రి న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫైనల్స్లో అర్జెంటీనా, స్పెయిన్ తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలంబ సమయం 11 గంటలు దాటి 4 నిమిషాలు గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. సండే అందరికీ ఒక రిలాక్స్. అలాంటి ఈ అందమైనటువంటి రోజుని మరింత మధురంగా మార్చేందుకు మీకు ఇష్టమైన పాటలు, ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మరి అలాంటి 80s 90s సాంగ్స్ అంటే చాలా మందికి ఫేవరెట్ కూడా. మరి ఆనాటి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: to clap. Clap to clap.
1: Boys and girls.
0: Hand to hand.

గుర్తుకొస్తూనే వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. నిలయం సమయం 11 గంటలు దాటి 10 నిమిషాలు. ఒకప్పుడు 90స్లో ఏదైనా సాంగ్ వినాలంటే రేడియో లేదా టేప్ రికార్డ్స్ ఇదే కదా మనకి. అప్పుడు ఆ క్యాసెట్స్ని కొనడం, నచ్చిన పాటలని రికార్డు చేయించడం, ఇష్టమైన హీరో హీరోయిన్ పాటలు కలెక్ట్ చేయడం, లేదా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ యొక్క ఆల్బమ్స్ని కలెక్ట్ చేయడం, ఇలా వినేవాళ్ళం. వినడం అంటే ఇప్పుడు చాలా అంటే చాలా యాప్స్ వచ్చేసాయి, ఒక్క క్లిక్తో వింటున్నాం. మరి అప్పట్లో పాటల పుస్తకాలు కూడా వచ్చేవి. మరి మీరు చివరగా కొన్నటువంటి పాటల పుస్తకం గుర్తుందా? మరి మీకు కూడా గుర్తుండుంటే 0402324052కి నాకు వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే మీకోసం ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో వచ్చిన ఎస్పీబి గారు ఆలపించిన మధుర గీతం మాటేరానే చిన్నదాని, రాజశ్రీ గారు ఎంతో అందంగా రాసినటువంటి ఈ గీతం, ప్రేమ అనురాగం ఆ పేతలని ఎంతో మృదుగా ఆవిష్కరించినటువంటి గీతం మీ అందరి కోసం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తూనే వింటున్నారు ఓన్లీ ఆకాశవాణి వివిధ భారతి. తెలుగు సినీ పరిశ్రమలో హాస్య కిరీటి, నట కిరీటిగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నటువంటి ప్రముఖ నటుడు, నిర్మాత రాజేంద్ర ప్రసాద్ గారి బర్త్డే ఈరోజు. జూలై 19, 1956 నిమ్మగూడలో జన్మించారు. 1977 స్నేహం చిత్రంతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. తరువాత లేడీస్ టైలర్, ఆనా పెళ్ళంట, అప్పులప్పారు, మాయలోడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని కడుపు బనవించారు. సహజమైనటువంటి నటన, రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ టైమింగ్ ఉంటుంది చూడండి, చాలా సూపర్. ఆయన ప్రత్యేకంగా గుర్తింపుని సంపాదించుకున్నారు. ఇటు హాస్య పాత్రలతో పాటు ఎర్రమందారం, ఆ నలుగురు వంటి చిత్రాలతో ఎమోషన్స్ను కూడా పండించవచ్చని తన నటనతో నిరూపించారు. తన నటనతో విమర్శకుల ప్రశంసలను కూడా అందుకున్నారు. పలు నంది అవార్డుతో పాటు 2026 భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నవ్వు ఒక ఔషధం అయితే, ఆ నవ్వును కోట్లాది తెలుగు ప్రేక్షకుల జీవితాల్లో నింపినటువంటి కళాకారుడు రాజేంద్ర ప్రసాద్ గారు. మరి ఆయన మరెన్నో పాత్రలతో మనల్ని అలరిస్తూ ఆరోగ్యంగా

కొన్ని పాటలు వింటున్నప్పుడు మనకు తెలియకుండానే వేరే ప్రపంచంలోకి తీసుకుని వెళ్తాయి. మరి ఇప్పుడు వినబోయే పాట మధుర ప్రేమ గీతాల్లో ఒకటి, జంధ్యాల గారి దర్శకత్వంలో రూపొందిన నాలుగు స్తంభాలాట. ఈ చిత్రంలోని చినుకులారాలి పాట రాజన్ నాగేంద్ర గారు అద్భుతంగా స్వరపరిచారు. వేటూరి గారి కలం నుండి జాలువరినటువంటి ఈ పాటని బాలుగారు, సుశీల గారు అద్భుతంగా పాడారు. క్లాసికల్గా నిలిచింది ఈ పాట, నేటికి సంగీత ప్రియుల్ని హత్తుకునే ఉంటుంది. మరి ఈ అపురూప గీతం మీకు వింటూ ఉండండి, గుర్తుకొస్తున్నాయి.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. జానకి గారి గొంతు ఒక ప్రయోగశాల. ఎస్, ఎన్నో వేల పాటలు పాడారు. భౌతికంగా మనకు దూరమైన వారు ఆలపించినటువంటి గీతాలు ఇలా రేడియోలో వినిపిస్తూనే ఉంటాం కదా. ఎన్నో చిరస్మరణీయమైన గీతాలు అందించారు. ఇళయరాజా గారి కాంబినేషన్లో జానకి గారు చాలా అంటే చాలా పాటలు పాడారు. ఎన్నో అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్తో పాడారు. అందులో ఒక యుగల గీతం అభిలాష చిత్రంలోనిది. 1983లో విడుదలైనటువంటి ఈ చిత్రం ఏ కోదండ రామిరెడ్డి గారి డైరెక్షన్లో వచ్చింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి గారు పాడినటువంటి పాట ఇప్పుడు అందరి మీకోసం వినిపిస్తున్నాను. వేటూరి గారి కవితాత్మక సాహిత్యం మ్యూజిక్ లవర్స్ని అలరించే సాంగ్ సంధ్య పొద్దుల కాడ. చిరంజీవి రాధిక గారి స్టెప్స్ ఇప్పటికీ ఎవరికి నిలిచిపోతాయి. వింటూ ఉండండి ఆకాశవాణి, స్టే ట్యూన్డ్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: గుర్తుకొస్తూనే వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మరి ఇప్పుడు మనం వినబోతున్నటువంటి సాంగ్ 30 ఇయర్స్ బ్యాక్ వచ్చినటువంటి సాంగ్, 1994 విడుదలైన హ్యాలో బ్రదర్ మూవీలోని ప్రియరాగాలే. ఇప్పటికీ చాలా ఆర్కెస్ట్రా టీం వాళ్ళు పాడుతూ ఉంటారు ఈ పాటని. రాజ్కోటి గారు అందించినటువంటి సుమధుర స్వరాలు, భువనచంద్ర గారి హృదయాన్ని అత్తుకునేటువంటి సాహిత్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారి మధుర గానం ఈ పాటని మరో లెవెల్కి తీసుకెళ్లాయి. మరి ఇప్పుడు అదే పాట మీ అందరి కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తూనే వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. వంశీ గారి సినిమాలు వారి టేకింగ్ కానీ సాంగ్స్ పిక్చరైజేషన్ కానీ చాలా వెరైటీగా ఉంటుంది. ఇక వంశీ ఇళయరాజా గారి కాంబినేషన్ గురించి చెప్పనక్కర్లేదు, ఎన్నో హిట్ సాంగ్స్. ఇప్పుడు మనం వినబోయేటువంటి గీతం ఏప్రిల్ 1 విడుదల చిత్రంలోనేది. 1991 విడుదలైనటువంటి ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ గారు, శోభన గారు నటించినటువంటి ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇళయరాజా గారి స్వర కల్పన, సిరివెన్నెల గారి సీతారామ శాస్త్రి గారి సాహిత్యం, బాలు చిత్రమగలం ఆలపించినటువంటి ఈ ప్రేమ గీతం మీ అందరి కోసం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: వస్తున్నాయి.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి స్టూడియోల సమయం 11 గంటలు దాటి 47 నిమిషాలు. 90వ దశకంలో యువతను ఎంతగానో అలరించినటువంటి మధుర ప్రేమ గీతం తపస్సు చిత్రంలోని తలుక్కుమన్నది కులుకుల తార. ఈ పాటను రాజ్కోటి గారు అందించినటువంటి స్వరాలు, వెన్నెల కంటి గారి అందమైన సాహిత్యం, మనోగారు పాడినటువంటి తీరు ఎంతోమందిని ఆకట్టుకుంది. ఇప్పటికీ శ్రోతల మనసులో నిలిచిపోయింది ప్రేమలోని చిలిపితనం, యవ్వనంలోని ఉత్సాహాన్ని ఆహ్లాదకరంగా ఆవిష్కరించినటువంటి ఈ గీతం ఎప్పటికీ మధురంగా నిలిచిపోయింది. మరి ఈ పాట ఇప్పుడు వినేద్దామా? వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఓన్లీగా ఆకాశవాణి వివిధ భారతి. స్టార్టింగ్లో నేను అడిగాను కదా పాటల పుస్తకాలు మీరు ఎప్పుడు లాస్ట్లో కొన్నారు అని, అంటే యముడికి మొగుడు పాటల పుస్తకం బాగా గుర్తుంది సార్ నాకంటూ గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, అలాగే దళపతి సినిమా పాటల పుస్తకంలో కొన్నాను భువనగిరి జిల్లా మీనానగర్ నుంచి మాదాస సుదర్శన్, ఇంకా ఇదే మేము నువ్వే కావాలి చిత్రంలోని పాటల పుస్తకం నాకు ఇప్పటికీ ఉంది అంటూ విహాన్ శ్రీరామ్ శ్రీనిధి మల్లికార్జున్ చైతన్యపూర్ నుంచి మనకి మెసేజ్ చేశారు. ఇంకా 1972 సంవత్సరంలో వామో 1972లో పండంటి కాపురం సినిమా పాటల పుస్తకం సినిమా థియేటర్లో తీసుకున్నాను, ఇట్టి పుస్తకంలో కలర్ పేజ్లతో ముద్రించబడిందంటూ నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి మనకు మెసేజ్ చేశారు. నేను కొన్న పాటల పుస్తకం నువ్వొస్తావని అంటూ చింత శ్రీనివాస్ శాలపల్లి నుంచి మెసేజ్ చేశారు. నిన్నయం పాట పుస్తకం నా దగ్గర ఉంది అంటూ రాజు ఉమారాణి గారు మనకి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి కొంతమంది డైరెక్టర్స్ మూవీ డైరెక్టర్స్ నేమ్స్ మనకి పోస్టర్ మీద ఉంటే చాలు వినోదం విషయం పక్కా అని అనుకునేవారు. అందులో ఒకరు ఎస్వి కృష్ణారెడ్డి గారు. వారి సినిమాలు కుటుంబ సమేతంగా చూసేలా ఉండేవి. 1993లో వచ్చినటువంటి మూవీ రాజేంద్రుడు గజేంద్రుడు, మరి ఇందులో కుక్కుకు కుక్కుకు సాంగ్ అందరికీ గుర్తుంది కదా. మరి భువనచంద్ర గారి సాహిత్యం, ఎస్వి కృష్ణారెడ్డి గారి సంగీతం, బాలు చిత్ర గారి మధుర గానం ఈ గీతానికి మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. ఇక రాజేంద్ర ప్రసాద్ గారు, సౌందర్య గారి మనోహరమైన అభినయంతో ఈ పాట నేటికి సంగీతాభిమానులను అలరిస్తూనే ఉంది. మరి ఇప్పుడు అదే గీతం మీ అందరి కోసం, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు ఇంతకు గుర్తుకొస్తున్నాయి విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12 గంటలకు వస్తుంది. న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

0: Namaste everyone. Welcome to Voice of Youth. This is your host Mukunda Priya and you are listening to Akashavani at FM 738 MHz medium wave. Time in the studio is 12:11 PM. Today we are discussing a topic that affects every student, parent, teacher and a professional. The importance of communication and the art of negotiation. These are not just workspace skills, they are life skills. From expressing our thoughts clearly to resolving disagreements peacefully, communication shapes our relationships and our future. Negotiations help us make fair decisions, understand different point of views, and work together efficiently. In many schools, students learn mathematics, science, and languages, but they often get very little training in how to speak confidently, listen carefully, and negotiate respectfully. Imagine how much easier teamwork, friendships, and even family discussions would become if these skills were taught from a very young age. So stay tuned as we explore why communication and negotiations deserve a place in our education system.
1: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: కమ్యూనికేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ షేరింగ్ ఐడియాస్, థాట్స్, ఫీలింగ్స్ అండ్ ఇన్ఫర్మేషన్ విత్ అదర్స్. It happens through speaking, listening, writing, reading, and even through body language and facial expressions. Good communication

0: teamwork.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: Negotiation teaches cooperation, respect and teamwork. Negotiations also help students handle disagreements with friends instead of arguing or becoming upset. They learn to talk calmly, listen to the other person's point of view and find a solution that works for both sides. These experiences build emotional maturity and confidence. Schools often focus on academic performance, but skills like negotiation prepare students for real-life situations. Teaching students how to solve problems peacefully can create a more positive classroom environment and reduce unnecessary conflicts among young learners. Communication and negotiations should be included as part of school curriculum because they prepare students for real life, not just for examinations. Many graduates have a good academic knowledge but struggle to express their ideas, work in team, or handle disagreements professionally. By adding these subjects to the education system, schools can help students develop confidence, leadership, and decision-making abilities. Activities such as debates, group discussions, role play, storytelling, and problem solving exercises can make learning practical and enjoyable. These skills also support other subjects. A student who communicates well can present science projects clearly, write better answers in exam, and participate actively in classroom discussions. Negotiations help students collaborate effectively during group assignments and extracurricular activities. Education should focus on the overall development of child, intellectual, emotional, and social. Teaching communication and negotiation in schools will create students who are not only knowledgeable but also capable for interacting responsibly and respectively with others in society. So what age should we start teaching young people? So for that, childhood is the best stage to develop communication and negotiation skills. At a young age, children are curious, eager to learn, and more open to new experiences. Habits formed during these years often stay with them throughout life. When children are encouraged to speak confidently, listen patiently, and express their feelings respectfully, they become emotionally stronger. They learn how to share ideas, ask questions, and interact comfortably with others. Teaching negotiation early also helps children understand fairness, cooperation, and the importance of considering other people's feelings.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: Young students who develop these skills are less likely to fear public speaking or avoid discussions in the future. They become better at handling peer pressure, resolving conflicts peacefully, and making thoughtful decisions. Parents and teachers play an important role by creating opportunities for children

0: ఆకాశవాణి సమయం మధ్యాహ్నం 12:30. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభంగానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశం ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతోంది. మాల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్రలు నిలిపిచేశారు. పివి సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ ఫైనల్ ఈరోజు అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరుగుతుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం పార్లమెంట్ భవన సముదాయంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తున్నారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభ పక్ష నేత జగత్ ప్రకాష్ నడ్డా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష పార్టీలు సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. ఈ సందర్బంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రా మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డిఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో కూడిన మొత్తం ప్రతిపక్షాలు నిరసనగా ఈ సమావేశం నుంచి వాకౌట్ చేసినట్లు తెలియజేశారు. అలాగే ఈ సమావేశానికి హాజరైన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన పార్లమెంటరీ పార్టీ కాదని ఆమె ఆరోపించారు. అయినప్పటికీ తమ నిరసన నమోదు చేసిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్, సిపిఎం నాయకుడు జాన్ బ్రిటాస్, జేఎంఎంకు చెందిన మహువా మాఝీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రా సహా ప్రతిపక్ష సభ్యులు తిరిగి సమావేశానికి హాజరవుతున్నారు. రాబోయే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ప్రభుత్వం ఈ సమావేశం ద్వారా అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరనుంది. ఈ సమావేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చకు ఆమోదం కోసం చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. మన దేశంలో 4 రోజుల అధికారిక పర్యటనలో ఉన్న జంజీబార్ అధ్యక్షుడు, రివల్యూషనరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ హుసేన్ అలీ మిందింగి ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్తో సమావేశమవుతారు. జంజీబార్ టంజానియాలోని ఒక సెమీ ఆటానమస్ ప్రాంతం. దీనికి స్వంత రాజ్యాంగం, అధ్యక్షుడు, ప్రతినిధుల సభ, పతాకం ఉన్నాయి. ఈ సమావేశంలో ఇరు దేశాల నాయకులు భారత్ టంజానియా సంబంధాల సమగ్ర స్వరూపాన్ని సమీక్షించడంతో పాటు భవిష్య సహకారం కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తారు. మన దేశంలో పర్యటనకు వచ్చిన జంజీబార్ అధ్యక్షుడితో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కూడా ఈరోజు సమావేశమవుతారు. అభివృద్ది చెందుతున్న దేశాల భాగస్వాములుగా భారత్ టాంజానియాలో విస్తృత శ్రేణి రంగాల్లో సుదీర్ఘమైన, సన్నిహితమైన, స్నేహపూర్వక సంబంధాలు, సహకారం పంచుకుంటాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పరస్పర ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ పర్యటన కొత్త ఉత్తేజం ఇస్తుందని పేర్కొంది. ఇదిలా ఉండగా యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియాలోని జంజీబార్ అధ్యక్షుడు, రివల్యూషనరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ హుసేన్ అలీ మెంగిని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కలుసుకుని ఉన్నత విద్యారంగం

సామర్థ్యాల పెంపుదల, నీటి సరఫరా, ఆరోగ్యం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ ఇతర ప్రాధాన్యత రంగాల్లో సహకారాన్ని విస్తరించడంపై చర్చించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు బయలుదేరి వెళ్లారు. తన పర్యటనలో మొదటి విడతగా రాష్టపతి మోల్డోవా చేరుకుంటారు. భారత రాష్టపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో భాగంగా ఆమె అక్కడ దేశాధ్యక్షురాలు మాయా సంధుతో భేటీ అయి ప్రతినిధుల స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే దేశ పార్లమెంట్ అధ్యక్షుడు ఇగోర్ గ్రోసోతో కూడా సమావేశమవుతారు. వీటితో పాటు మోల్డోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో రాష్టపతి సంభాషిస్తారు. వాణిజ్య వేదికను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతో కూడా సమావేశమవుతారు. తన పర్యటనలో రెండో విడతగా రాష్టపతి ద్రౌపది ముర్ము జూలై 21వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నార్త్ మెసడోనియాలో పర్యటిస్తారు. భారత రాష్టపతి నార్త్ మెసడోనియా సందర్శించడం కూడా ఇదే మొదటిసారి. ఆ దేశ అధ్యక్షురాలతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు నార్త్ మెసడోనియా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇండియా నార్త్ మెసడోనియా బిజినెస్ ఫోరంలో ప్రసంగిస్తారు. వ్యవసాయం, ఔషధ రంగం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఆధారిత సేవలు వంటి ప్రాధాన్యత రంగాల్లో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇరుపక్షాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. మూడు దేశాల పర్యటనలో చివరి దశలో రాష్టపతి ద్రౌపది ముర్ము 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు రొమేనియా సందర్శిస్తారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఆగ్నేయ యూరప్ దేశమైన రొమేనియాలో భారత రాష్టపతి మొదటిసారిగా పర్యటిస్తున్నారు. అక్కడ దేశాధ్యక్షుడిని, తాత్కాలిక ప్రధానమంత్రిని, సెనెట్ అధ్యక్షుడిని, రొమేనియా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులను కలుసుకుంటారు. రాష్టపతి పర్యటన వల్ల వ్యాపారం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు మొదలైన రంగాల్లో సహకారం మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జమ్మూకాశ్మీర్లో వాతావరణ శాఖ ప్రతికూల వాతావరణం ఉంటుందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శ్రీ అమర్నాథ్జీ యాత్రను పెహల్గాం, బాల్తల్ రెండు మార్గాల నుంచి ఈవేళ నుంచి నిలిపివేశారు. రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణం మరింతగా క్షీణించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో యాత్రికుల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు అధికారి ఒకరు చెప్పారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బాల్తాల్, నూన్వాన్, చందన్వాడి బేస్ క్యాంపుల నుంచి యాత్రికులను ముందుకు వెళ్లేందుకు అనుమతించబోమని అధికారి స్పష్టం చేశారు. శ్రీ అమర్నాథ్జీ యాత్రలో భాగంగా ఇప్పటి వరకు 370,000 మందికి పైగా భక్తులు పవిత్ర మంచు గుహాలయంలో మంచు శివలింగాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణ శాఖ జారీ చేసిన ప్రతికూల వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో శ్రీమాతా వైష్ణోదేవి దేవస్థానం బోర్డు కూడా వైష్ణోదేవి యాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. యాత్రికుల భద్రత కోసం ముందస్తు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నట్లు దేవస్థానం బోర్డు ఒక ప్రకటనలో తెలియజేసింది. జమ్మూకాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అనేక చోట్ల కొండ చర్యలు విరిగి పడడం, నీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. విప్లవకారుడు, స్వాతంత్ర సమర యోధుడు మంగళ్ పాండే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. మాతృభూమి ఆత్మగౌరవాన్ని, ప్రతిష్టను కాపాడేందుకు మంగళ్ పాండే తన ప్రాణాలను పణంగా పెట్టారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆయన ధైర్య సాహసాలు, సర్వోన్నత త్యాగం ఈవేళ్టికి ప్రతి భారతీయుడిని గర్వించేలా చేస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళ్ పాండే జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. 1857 తిరుగుబాటు శంఖారావాన్ని పూరించడం ద్వారా మంగళ్ పాండే ప్రజల్లో ఆత్మగౌరవాన్ని, సాంస్కృతిక గర్వాన్ని, దేశభక్తిని మేల్కొల్పారని అమిత్ షా సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మంగళ్ పాండే చేసిన నిర్భయమైన తిరుగుబాటు పిలుపు దేశవ్యాప్తంగా దేశభక్తి స్ఫూర్తిని రగిల్చిందని రాజ్నాథ్ సింగ్ తన సందేశంలో పేర్కొన్నారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. హిందీ చిత్రం ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా అవార్డుని గెలుచుకుంది. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో ఈ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ చలనచిత్ర విమర్శకుడు అవార్డు సంజీవ్ శ్రీవాస్తవకు దక్కింది. యామి గౌతమ్కు, అమరన్ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్త దర్శకత్వం అవార్డు అందుకున్నారు. యామి గౌతమ్కు ఆర్టికల్ 370 గాను ఉత్తమ నటిగా పురస్కారం లభించగా కార్తిక్ ఆర్యన్కు ఉత్తమ నటుడి పురస్కారం లభించింది. ఆయన మమ్ముట్టితో కలిసి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
రెండుసార్లు ఒలింపిక్ పతకం సాధించిన పివి సింధు ఈరోజు తన తొలి జపాన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన బ్యాడ్మింటన్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయ షట్లర్గా ఆమె రికార్డు సృష్టించారు. ఫైనల్లో ఆమె స్థానిక క్రీడాకారిణి, మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన అకనే యమగూచిని 21-17, 21-17 వరుస గేముల్లో ఓడించారు. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య సిరీస్ విజేత నిర్ణయించే మూడో వన్డే క్రికెట్ మ్యాచ్ ఈ రోజు లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్ ఈ రోజు రాత్రి జరగనుంది. ఫైనల్లో అర్జెంటీనా స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిల పక్ష సమావేశం ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతోంది. మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్ర నిలుపు చేశారు. పివి సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ ఫైనల్ ఈ రోజు అర్జెంటీనా స్పెయిన్ మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: శ్రోతలు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. స్టూడియోల సమయం 12 గంటలు దాటి 50 నిమిషాలు. పుష్ప 2 చిత్రం నుంచి శ్రేయా ఘోషల్ పాడిన పాట, గీతరచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9674904944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. డాకుమారా చిత్రం నుండి విశాల్ మిశ్ర పాడిన పాట, సాహిత్యం అనంత శ్రీరామ్, సంగీతం ఎస్తామాన్.

ఇప్పుడు విందాం భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం నుంచి కపిల్ కపిలన్ శ్రేయా ఘోషల్ పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం భీమ్స శిశిరులయో.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గిరిజన సాధికారత, గుర్తింపు, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎస్ఐఆర్ గడువు పొడిగింపును కాంగ్రెస్ పార్టీ నేతలు అవకాశంగా తీసుకుని ఓటరు నమోదు ప్రక్రియకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎల్నినో పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేసేందుకు రాష్ట స్థాయి కంటింజెన్సీ యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈరోజు 16 జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతివనంలో ఈ ఉదయం జరిగిన ఫ్రెండ్స్ ఆఫ్ ట్రైబల్ సొసైటీ వార్షిక సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గిరిజన సమాజం వేల ఏళ్లుగా అడవులు, నదులు, జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ వస్తోందని, నేడు ప్రపంచం చర్చిస్తున్న స్థిరత్వం భావన గిరిజన జీవన శైలిలో శతాబ్దాలుగా నిలబడి ఉందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గిరిజన సాధికారత, గుర్తింపు, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని 2021లో నవంబర్ 15 జనజాతీయ గౌరవ్ దివస్ గా ప్రకటించామని తెలిపారు. దేశవ్యాప్తంగా 11 గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియాలు హైదరాబాద్లో 25 కోట్ల రూపాయలతో రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియం, ములుగులో 900 కోట్ల రూపాయలతో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పిసిసి అధ్యకుడు మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ గడువు సూచించారు. ఇప్పటికే 119 నియోజకవర్గాల్లో 489 సమావేశాలు జరిగాయని తెలిపారు. వచ్చే 10 రోజులు ఎన్నికల ప్రచార తరహాలో నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ఈ నెల 30న మళ్లీ పూర్తిస్థాయి సమీక్ష ఉంటుందని ప్రకటించారు. ఎల్నినో పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేసేందుకు రాష్ట స్థాయి కంటింజెన్సీ యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉపశమన అనుకూల చర్యలు సిఫారసు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. వ్యవసాయ సహకార శాఖ జారీ చేసిన జీవో ప్రకారం రాష్ట ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తారు. వ్యవసాయ, విద్య, అటవీ, పశు సంవర్ధక, నీటిపారుదల, ఇంధన శాఖ కార్యదర్శులతో పాటు ఇక్రిసాట్, ఐఎండి, పీజేటీఏయు, ఐఐఎంఆర్ వంటి పరిశోధనా సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్దిగా కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నేడు వరుణ యాగం నిర్వహించినట్టు సాంఘిక

0: క్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
1: వర్షాలు రావడానికి తెలంగాణ ప్రాంత ప్రశాంత ప్రజలు ఉండాలని, వరులు వరుణించాలని చెప్పేసి వేద పండితులు నియమ నిబంధనలతో పూజ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా చేతి జోడించి మనవి చేసుకుంటూ, ఆ స్వామివారు అమ్మవారు వర్షాలు కురిపించాలని చెప్పి ఈ యాగము యొక్క ఫలితాలు ప్రజలకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
0: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కొనసాగుతున్న అభివృద్ది పనులను రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి అధికారులు ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు.
2: భద్రాద్రి రాములవారి టెంపుల్ ని అభివృద్ధి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న శ్రీరామనవమి నాడు మొదట విడత 351 కోట్లకి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇచ్చి శ్రీరామనవమి రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం. దాంట్లో భాగంగా రాబోయే గోదావరి పుష్కరాల నాటికి భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రధాన టెంపుల్ ని డిస్టర్బ్ చేయకుండా ఇన్నర్ ప్రాకారం కానీ ఔటర్ ప్రాకారం కానీ మాడు వీధులు కానీ వీటితో పాటు నాలుగు పక్క
0: మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో 1,40,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన బైపాస్ రోడ్డును కార్మిక మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ప్రారంభించారు. ఈ బైపాస్తో ట్రాఫిక్ సమస్యలు తగ్గి భారీ వాహనాల రాకపోకలు సులభతరం అవుతాయని మంత్రి తెలిపారు.
3: మనము ఏదైతే నిర్మించినాము ఆటో వాళ్ళకు నేను అడిగిన రోడ్లు అన్ని మంచిగానే ఆటో అన్ని లోపల వరకు పోతున్నాయి, వాళ్ళ బిజినెస్ చాలా మంచిగా నడుస్తుందండి. మనం రోడ్లు మంచి సీసీ డ్రైవ్ కట్టించి ఇప్పుడు అమౌంట్ స్కీమ్ కింద మనకు 30 కోట్లతో ఇంటింటి నన్న స్కీమ్ వస్తుంది. చెన్నూరు టౌన్ లో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నామో సరిగా నడుస్తుంది, ప్రజల కోఆపరేషన్ ఉంటే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట గేయ రచయిత అందశ్రీ జయంతిని పురస్కరించుకుని ఘట్కేసర్లో ఏర్పాటు చేయనున్న అందశ్రీ శృతి వనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత పాలకుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి రాగానే జయ జయ హే తెలంగాణను అధికారిక రాష్ట గీతంగా ప్రకటించామని, ఉద్యమకారులకు పదవులు ఇచ్చి గౌరవించుకుంటున్నామని తెలిపారు.
4: ఆడపిల్లలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినందుకు మేము దిగిపోవాలనా, ప్రతి ఇంట్లో రేషన్ కార్డు ఇచ్చినందుకు దిగిపోవాలనా, 2

0: రైతు ఆయన.
1: చాలా మంది రైతు సోదరులు ఇంకా ఆశతో మనకు వర్షాలు పడతాయి కావచ్చు అని చెప్పి ఆశ ఎదురు చూస్తున్నారు.
0: పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రీసర్వే పనుల్లో జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అటవీ రెవెన్యూ భూ సమస్యలను రెవెన్యూ అటవీ పోలీసు శాఖ

తో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్ల మహాసమ్మేళనం శనివారం జరిగింది. రాష్ట సాంకేతిక విద్యా శిక్షణ మండలి కార్యదర్శి పుల్లయ్య మాట్లాడుతూ పరమాత్మపై విశ్వాసంతో ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలని సూచించారు. మాజీ మంత్రి శ్రీనివాసరావు రాజయోగ ధ్యానాన్ని ఉన్నత విద్యతో పోలుస్తూ రాష్టపతి ద్రౌపది ముర్ము సైతం రాజయోగాన్ని ఆచరిస్తారని, సంస్థ 140 దేశాల్లో సేవలందిస్తోందని తెలిపారు. క్వాంటం చైతన్యానికి మధ్య సంబంధాన్ని బీకే గిరీష్ వివరించారు. రేషన్ కార్డుదారులు ఈ నెల 31లోగా ఈకేవైసీ పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి బుచ్చిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని రేషన్ షాపుల్లో ఈకేవైసీ సేవలు అందుబాటులో ఉన్నాయని

0: కురిసి పంటలు బాగా పండాలని, రైతులు సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గిరిజన సాధికారత, గుర్తింపు, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎస్ఆర్ఐ గడువు పొడిగింపును కాంగ్రెస్ పార్టీ నేతలు అవకాశంగా తీసుకుని ఓటరు నమోదు ప్రక్రియకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఎల్నినో పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేసేందుకు రాష్ట స్థాయి కంటింజెన్సీ యాక్షన్ ప్లాన్ రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈరోజు 16 జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు అవుతుంది. మీకెంతో ఇష్టమైన మీ ఆల్ టైమ్ ఫేవరెట్ షో టైం కూడా సిద్ధంగా ఉంది. మరి మీరు ఈ షో టైంలో పార్టిసిపేట్ చేయాలంటే చాలా సింపుల్. మీ అడిగే ప్రశ్నలకి మీ సమాధానం, మీ పేరు, మీ ప్రాంతం పేరు, మా వాట్సాప్ నెంబర్ 0402324-0852 నెంబర్కి సందేశం పంపండి. మరి ముందుగా ఆనంద్, గోదావరి, గోవిందుడు, అందరి వాడలే ఈ చిత్రాల మధ్య ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటో మీకు తెలుసా? ప్రశ్న మరొకసారి. ఆనంద్, గోదావరి, గోవిందుడు, అందరి వాడలే ఈ చిత్రాల మధ్య ఒక కామన్ పాయింట్ అనేది ఉంది. అదేంటో మీకు తెలిస్తే 0402324-0852కి వాట్సాప్ చేయండి. షో టైం వింటున్నారు విత్ మీ సాయి. స్టే ట్యూన్.
2: చిన్నారికి ఓనీలిచ్చే

షో టైం వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మరి మొదటగా నేను అడిగాను, ఆనంద్, గోదావరి, గోవిందుడు అందరు వాడేలో ఈ చిత్రాల మధ్య ఒక కామన్ పాయింట్ ఉంది, ఏంటో తెలుసా అని అడిగాను. చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు, ఇంకా పంపిస్తూనే ఉన్నారు. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళల్లో కృష్ణకుమారి ఖమ్మం నుంచి, మారోజు శ్రీనిధి విహాన్ దిల్సుఖ్ నగర్ నుంచి, భోగసాయి భూదాన్ పోచంపల్లి నుంచి, అనిత మార్కండే భూదాన్ పోచంపల్లి నుండి, బుజ్జి హుడాకల్ నుంచి, రామ్ బల్కంపేట నుంచి, సౌమ్య శ్రీనివాస్ బాసర నుంచి, జగదీష్ యూసఫ్ గూడ నుంచి, పున్న వెంకటేశం నిమ్మాని నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళల్లో మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్, రోజా, లక్ష్మీ నరసింహ రైట్, అలాగే గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురారి యశోద, జానకి, ఇంకా పద్మావతి శిల్ప, చెంచల్ గూడ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్, చౌడవరపు నాగేశ్వర గీతానగర్ నుంచి రైట్ ఆన్సర్, పెడని నుంచి అప్పలరాజు రైట్, ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ లక్ష్మి రైట్, ఆదిలాబాద్ రామ్నగర్ నుంచి హర్షిణి రైట్, ఇంకా ఇందులో మూడు పాత్రలు అంటూ దోర్నాల బాలరాజు వనస్థలిపురం నుంచి, పుట్టపాక నుంచి భవానీ వెంకట్, భూదాన్ పోచంపల్లి నుంచి నిఖిల్, నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా రైట్ ఆన్సర్, ఇంకా జయరామ్ రాధా కొడుమూరు నుంచి సరైన సమాధానం పంపించారు రైట్ ఆన్సర్ అంటూ, రామ్ ప్రగతి నగర్ నుంచి రైట్, ఇంకా మహమ్మద్ జని దునుమేడ నుంచి ఒక్కరే హీరోయిన్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అంకుశాపురం నుంచి దోర్నాల సుదర్శన్ రైట్ ఆన్సర్, ఇంకా పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుంచి, బుజ్జి హుడాకాల్ నుంచి రైట్ ఆన్సర్, అంబర్పేట నుంచి గుండు అంబదాస్ రైట్ ఆన్సర్, బాలకృష్ణ నరసంపేట నుంచి, వెల్లుల నుంచి జాప భూమేశ్వర్ రైట్, ఇంకా అలాగే సోమాజిగూడ నుంచి కే ఆనంద్ రైట్ ఆన్సర్, జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుంచి రైట్, ఇంకా జోగులాంబ గద్వాల నుంచి కే ఆనంద్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి సూరిబాబు రైట్ ఆన్సర్, హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ నారాయణ స్వామి, అరుణ రాజేందర్ జాబ్లిక్ రైట్, ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు నందిపేట నుంచి వెంకటేష్. మరి సరైన సమాధానం వచ్చేసి కమినేని ముఖర్జీ గారు, ఇందులో హీరోయిన్గా యాక్ట్ చేయడం జరిగింది. ఆనంద్, గోదావరి, గోవిందుడు అందరి వాడేలో, అంటే గోవిందుడు అందరి వాడేలో హీరోయిన్గా కాదు కానీ నటించారు. ఇది కామన్ పాయింట్. మరి మరో ప్రశ్న, త్రిష తరుణ్ కాంబినేషన్లో వచ్చిన మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? త్రిష తరుణ్ కాంబినేషన్లో వచ్చిన మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324 0852కి వాట్సాప్ చేయండి. షో టైం వింటున్నారు విత్ మీ సాయి.

షో టైం వింటున్నారు. ఓన్లీ ఆ ఆకాశవాణి వివిధ భారతి. త్రిషా తరుణ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు అని అడిగాను. చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో రామ్ బల్కంపేట్ నుంచి, కృష్ణకుమారి ఖమ్మం నుంచి, ఇంకా షేర్ల వెంకటేష్ గజ్వేల్, దోర్నల బాలరాజు వనస్థలిపురం, సౌమ్య శ్రీనివాస్ బాసర, రత్నకుమారి ఐడిపిఎల్ కాల్ నుంచి, అప్పలరాజు పెడన, నిఖిల్ తన్విక్ బాసర నుంచి, అలాగే హర్షిణి ఆదిలాబాద్ నుంచి, మారోజు శ్రీనిధి విహాన్ దిల్షుక్ నగర్ నుంచి, దస్తగిరి సంధ్య కడప నుంచి, దోర్నల సుదర్శన్ అంకుశాపురం నుంచి, భోగ మార్కండే భూదన్ పోచంపల్లి నుంచి, పుణ్య వెంకటేశం నిమ్మాని నుంచి రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో ఫిర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురగారి యశోద, ఇంకా భూమిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ అమ్మనగుర్తి నుంచి పోలేపల్లి శ్రీనివాస్, రాజన్నపేట నుంచి సౌమ్య శ్రీనివాస్, సాయి ప్రణవ్, శ్రీహిత రైట్ ఆన్సర్, అలాగే నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, ఆత్మకూరు మండలం నుంచి, వనర్ మండలం నుంచి డి గోవర్ధన బాబు, ఇంద్రాబాయ్ రైట్, పుట్టపాక నుంచి భవానీ వెంకట్, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడ నుంచి, భూదన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ రైట్ ఆన్సర్, కె ఆనందరావు గద్వాల నుంచి ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు, హైమ ప్రగతి నగర్ నుంచి రైట్, ఇంకా నాగభూషణ నారాయణ స్వామి హంపాపురం నుంచి, నిర్మల వైష్ణవి భిక్షపతి వీరంతా హన్మకొండ నుంచి, వెల్లుల నుంచి జాప భూమేశ్వర్ ఇంకా రైట్ ఆన్సర్ పంపించి, జిబ్లక్పల్లి నుంచి చక్రపాణి చందన రైట్ ఆన్సర్, నందిపేట నుంచి వెంకటేష్, బాలకృష్ణ నర్సంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి నీ మనసు నాకు తెలుసు ఈ మూవీలో వీరిద్దరు కాంబినేషన్లో వచ్చింది. ఈ మూవీకి ఏహా రహమాన్ గారు మ్యూజిక్ అందించారు. మరి మరో ప్రశ్న, బాయ్స్ మూవీలో వివేక్ గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరు? ఆన్సర్ మరొకసారి, ప్రశ్న మరొకసారి, బాయ్స్ మూవీలో వివేక్ గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324 0852కి వాట్సాప్ చేయండి. బాయ్స్ మూవీలో వివేక్ గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరు?

బాయ్స్ మూవీలో వివేక్ గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరు అని అడిగాను. చాలామంది రైట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు, కొంతమంది తడబడుతున్నారు కూడా. మరి రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళల్లో కృష్ణకుమారి ఖమ్మం నుంచి, ఇంకా చోడవరపు రమాదేవి గీతానగర్ నుంచి, అప్పలరాజు పెడన నుంచి, భవానీ వెంకట్ నిమ్మాని గ్రామం నుంచి, ఇంకా మురారి యశోద జానకిరాజ్ నిజామాబాద్ నుంచి, పెద్ద నరసింహ పద్మ వల్గూర్ నుంచి, బొమ్మిదని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి, జయరామ్ రాధా కొడుకు నుంచి, ఎలగందుల మార్కండయ్య, ఇంకా పున్న వెంకటేశ్వర నిమ్మాని నుంచి, చిరంజీవి నాగభూషణ నారాయణ స్వామి అంపాపురం నుంచి, షేర్ల వెంకటేష్ గజ్వేల్ నుంచి, మహుమ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి, మారోజు శ్రీనిధి మల్కాజ్గిరి నుంచి, ఇంకా చెప్పారు జోగులాం గద్వాల్ నుంచి ఆనందరావు రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళల్లో రమేష్ నల్లభీం రమేష్ ముల్కల్పల్లి నుంచి, ఇంకా సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాల్ నుంచి, పోగ మార్కండే అనిత బూదన్పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్, ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారు డబ్బింగ్ చెప్పారు. చాలామంది వేణుమాధవ్ గారు అంటూ, ఇంకా చాలా విశ్వనాథ్ గారు అంటూ మెసేజ్ చేశారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. మరి మరో మూవీ మరో ప్రశ్న, జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించాయి నిన్న విడుదల చేసినటువంటి 72వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్. నిన్న ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఉత్తమ తెలుగు చిత్రంగా, అలాగే ఉత్తమ డైలాగ్ రైటర్గా అవార్డు అందుకుంది ఎవరు? ప్రశ్న మరొకసారి, నిన్న విడుదల చేసినటువంటి 72వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఉత్తమ తెలుగు చిత్రంగా, అలాగే ఉత్తమ డైలాగ్ రైటర్గా అవార్డు అందుకున్నది ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324 0852కి వాట్సాప్ చేయండి. 0403 24 0852 ఇది మా వాట్సాప్ నెంబర్. షో టైం వింటున్నారు విత్ మీ సాయి. స్టే ట్యూన్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైం వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. 72వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ నిన్న ప్రకటించడం జరిగింది. అయితే ఉత్తమ తెలుగు చిత్రంగా అలాగే ఉత్తమ డైలాగ్ రైటర్గా అవార్డు అందుకున్నది ఎవరు ఆన్సర్ తెలిస్తే 0402324085కి వాట్సాప్ చేయమన్నాను కానీ చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. హర్షిని ఆదిలాబాద్ నుంచి, రవి గౌడ్ వారి ఫ్యామిలీ బిహెచ్ఎల్ నుంచి, భోగసాయి వెంకటమ్మ భూదన్ పోచంపల్లి నుంచి, దోర్నాల బాలరాజు వనస్థలిపురం నుంచి, కెఎస్ ఆనంద్ సోమాజిగూడ నుంచి, భోగ మార్కండే అనిత భూదన్ పోచంపల్లి నుంచి, కృష్ణకుమారి ఖమ్మం నుంచి, చెన్నిష్క ప్రగతి నగర్ నుంచి, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నుంచి, భవాని వెంకట్ పుట్టపక్క నుంచి, అలాగే బాను మియాపూర్ నుంచి, రాధా కొడుమూరు నుంచి, అప్పలరాజు పెడన నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి, షెర్ల వెంకటేష్ గజ్వేల్ నుంచి, ప్రవీణ్ మహేష్ అత్తాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళల్లో ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య రైట్ ఆన్సర్, ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ సాయి గారు రాధా హైదరాబాద్ నుంచి ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు. శివదాస్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు దాసరిపాలెం నుంచి, కట్ల సతీష్ రాజేశం సరోజిని మాయా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రైట్ ఆన్సర్, గణేష్ వేదవతి మాపై అలకాన రైట్ ఆన్సర్ టైం కరెక్ట్గా పంపిస్తే నేను చదువుతానండి. నిజాంపేట నుంచి గణేష్ వేదవతి రైట్ ఆన్సర్. ఇంకా మెదక్ నుంచి ఎలదుర్తి శ్యాముల వారి ఫ్యామిలీ, అలాగే ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు బ్రహ్మయ్య కర్నూలు నుంచి, జాప భూమేశ్వర్ వెల్లూళ్ళ నుంచి రైట్ ఆన్సర్,

0: శ్రీనివాస్ చాలపల్లి నుంచి, బాలకృష్ణ నర్సంపేట నుంచి రైట్ ఆన్సర్, అలాగే హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు. సిహెచ్ విజయ్ కుమార్ చందనగర్ నుంచి, గజ్వేల్ నుంచి శర్ల వెంకటేష్, సట్లూరు కరీంనగర్ జిల్లా నుంచి చంద్రపురి కాలనీ కిషోర్ కుమార్ లలిత రవిత్రేని రైట్ ఆన్సర్, మురహర్ యశోద జానకిరాజ్ నిజామాబాద్ నుంచి, హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ నారాయణ స్వామి, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్, నా పేరు ఎందుకు చదవలేదు అంటూ మేడిగా రాధా రైట్ ఆన్సర్, నందిపేట నుంచి వెంకటేష్, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రైట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, డి అరుణ మోహన్ దివ్యాబాయ్ రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళల్లో ఎలగందుల మార్కండేయ లక్ష్మి రైట్ ఆన్సర్. ఒకసారి ఆన్సర్ పంపిస్తే చాలండి, పదే పదే పంపించకండి. అలాగే రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో గీతానగర్ నుంచి లక్ష్మీ శశాంక్ రైట్ ఆన్సర్, భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుంచి సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్, కె ఆనందరావు జోగులాంబ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి కమిటీ కుర్రాలు చిత్రానికేమో ఉత్తమ చిత్రం, అలాగే వెంకీ అట్లూరి గారికి లక్కీ భాస్కర్ చిత్రానికి గాను ఉత్తమ డైలాగ్ రైటర్గా అవార్డు ప్రకటించడం జరిగింది. మరి మరో ప్రశ్న, భారతదేశ అత్యంత పొడవైన సముద్ర వంతెన అయినటువంటి అటల్ సేతును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2024 జనవరిలో ఎక్కడ ప్రారంభించారు? భారతదేశ అత్యంత పొడవైన సముద్ర వంతెన అటల్ సేతుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2024 జనవరిలో ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ తెలిస్తే 0403234085852 నెంబర్కి వాట్సాప్ చేయండి.
1: బాబోయ్ బాబోయ్ బాబోయ్ బాబోయ్ బాబోయ్ బాబోయ్ బాబోయ్.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి కేంద్రం నిలయంలో సమయం 2 గంటలు దాటి 16 నిమిషాలు. శక్తిశీలు వింటున్నారు. శక్తిశీల్లో ఎవరి గురించి తెలుసుకుందామంటే, ఆమెకు క్రికెట్ అంటే చాలా అంటే చాలా ఇష్టం. అమ్మాయికి క్రికెట్ ఏంటి అని అందరు అన్నారంట. కానీ ఇప్పుడు ఆమె మ్యాచ్లు వస్తే ఎల్ఈడి స్క్రీన్స్ మీద చూస్తున్నారు. ఆమె పెద్ద నగరాల నుంచి రాలేదు, స్థితిమంతుల కుటుంబం కూడా కాదు. కానీ టీమ్ ఇండియాలో ఇప్పుడు తను కీలక క్రీడాకారిణిగా మారారు. ఇంతకీ ఎవరామె, క్రికెటర్ ఎవరో ఈ పాట తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఎస్, మనం ఈరోజు తెలుసుకోబోతున్నటువంటి ఆ క్రికెటర్ ఎవరో కాదు, క్రాంతి గౌడ్. రీసెంట్గా జరిగినటువంటి లార్డ్స్ టెస్ట్లో కూడా 5 వికెట్లు తీయడం జరిగింది. మరి క్రాంతి గౌడ్ గారిది మధ్యప్రదేశ్లోని చిత్తర్పూర్ జిల్లా గౌరా గ్రామం. ఇలా ఇంటి ఎదురుగా అబ్బాయిలు టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడుతుంటే గమనించేదంట. బంతి ఇంటి వైపు మాత్రం వస్తే తిరిగిచ్చేది. అప్పుడే అనుకున్నారంట ఎలాగైనా క్రికెట్ ఆడాలని. అలా వాళ్ళు క్రికెట్ ఆడడం, అంటే వాళ్ళతో పాటు క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశారు. అందరూ ఫాస్ట్ బౌలింగ్ వేస్తుంటే క్రాంతి వాళ్ళను అనుకరించేది. అసలు స్పిన్ బౌలింగ్ ఉంటుందని కూడా మనకి తెలియదంట. క్రాంతి వాళ్ళ ఫాదర్ పోలీస్ కానిస్టేబుల్, 6 సంతానంలో చివరి అమ్మాయి క్రాంతి. అమ్మాయికి క్రికెట్ ఎందుకు అని చెప్పేవారంట ఇరుగు పొరుగు వారంతా. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఆపలేదు. అబ్బాయిలతోనే టోర్నీలు ఆడేది. సరే, ఏం జరిగిందంటే అమ్మాయిల టోర్నమెంట్ చూడడానికి వెళ్ళినప్పుడు టీంలో ఒకరు తక్కువైతే క్రాంతితో ఆడమన్నారంట. మరి ఆ తర్వాత ఏమైందో ఈ పాట తర్వాత చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆయుధం చిత్రం నుంచి శంకర్ మహాదేవన్, స్వర్ణలత పాన పాట విన్నారు. గీతరచన వరంగల్ శ్రీనివాస్, సంగీతం వందే మాతరం శ్రీనివాస్. శక్తిశీలి వింటున్నారు ఓన్లీయా ఆకాశవాణి వివిధ భారతి స్టూడియోల. సమయం 2:28 అవుతుంది. మ్యాచ్ చూద్దామని వచ్చినటువంటి క్రాంతి గౌడు ఆ రోజు మ్యాచ్ ఆడి 3 వికెట్లు తీసి 25 పరుగులు చేయడంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యారు. జస్ట్ చూద్దామని వచ్చేసినటువంటి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఇలా టర్న్ అవ్వడం, తన అప్పుడు తన ఏజ్ 15 ఇయర్స్, అలా టర్నింగ్ పాయింట్ దొరికింది క్రాంతి గౌడ్కి. మరి ఇంకా తెలుసుకుందాం క్రాంతి గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రగతి పదాలు సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
2: మీట్ ద స్టార్.
3: శక్తిశీలు వింటున్నారు. క్రాంతిగౌడ్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఛతర్పూర్లోని క్రికెట్ అకాడమీ నడుపుతున్నటువంటి రాజు బిల్తర్ దగ్గరికి క్రాంతిని తీసుకువెళ్లారు వారి ఫాదర్. క్రాంతి బ్రంతిలో ఏగానటువంటి గుర్తించి అకాడమీలో చేర్చుకున్నారు. మరి రాజు గారు వీరి ఆర్థిక పరిస్థితిని గమనించి ఎలాంటి ఫీజు మాత్రం తీసుకోలేదు. ఇంకా పోను షూస్, క్రికెట్ కిట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ తర్వాత ట్రైనింగ్ తీసుకున్నాక క్రాంతి బౌలింగ్ ఇంకా స్టైల్ కూడా మారడం, వేగం ఆమెకు దేవుడిచ్చినటువంటి వరం అయినప్పటికీ బంతిని రెండు వైపుల స్వింగ్ చేయగలదు అని వారి కోచ్ చెప్తూ ఉండేవారు క్రాంతి గురించి. ఇంకా తెలుసుకుందాం క్రాంతి గౌడ్ గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టేట్యూన్.

తిచిత్ర నుంచి చిత్రమా లభించిన గీతం విన్నారు. సంగీతం అందించారు తమన్. శక్తిశీలు వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. క్రాంతి గౌడ్ గురించి తెలుసుకుంటున్నాం కదా, బౌలర్. 17 ఇయర్స్ ఉన్నప్పుడు మధ్యప్రదేశ్ జట్టుకి ఎంపికయ్యారు. అలా మరో కోచ్ చంద్రకాంత్ పండిట్ శిక్షణలో మరింత మెరుగైంది క్రాంతి. అలాగే మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మహిళా విభాగానికి జాయింట్ సెక్రటరీ సిదయాని పాట్ని ఎంకరేజ్మెంట్ సపోర్ట్ చేస్తూ ఉండేవారంట క్రాంతికి. అలా సీనియర్ ఉమెన్స్ వన్డే ట్రోఫీని కూడా 2024లో మధ్యప్రదేశ్ మొదటిసారి గెలిచారు. ఆ ట్రోఫీ గెలవడంలో క్రాంతిది కీలక పాత్ర. ఇక డబ్ల్యూపీఎల్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో యూపీ వారియర్స్ 10 లక్షలు చెల్లించి ఆమె తీసుకోవడం జరిగింది. లేడీ బూమ్రాని కూడా అంటారంట. క్రాంతిని 2025 మేలో టీమిండియాకి ఎంపిక అవడం జరిగింది. మొదటి పర్యటన శ్రీలంకలో జరిగింది, రెండోది ఇంగ్లాండ్లో. ఆడింది కేవలం 8 మ్యాచ్లు అయినప్పటికీ ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించింది క్రాంతి. ఇక సీనియర్లు గాయాలతో సతమతమవుతుంటే ఫేస్ దళానికి నాయకత్వం వహించి పాకిస్తాన్తో మ్యాచ్లో 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికైంది క్రాంతి.

0: నచ్చావులే చిత్రం నుంచి గీత మాధురి పాడిన పాట విన్నారు. గీత రచన భాస్కర్ భట్ల, సంగీతం శేఖర్ చంద్ర.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ నుంచి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్‌లో కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

విరూపాక్ష చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట విన్నారు. గీత రచన కృష్ణకాంత్, సంగీతం అజనేష్ లోక్నాథ్. శక్తిలు వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. అమ్మాయికి క్రికెట్ ఎందుకన్నటువంటి ఇరుగు పొరుగు

ఇప్పుడు క్రాంతిగౌడ్ ఆడుతున్నటువంటి ఆటను చూసేసి ప్రతి మ్యాచ్ని ఊళ్ళో ఎల్ఈడి థియేటర్ల పైన వేసుకొని చూస్తారంట. గ్రేట్ కదా, అసలు ఇది కదా సక్సెస్ అంటే. రీసెంట్గా భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరిగినటువంటి ఏకైక టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 17 ఓవర్స్ బౌలింగ్ చేసేసి 37 పరుగులు మాత్రమే ఇచ్చేసి 5 వికెట్లు తీసినటువంటి తొలి బౌలర్గా చరిత్ర సృష్టించింది క్రాంతి. టెస్ట్ క్రికెట్లో 5 వికెట్లు సాధించినటువంటి అత్యంత పిన్న వయస్కురాలైనటువంటి భారత మహిళ ఫాస్ట్ బౌలర్గా కూడా రికార్డు నెలకొల్పింది. లార్డ్స్ ఆనర్స్ బోర్డులో పేరును నమోదు కావడం ఏ క్రికెటర్కైనటువంటి ఒక కళ అన్నమాట. అలాంటి అరుదైన గౌరవాన్ని కూడా తన కెరీర్ ప్రారంభ దశలోనే అందుకున్నటువంటి క్రాంతి గౌడ్ భారత మహిళల క్రికెట్లో మరో చారిత్రాత్మక అధ్యాయాన్ని లిఖించింది. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

వైభవంగా ఈ చిత్రం కోసం అర్మాన్ మాలిక్ హరిప్రియ ఆలపించిన గీతం విన్నారు. గీత రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ప్రతి మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉంటుంది. క్రాంతి ఏం కూడా క్రికెటర్ అవ్వాలని కలకన్నది, తను ఏంటో నిరూపించుకున్నది. ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తుల మన ఊరి విన్నప్పుడు మనలో కూడా ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపు అవుతుంది. మనం కూడా వారిలాగానే లక్ష్యాలను ఆచరిస్తూ మన లక్ష్యాలను చేరుకునే దిశగా అడుగులు వేయాలి. అప్పుడే మనల్ని సక్సెస్ అనేది వరిస్తుంది. ఇదండి ఈనాటి శక్తిశీలి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలంచే సంపూర్ణ వినోదం.

0: పెంపుడు జంతువుల పేర్లు చెప్తావా?
1: అదా, అంత సులభమైనది ఎందుకు అడిగావు? అది 5 కుక్కలు 5 పిల్లులు, అవి పెంపుడు జంతువులే కదా.
0: అవునవును.
2: చూసారా, మనలో ఉండే ఆ చిన్న అమాయకత్వమే కదా నవ్విస్తుంది. పిల్లల అలవాట్ల గురించి తెలుగు కవిత చెప్పడానికి దీక్షిత్ వస్తున్నాడు.
3: అందరికీ నమస్కారం.

0: ఆకాశవాణి ధన్యోస్మి నాటకం వింటారు. రచన స్నిగ్ధ, నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. ఇందులో శ్రీ చలసాని కృష్ణప్రసాద్, శ్రీమతి ఆలపాటి లక్ష్మి, శ్రీ ఎన్ గౌరీశ్వరరావు, శ్రీ బొబ్బా ధవళేశ్వరరావు, శ్రీమతి డి రూపవాణి, శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు పాల్గొన్నారు. వినండి ధన్యోస్మి నాటకం.
1: నానా, నానా.
2: ఏంట్రా భరణే?
1: తలంటు పోసుకోవాలి, వెళ్ళి అర్జెంటుగా షాంపూ ప్యాకెట్ తీసుకురా నాన్న. ఇదిగో రూపాయి. అలా చూస్తారేంటి? వెళ్ళి తీసుకురండి.
3: నాన్న ఎక్కడికి రా పంపిస్తున్నావు?
1: షాంపూ ప్యాకెట్ కోసం.
3: షాంపూలు తేవడానికి, చెప్పులు కుట్టించడానికి నాన్నే వెళ్ళాలా? నువ్వు వెళ్ళి తెచ్చుకోలేవా?
1: ఆయన ఇంట్లో చేసే పనే ఉంది, తిని కూర్చోవడంగా.
3: అందుకని అడ్డమైన పనులు చెప్తావా?
1: ఆహా, నువ్వేదో పెద్ద నీతి కబుర్లు చెప్తావేంటి? నువ్వు నీ పెళ్ళం ఆయనకి అర్థమైన పనులు చెప్పడం లేదు.
3: ఏంట్రా ఒగుతున్నావు? ధనిష్ట.
1: ఏంటి కొడతావా? కొట్టి చూడు తెలుస్తుంది.
2: భరణి,
1: పెళ్ళం కొంగు పట్టుకుని తిరిగే వాళ్ళందరూ నీతులు మాట్లాడటమే.
3: చూసావా, చూసావు నాన్న వాడి మాటలు.
2: పోనీరా, వాడి మాటలేం పట్టించుకోకు. షాంపూయే కదా దమ్మన్నాడు.
3: ఇలాగే వెనకేసుకురండి. ఈవేళ తలంటు పోసుకోవడానికి షాంపూ తెమ్మన్నాడు, రేపు తల పెరిగిందని బార్బర్ పని కూడా చేయమంటాడు.
2: మీ ఇద్దరిని పెంచేటప్పుడు బాకీ పని కూడా చేశాంరా, కన్నందుకు ఏ పనైనా చెయ్యాలిగా.
3: మీరు వెళ్ళండి, ఏదైనా అంటే చాలు, సెటర్లు వేసేస్తారు. నాన్న ఒక్క నిమిషం, వాడు షాంపూకి ఎంత ఇచ్చాడు?
2: రూపాయి.
3: కరెక్ట్గా ఇస్తాడు, ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వడు. అది ఎలాగేయండి? ఇవిగో 5 రూపాయలు.
2: నాకెందుకు రా 5 రూపాయలు?
3: మీకు కాదు, ఎలాగూ బయటకు వెళ్తున్నారు కదా, ఈ బట్టలు ఇస్త్రీ చేయించి తీసుకొచ్చాయి. ఇస్త్రీకి 4 రూపాయలు తీసుకుంటాడు, ఇంకా రూపాయి మిగులుతుంది. వాడికి షాంపూ ప్యాకెట్ తెచ్చాయి.
4: ఏమండి కాఫీ ఉందా?
2: వద్దు సుందర, కొడుకుల బుద్ధులు చూసి కడుపు దేవేస్తుంది, ఆ కాఫీ తాగితే వాంచి అవుతుంది.
4: ఏమండి
2: వస్తాను.
5: అత్తయ్య, బాత్రూమ్ ఖాళీ అయ్యిందా?
4: అయ్యిందమ్మా భార్గవి.
5: మావయ్య గారు స్నానం చేసేసారా?
4: చేశారమ్మా.
5: చేసేస్తారు, ఎందుకు చెయ్యరు? పనా పాట, లేవగానే బాత్రూంలోకి దూరిపోవడం, పండగానే భోజనం కంచం ఖాళీ చేయడం.
4: బాత్రూమ్ శుభ్రం చేస్తానమ్మా.
5: బాగా కడిగి శుభ్రం చేయండి. ఆ చేతిలో దేంటత్తయ్య, కాఫీయేనా?
4: అవునమ్మా, మీ మామయ్య గారికి అంత ఇచ్చాను, ఆయన తాగనే లేదు, వెళ్ళిపోయారు.
5: మామయ్య గారికైతే స్పెషల్ కాఫీ అయి ఉంటుంది, చిక్కటి పాలు వేసి కాసుంటారు.
4: అయ్యో
5: సొమ్ము మీది కాదు కదా, ఆ కాఫీ ఇలా ఇవ్వండి.
1: ఆ కాఫీ నాది.
5: చిచ్చి, ఈ ఇంట్లో నాకు స్వతంత్రం లేకుండా పోయింది.
1: చా, నిజమే, మీ ఆయన నెత్తి మీద గంగమ్మ తల్లిలా ఎక్కి కూర్చున్నావు, అత్తామామల్ని గుర్రాల్లా చేసి సవారీ చేస్తున్నావు. ఎంతకంటే స్వతంత్రం ఇంకేం కావాలి నీకు?
5: వేళాకోళమా?
1: ఏటకారం.
5: మీరేంట అలా నిలబడిపోయారు? వెళ్ళి నేను చెప్పిన పని చేయండి.
1: అమ్మా ఆగు, ఏం చెప్పింది ఆవిడ?
4: బాత్రూమ్ శుభ్రం చేయమంటేను.
1: ఏ, ఆవిడ గారు చేసుకోలేదా శుభ్రం?
5: ఆ బాత్రూమ్ లో మీ నాన్నగారు స్నానం చేశారు, ముసలి కంపు. ఆ కంపు నేనెందుకు కడుగుతాను? మీరు వెళ్ళండి అత్తయ్యా.
1: అగమ్మా నువ్వు, నువ్వేం కడగద్దు.
5: ఏంటయ్యా నువ్వు ఆడవాళ్ళ విషయంలో కలుగు చేసుకుంటావు? ఏ, మీ ఆవిడ చూసేదిగా పని మనుషులా, అది మర్చిపోయావా? మీ అన్నయ్యకు నాకు బాధ్యతలు తెలుసు కాబట్టి ఈ ముసలాళ్ళిద్దరిని పోషిస్తున్నావు. మరి మీ ఆవిడ అలా కాదే, ఈ ముసలాలను బయటికి గెంటేస్తాని, నేనీ ఇంటికొచ్చి కాపురం చేస్తానని సింహద్వారం మీద శపథం చేసి మరీ వెళ్ళిపోయింది.
1: అవును, దానికి ఇష్టం లేదు, వెళ్ళిపోయింది.
5: మాకు ఇష్టం లేదు, అలాగాని వెళ్ళిపోయామా? చెప్పండి.
3: అవునరా, అమ్మా నాన్నలను వదిలి వెళ్ళిపోతే వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారని ఆలోచించే ఎంత ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నా తప్పదు గనక ఈ ఇంట్లో అడ్జస్ట్ అవుతున్నాం.
1: ఆహా, అబద్ధాలు అతికినట్లు బాగానే చెబుతావు, పెద్ద లాయరు కదా.
5: అంటే మీ అన్నయ్య అబద్ధాలు కోరేనా?
1: అవును, మా అమ్మా నాన్నల పేరు మీద ఉన్న ఇల్లు

0: మా అమ్మ ఒంటి మీద బంగారం ఉందిగా, వాటి కోసం వాడు ఉన్నాడు. అమ్మా నాన్నల మీద ప్రేమతో ఏం కాదు.
1: భరణి, ఏమిట్రా మాటలు?
0: నిజాలు చూడమ్మా, నీకిదే చెప్పడం. నీ చేతికున్న బంగారు గాజులు నాకు కావాలి. అవి ఎవరికిచ్చినా నేను ఊరుకునేది లేదు.
1: నా గాజులా?
0: ఆ, నీ గాజులే.
1: వద్దురా, కనీసం ఈ బంగారం అయినా నా ఒంటి మీద ఉండని.
0: ఏ, బంగారం తిని బ్రతుకుతావా?
1: బాధ్యతలు మర్చిపోయిన కొడుకుల్ని నమ్ముకుని బతకడానికి భయపడే ఈ బంగారాన్ని నమ్ముకుని బతుకుతున్నావు.
0: కడుపున పుట్టిన బిడ్డలకంటే ఒంటి మీద మోసే బంగారమే నీకు ఎక్కువైపోయింది అన్నమాట.
2: అవునురా, ఆ బంగారాన్ని మీ అమ్మ అలంకారం కోసం వేసుకోలేదు. రేపు మా ఇద్దరిలో ఎవరైనా చచ్చిపోతే విలువలు మర్చిపోయిన ఇలాంటి కొడుకుల మీద ఆధారపడకుండా మా దాన సంస్కారాల కోసం పనికొస్తాయని కాపాడుకుంటోందిరా మీ అమ్మ బంగారాన్ని.
3: నాన్న, వాడేదో వాగుతాడు, మీరేం పెట్టించుకోకండి.
2: నీ బట్టలు ఇస్త్రీ చేస్తున్నాడు, తెస్తాను. ఇంకేమైనా పనులుంటే చెప్పు, చేస్తాను. అంతేగాని మా మీద సానుభూతులు చూపించొద్దు నాయన. రే భరణి, ఇదిగో షాంపూ ప్యాకెట్.
4: ఆ భరణి, ఆ బాత్రూమ్ లో సబ్బు నాది, అది వాడకు.
0: నా సబ్బు అయిపోయింది.
4: అయితే కొత్తది కొనుక్కో.
0: ఆ తర్వాత కొనిస్తాలే.
4: నా సబ్బు వాడటానికి వీల్లేదు.
0: ఏంటి, మీ ఆయన పక్కన ఉన్నాడనా? నోరు పెద్దగా వస్తుంది చూడు. ఉమ్మడిగా అందరం కలిసి ఉండేటప్పుడు నీ కంచం నా కంచం, నీ గ్లాసు నా గ్లాసు, నీ సబ్బు నా సబ్బు అనేవి ఉండవు.
4: అలా చూస్తూ నిలబడతారే.
3: ఏం చేయమంటావే నన్ను?
4: ఏదో ఒకటి చెయ్యండి. రోజు రోజుకి మీ తమ్ముడు ప్రవర్తన తట్టుకోలేకపోతున్నాను.
3: ఇప్పుడు వాడితో గొడవ పడమంటావా? బీరువాలో ఇంకా సబ్బులున్నాయిగా, ఒకటి తీసుకో.
4: అంటే మీ తమ్ముడిని సమర్థిస్తున్నారా? ఉమ్మడి సంసారం అన్న వంకతో ఈ రోజు సబ్బుతో అయిపోయింది. రేపు ఇదే ఉమ్మడి సంసారం వంకతో నువ్వు మా అన్నయ్యకే కాదు.
3: చంపేస్తాను పోలోపలికి. ఏమిటి నాన్న ఇది? వాడికి మీరైన బుద్ధి చెప్పొచ్చుగా.
2: మేం పనికిరాని వాళ్ళం రా. మిమ్మల్ని కన్నందుకు మీరు మాకిచ్చిన స్థానాలు పని మనుషుల స్థానాలు. పని మనుషులు పనులు చేయటానికి తప్ప అడ్డగాడిదల లాంటి కొడుకులకు బుద్ధులు నేర్పడానికి పనికిరారు.
3: అమ్మా,
1: ఏంటో చెప్పరా.
3: ఇందాక తమ్ముడు నీ బంగారు గాజుల గురించి అడుగుతున్నప్పుడు నేనేమి మాట్లాడలేకపోయాను.
1: అయిపోయిందిగా, ఇప్పుడు ఎందుకులే?
3: అది కాదమ్మా, వాడికి భయపడి బంగారు గాజులు ఇచ్చేస్తావేమో. ఇచ్చేటప్పుడు నీ పెద్ద కొడుకు నేను, నేనున్నాను మాత్రం మర్చిపోవద్దు. అదే నువ్వు పంచాలనుకున్నప్పుడు కొడుకులిద్దరికి సమానంగా పంచమంటున్నాను.
2: వసుంధరా,
1: వాడు అన్న మాటలు విన్నారా?
2: ఇంకా చాలా వినాల్సి వస్తుంది వసుంధరా. ఒకడు నక్క, ఒకడు తోడేలు, ఈ రెండూ ప్రమాదకరమైన జంతువులే. అలాంటి జంతువులకు జన్మనిచ్చాం మనం, ఏం చేస్తాం? మన కర్మ.
1: ఏమండి?
5: నారాయణమూర్తి, నారాయణమూర్తి.
2: రారా పరశురామయ్య.
1: కూర్చోండి అన్నయ్య.
5: ఏమిటమ్మా, టిఫిన్లు కాఫీలు పూర్తయ్యాయా?
2: పూర్తవకే, ఇదిగో గొంతు దాకా.
5: అంత గొంతులోకి వచ్చేదాకా పెట్టేశారా నీ కొడుకులు?
2: మామూలు తిండి పెడుతున్నారా? పంచభక్ష పరమాన్నాలు.
5: రే మూర్తి, చిన్ననాటి స్నేహితుడివి, నీ మాటల్లో అర్థాలు గ్రహించలేనా? మీ కొడుకులు మీకు అన్నమే పెడుతున్నారో అండాన్ని మాట్లాడుతున్నారో నాకు తెలియదు అనుకుంటున్నావా?
1: అదేం లేదన్నయ్యా.
5: అమ్మా, మీలోని తల్లి మనసు కొడుకుల్ని సమర్థించుకున్నా మీ వయసు వాళ్ళ ప్రవర్తన తట్టుకోలేకపోతుందని నాకు తెలుసమ్మా.
2: సర్లేరా, మా గొడవ ఎప్పుడు ఉండేదే, ఇంతకీ ఆ గొడవ ఏం చేసావు?
5: ఏ గొడవరా?
2: అదే వడ్డీ బాబత్ డబ్బు జమ చేసావా అని.
5: ఆ పని నిన్నే పూర్తి చేశాను. రాత్రి నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను, కుదరక రాలేదు. రై, ఇదిగోరా నీ పెన్షన్ పుస్తకం. నీ కొడుకుల చదువుల కోసం, వాళ్ళ అవసరాల కోసం లక్షల దాకా అప్పులు చేశావే, ఆ అప్పులోకి నీ పెన్షన్ డబ్బులు వడ్డీగా కట్టేశాను.
1: అన్నయ్య, అన్నయ్య, అంత గట్టిగా మాట్లాడకండి, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు.
5: వాళ్ళు వినాలనే నేను ఇంత గట్టిగా అరుస్తున్నానమ్మా. మీ పిల్లలు మీరు సంపాదించింది పంచుకోవడానికే కాదు, మీరు వాళ్ళ కోసం చేసిన అప్పులన్నీ కూడా పంచుకోవాలి. వినబడుతుందా?
2: ఎందుకురా కంఠశోష, వాళ్ళకు వినబడవు, విన్నా పట్టించుకోరు. వాళ్ళు మా బాధల్ని బరువుల్ని పట్టించుకోనక్కర్లేదురా. మా రెండు గుండెకాయలు కొట్టుకుంటున్నంతసేపు ఒకళ్ళనొకళ్ళం ఓదార్చుకుంటూ బ్రతకగలం. ఆ ధైర్యం, ఆత్మస్థైర్యం మాకుంది. కానీ వాళ్ళు ఏ రోజైనా మీరు మాకు ఏం చేశారు, మీ అవసరాలకి మిమ్మల్ని కన్నారు అని ఈ తల్లి కన్నపేగుని ఈ నాన్న వాత్సల్యాన్ని ప్రశ్నిస్తే మాత్రం ఈ గుండెలు పగిలిపోతాయిరా పరశురామయ్యండి.
5: రేపనే రోజు మీ ఇద్దరికి కొడుకుల వల్ల ఎదురయ్యే ప్రమాదం ఇదేరా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ ఇల్లు అమ్మి వాటితో అప్పులు తీర్చగా మిగిలిన డబ్బులు బ్యాంకులో వేసుకొని ఏ ఓల్డేజ్ హోమ్లోనూ ప్రశాంతంగా బతకండిరా.
1: ఈ ఇల్లు అమ్మడం మాకిష్టం లేదన్నయ్యా. ఇది ఆయన కష్టార్జితం. ఆయన తన చెమటను చిందించి కట్టుకున్న ఇంటిని తెగనమ్ముకుని వెళ్ళిపోవడానికి మాకు మనస్కరించడం లేదు.
5: అది కాదమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా
2: వద్దురా. చావైనా బ్రతికైనా ఈ ఇంట్లోనే. మేము చచ్చిపోయాక మా కొడుకులు మా గుర్తుగా దీన్ని మిగుల్చుకుంటారో లేక అమ్ముకుంటారో అది వాళ్ళ ఇష్టం. ఇక ఈ ప్రస్తావన వదిలే.
1: కూర్చోండి అన్నయ్య, కాఫీ తీసుకొస్తాను.
5: వద్దమ్మా, కాఫీ తాగే వచ్చాను, నేను అర్జెంటుగా వెళ్ళాలి.
1: అయ్యో, ఇప్పుడేగా అన్నయ్య వచ్చావు, కాసేపు కూర్చోవచ్చుగా.
5: కూర్చుంటే పనిలో వద్దమ్మా. ఇంత ఎత్తి ఎదిగిన కొడుక్కి బాత్రూంలో నీళ్లు పెట్టాలి. ఇంతన్న నా మనవని వీపు మీద ఎక్కించుకొని పాకుతూ తిరగాలి. కోడలు చేసే పూజకి పువ్వులు కొయ్యాలి. కొడుకు నిద్రలేసిన గదిని శుభ్రం చెయ్యాలి. ఇంకా చాలా చాలా పనులు పనివాళ్ళ చేసుకుంటూ పోవాలి. ఆకలి వేస్తోందమ్మా. అమ్మా, ఆకలి వేస్తోంది, అన్నం పెట్టమ్మా అంటూ 10 సార్లు అడిగితేనే కాని అన్నం పెట్టిన మనుషులు రావాళ్ళు. అవునమ్మా, ఇంకెన్ని రోజుల్లో ఈ బాధలు. మావాడు జైపూర్ ట్రాన్స్ఫర్ చేయించుకుని నన్ను వదిలి వెళ్ళిపోతున్నాడుగా.
2: ఒరే, నేను వదిలి వెళ్ళిపోతున్నాడన్నావు, కనీసం నీ ఆస్తి గురించి అయినా ఆశపడి నిన్ను చూడడేమిట్రా వాడు.
5: రేపు మాపేసి వచ్చేవాడిని అయితే ఆస్తి కోసమైనా చూసేవాడు. నేను చావడానికి ఇంకా చాలా టైం ఉందని తెలిసే వదిలేసుకుంటున్నాడు. వాడికి లాజిక్లు తెలుసురా. ఆస్తి కావాలంటే గుదిబండం తగిలించుకోవాలి, అందుకే ఆస్తి వద్దంటున్నాడు. అంటే నన్ను వద్దని పరోక్షంగా చెప్పడం అన్నమాట. పోనీ, నా భార్య నాకు వంట నేర్పి చచ్చిపోయింది. కొడుకు ఒంటిగాడిగా వదిలేసినప్పుడు వంటవాడిగా మారమని నా అన్నం నన్ను ఒంటివాడిగా వదిలి నా అన్నం నన్ను వండుకోగలను. నా అన్నం వండుకోగలను
1: ఏమండి పాపం అన్నయ్య గారు.
2: కొడుకులు వస్తుందరా, కన్న కొడుకుల్ని పెంచుకునే బదులు కొన్ని కుక్క పిల్లల్ని పెంచుకుంటే విశ్వాసాన్ని అయినా చూపిస్తాయి.
1: అవునండి.
3: విధవ పిచ్చి పనులు చేసావుంటే నరికి పోగులు పెడతాను. ఏమైందా? నేను అర్జెంటుగా డబ్బు అవసరం వచ్చి దీని సూత్రాలతో తాకట్టు పెట్టాను. ఈరోజు మా కొలిగి ఇంట్లో ఫంక్షన్కి రమ్మంటే ఆ సూత్రాలతో తెస్తేనే వస్తాను భీష్మించు కూర్చుని ఇదిగో ఈ బ్లేడ్తో చేతులు కోసుకుంటానని బెదిరిస్తుందమ్మా.
4: అయ్యో, మెడలో మంగళసూత్రాలు లేకుండా నేను ఎక్కడికి రాను, ఎవరింటికి వెళ్ళను. లాయుడు గారి పిల్ల మెడలో పసుపు కొమ్మ వేసుకొచ్చిందని నలుగురు ఆక్షేపిస్తే సిగ్గుతో చచ్చిపోవాలి.
3: ఇప్పుడు లేని దానికి ఏం చేయమంటావే?
4: ఏమో, ఏం చేస్తారో ఏమిటో, ఎలా తెస్తారో నాకు తెలియదు. నాకు సూత్రాల తాడు కావాలి.
2: చూడమ్మా, వాడు ఏదో అవసరం ఉండి తాకట్టు పెట్టానంటున్నాడు కదా, సడన్ గా తెమ్మంటే ఎలా? పునో పంచి, ఫంక్షన్కి వాడు వెళ్తాడు గానీ నువ్వు ఇంట్లోనే ఉండు.
4: లేదు మామయ్య, మేమిద్దరం కలిసి వస్తేనే గాని ఆ సుబ్బారావు మ్యారేజ్ డే చేసుకోని అన్నాడు.
3: అవునన్న, వాళ్ళ ఫ్యామిలీతో మేము కూడా వీడియోలో పడాలంట.
1: అమ్మా భార్గవి, పోనీ రోల్డ్ గోల్డ్ ఏదైనా
4: అలాంటి వేసుకుంటే మెడ మండిపోతుంది. పైగా అక్కడ ఫంక్షన్కి చాలా మంది వస్తారు. వాళ్ళెవరైనా నా మెడలో పట్టుకు చూస్తే రోల్డ్ గోల్డ్ అని తెలిసిపోదు.
3: ఏమీ అక్కర్లేదు, అలాగేరా. మెడ కనిపించకుండా చీర చెంగు మెడ చుట్టూ కప్పుకుందు గాని.
4: నేను కప్పుకోను. ఏమీ లేని దానిలో నన్ను తీసుకొని వెళ్తానంటే నేను అసలు ఒప్పుకోను. మీలాంటి చేతకాని దద్దమ్మకు పెళ్ళాన్నైనందుకు ఊరి పసుపు చస్తాను.
3: ఏంటే కూస్తున్నావు, ఊరుకున్న కొద్ది మారెచ్చిపోతున్నావు. నిన్ను నేనే చంపేస్తా.
4: రండి చంపండి, నన్ను చంపేస్తే మీకే బాధ ఉండదు.
2: అమ్మా భార్గవి, ఏమిటమ్మా ఈ పిచ్చి పనులు?
3: చంపేస్తానే.
1: అమ్మా భార్గవి, ఇదిగో నా మంగళసూత్రం. ఇది వేసుకుని ఫంక్షన్కి వెళ్ళు, వచ్చాక ఇచ్చేద్దు గాని.
6: చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు.
0: ఇచ్చేసావా అమ్మా? ఇచ్చేస్తావు. వాడి మీద ఉన్న ప్రేమ నా మీద ఎందుకు లేదో?
1: ఏంటా నువ్వు అనేది?
0: ఇందాక నేను బంగారు గాజుల గురించి అడిగితే దానికి ఓహో పెద్ద బ్రహ్మాండమైన కథ చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఆడిన సెంటిమెంట్ కి తాళిబొట్టే తీసిచ్చేశావు.
1: అది కాదురా భరణి, వాళ్ళు ఫంక్షన్ కి వెళ్తానంటే.
0: నేను వెళ్తున్నాను నా పెళ్ళం దగ్గరికి. రేపు దాని పుట్టినరోజు ఏదైనా గొలుసో గాజో పట్టుకువెళ్ళి ఇస్తేనే గాని అది నన్ను దగ్గరికి రానివ్వదే.
3: అంటే నీ పెళ్ళం పుట్టినరోజు చేసుకునేది బంగారం కోసమా?
0: నువ్వు మాట్లాడుకో, నీకు బాగానే ముట్టేసిందిగా.
1: మీరాగండి, అది వాళ్ళ గొడవ.
0: అర్థమైందిగా? తెలివితేటలు నీ పెళ్ళానివి మామూలుగా తెలివితేటలా. సందు దొరికితే చాలు, చింతపండు కూడా వాటాలాగా లాగేసుకుంటుంది.
1: వాళ్ళేమీ లాక్కోలేదురా, నేనే ఇచ్చాను. ఫంక్షన్ కి వెళ్ళొచ్చాక ఇచ్చేస్తారు. ఎరా ధనిష్ట, ఏం మాట్లాడవే.
6: మీరాగండి, ఇచ్చేస్తానులేండి అత్తయ్య.
0: నిజంగా ఇచ్చేస్తారా?
6: అవును ఇచ్చేస్తాం.
0: వాళ్ళు ఇవ్వలేదనుకో అమ్మా, నీ గాజును మొత్తం నేనే లాగేసుకుంటాను.
2: ఒరే ధనిష్ట, చూసావు కదా వాడు దూకుడు. ఫంక్షన్ నుండి రాగానే ఆ మంగళసూత్రాలు మీ అమ్మకిచ్చే.
3: అలాగేనమ్మా, పదవేల లోపలికి

0: డ్రామా పూర్తయిందా? ఇంకా ఉందా?
1: అప్పుడేనా?
0: ఇంకా ఏం చేస్తావు?
1: ఇదిగో ఈ సూత్రాలు నా మెడలో వేయండి.
0: అలాగే ఇదిగో నీ సూత్రాలు తాడు నీ మెడలో వేస్తున్నాను. సరేనా? మరి మా అమ్మ సూత్రాలు తాడు ఏం చేద్దాం?
1: ఇందాక చెప్పానుగా ఏం చెయ్యాలో, అలా చెయ్యండి.
0: మరి మా తమ్ముడు తెలిస్తే?
1: ఏ, తల తీసి మొలేస్తాడా? మీ తమ్ముడితో గొడవ రావాలి, మనం ఈ ఆస్తి పంచుకొని వేరే వెళ్ళిపోవాలి.
0: ఆస్తి పంచుకోవడం జరగదు. ఈ ఇల్లు మా అమ్మా నాన్నల పేరు మీద ఉంది. వాళ్ళు పోయాకే ఏదైనాను.
1: వాళ్ళు 100 ఏళ్ళు బ్రతికేస్తారు, అప్పటిదాకా ఈ ఇంట్లోనే ఉండాలంటారా?
0: నువ్వన్నది నిజమేననుకో, కానీ
1: అక్కడితో ఆగండి, కథ నేను నడిపిస్తాను. ఈ ఇల్లు త్వరలో అమ్మేస్తున్నాం.

0: ఏమిటి వస్తుందరా? ఇందాక నుంచి అక్కడే గుమ్మం దగ్గర నిలబడ్డావు.
1: ఏమీ లేదండి, నిన్న కోడలికి సూత్రాలు తాడిచ్చాను కదా, ఫంక్షన్ నుంచి వచ్చినా ఇంకా ఇవ్వలేదు, అడుగుదామని.
0: బయటకు వస్తుంది కదా, అడుగుదు కానీలే. ఇదిగో మీ డైరీ వంటగదిలో మర్చిపోయావు.
1: మర్చిపోలేదండి, ఇందులో కొన్ని విషయాలు రాయాలని అక్కడ పెట్టాను.
0: నీ కోడలు వస్తుంది, తాలిబుట్టు సంగతి అడుగు.
1: అమ్మా భార్గవి.
2: ఏంటత్తయ్య?
1: నిన్న నువ్వు ఫంక్షన్కి వెళ్తానంటే ఇచ్చాను కదా.
2: అత్తయ్య కాఫీ తాగారా?
1: ఇంకా లేదమ్మా.
2: అదేంటి, భోజనాల టైం అవుతుంటే ఇంకా కాఫీయే తాగలేదా? ఇలా అయితే మీ ఆరోగ్యం ఏమవుతుంది? ఉండండి, నేను కలిపి తెస్తాను.
0: కాఫీలు ఎప్పుడు తాగేదేలేమ్మా, అంత ప్రేమ వద్దులే. నిన్న మీ అత్తయ్య నీకు ఇచ్చింది కదా, అది ఇచ్చేస్తే.
2: చూడండి అత్తయ్య, ఈరోజు మీరు అసలు వంట జోలికి కూడా వెళ్ళకండి. హోటల్ నుండి అందరికీ క్యారేజ్ రప్పిస్తాను, రకరకాల కూరలతో అందరం భోంచేద్దాం.
1: ఆ సంగతి తర్వాత ఆలోచించుకోవచ్చమ్మా, ముందు.
2: అబ్బా మీరు రెస్ట్ తీసుకోండి అత్తయ్య,
1: అది
2: అనవసరమైన ఆలోచనలేవి పెట్టుకోకండి.
0: అమ్మా భార్గవి, మీ అత్తయ్యని మాట్లాడినవమ్మా, ఏదో అడుగుతుంటే మధ్యలో అడ్డుపడుతున్నావు.
2: అత్తయ్య ఏం మాట్లాడుతుంది మామయ్య, ఏ లోటు వచ్చిందని? ఇప్పుడు మీ ఇద్దరికీ కావలసినవి మేము చూస్తున్నాంగా.
0: చూడకేం తల్లి, మీ మాటలకి చేతలకి మా కడుపులు నిండిపోతున్నాయి. చూడమ్మా, అసలు విషయం అది కాదు. నిన్న నువ్వు ఫంక్షన్కు వెళ్ళనని గొడవ చేస్తుంటే, అదే నీ మొగుడు నిన్ను తన్నుతుంటే, వెర్రిబాగులు దానిలా తన మెడలో తాలిబొట్టు తీసి నీకు ఇచ్చింది కదా, అది ఇంకా ఇవ్వలేదని అడుగుతుంది.
2: ఓహో అదే, అది మరి మరి
1: అదేమ్మా.
0: అదేంటమ్మా, నేను ఇక్కడ అడుగుతుంటే నువ్వు బయటకు చూస్తున్నావు?
2: మీ అబ్బాయి కోసం మామయ్య గారు.

0: చెప్పుకోవడానికి.
1: నెక్లెస్ వేసుకునేంత మోజు దానికి ఏం లేదమ్మా, ఉన్నది ఇచ్చేస్తే చాలు.
2: అదేంటి నాన్న, భార్గవి అమ్మ కోసం కనిపించింది ఈ నెక్లెస్.
0: అత్తయ్య.
3: ఏంటమ్మా?
0: ఈ నెక్లెస్ మీ చేతులతో ఇలా నా మెడలో వేయండి.
3: అలాగే, ఇలా తిరుగు. ఎలా ఉందండి?
2: ఓ సూపర్, అదిరిపోయింది.
0: అత్తయ్య, ఇక నుంచి మీరు ఎక్కడికైనా పెళ్లిళ్ళకి పేరంటానికి వెళ్ళేటప్పుడు అడగండి ఇస్తాను. అందాక ఇది నా మెడలో భద్రంగా ఉంటుంది.
3: అవును. ఏమండి, మీ తమ్ముడితో ఆ విషయం మాట్లాడతానన్నారు, మాట్లాడారా?
4: ఏ విషయం? ఓ, ఇంటి విషయమా? వాడు ఆఫీస్కి వెళ్ళి అన్ని మాట్లాడే వస్తున్నాను, అందుకే లేట్ అయింది.
3: ఏమన్నాడు?
4: అది కూడా ఈ రోజే తీల్చేద్దాం అన్నాడు.
3: అయితే రండి.
5: అమ్మా అమ్మా, భార్గవి.
0: ఏమిటత్తయ్యా?
5: నేను నీకు ఇచ్చిన సూత్రాల తాడు ఇస్తే.
0: ఓ, దానికోసమా? మీ సూత్రాల తాడు అమ్మేసే ఈ నెక్లెస్ కొనిపించాను.
3: అదేంటమ్మా? అది అది మీ మామగారు నాకు పెళ్లిలో కట్టిన తాళిబొట్టు.
0: బయట తిరిగే వాళ్ళకి తాళిబొట్టు గాని, ఇంటి నాలుగు గోడల మధ్య ఉండే వాళ్ళకి తాళిబొట్టలు ఎందుకు? తాడు మొక్క చాలు. మీరు రండి.
1: జై రమారమణ గోవిందో హరి.
3: ఏమండి, ఏంటండి ఇది? తాళిని ఎగతాళి చేసేశారు.
1: మన జీవితాలే వాళ్ళకి ఎగతాళిగా మారిపోయాయి వస్తుందా. ఓర్చుకో, దిగమింగుకో. ఇవ్వో రూపాయి కాసులు. ఇంట్లో ఏ సంఘటన జరిగినా ఒక రూపాయి కాసు దేవుడి ముందు హుండీలో వేస్తుంటావు కదా, ఆ సంఘటన తాలూకు వివరాలు నీ డైరీలో రాస్తూ ఉంటావు. మర్చిపోవద్దు సుందరా, తీసుకో. ఇగో వెళ్ళు, నీ పని చూసుకో, నేను అలా బయటకు వెళ్ళొస్తాను.

0: అబ్బా, ఆ డబ్బు ఇలా ఇవే.
1: నేను ఇవ్వను.
0: అది మీ నాన్న ఇచ్చాడే.
1: మా నాన్న ఇచ్చాడా? దేనికి?
0: ఆ మధ్య మీ నాన్న ఎవరినో కొట్టాడు కదా, వాడు కేసు పెట్టాడు. వాడు గాని కేసు గెలిస్తే మీ నాన్న జైల్లో వేస్తారు.
1: అయ్యో బాబోయ్, ఇదేంటండి?
0: మరి అదేనండి, మీ నాన్న ఈ కేసు నుండి తప్పించుకోవాలంటే అవతల వాడు ఎవరినో బలాత్కరిస్తుండగా మీ నాన్న వెళ్ళి వాడిని కొట్టి ఆమెను కాపాడాడని సాక్ష్యం సృష్టించాలి. సాక్ష్యం చెప్పడానికి మీ అమ్మ ఎలాగూ లేదు, చచ్చిపోయిందిగా. అందుకే ఎవరైనా సాక్ష్యం చెప్పే ఆడమనిషికి ఇమ్మని 50,000 ఇచ్చాడు.
1: 50,000? 100,000 అడగాల్సింది.
0: ఆయన మీ నాన్నే.
1: ఇది డబ్బండి. డబ్బు దగ్గర నాన్నేంటి అన్నేంటి?
0: సరే గాని ఆ డబ్బు దొంగ సాక్ష్యం చెప్పి ఆమెకి ఇవ్వాలి. ఇలా ఇవ్వు.
1: నేనివ్వను. ఇంత డబ్బు ఎవరో బయట ఆవిడకి ఇవ్వడం ఎందుకు చెప్పండి?
0: అంటే ఏంటి నువ్వు అనేది?
1: ఆ దొంగ సాక్ష్యం ఏదో కోర్టులో నేనే చెప్పేస్తే ఈ డబ్బు మనకే ఉండిపోతుంది కదండి.
0: ఇదేంటే, నువ్వు లాయర్ పెళ్ళానివి. నన్ను వాడు అక్కడ పట్టుకున్నాడు, ఇక్కడ పట్టుకున్నాడు అని కోర్టు బోర్లో నిలబెడితే రేపటి నుంచి జనం నన్ను లాయర్గా చూడరు, ఓ బ్రోకర్గా చూస్తారు.
1: అలా అని ఈ డబ్బు బయట వాళ్ళకి ఇచ్చేస్తామా? అమ్మ పెట్టా పెట్టదు, అడుగు తినానివ్వదని మీ ఇన్నాళ్ళ సంసారంలో నాకేం కొనేశారు? గొడ్డ మొక్కలు తప్ప. ఇప్పుడు కాళ్ళ దగ్గరికి వచ్చిన లక్ష్మిని కాలదనుకుంటే లక్ష్మీదేవి చచ్చినా మన గుమ్మం తొక్కదు.
0: ఇదెక్కడ గొడవే? నీకు ఈ మధ్య బాగా డబ్బు పిచ్చి ఎక్కువైపోయింది.
1: అవును, ఎక్కువైంది. ఏమంటారు ఇప్పుడు? మీరంతా రుచిగి పెట్టినా ఈ డబ్బు మాత్రం ఇచ్చేది లేదు, అంతే.
0: నా కర్మకొచ్చింది ఇదంతాను.

0: అమ్మా.
1: ఏరా,
0: నీ సూత్రాలు త్రాడు అమ్మడం పొరపాటే, నన్ను క్షమించమ్మా. నెక్లెస్ ఇచ్చేసి నీ సూత్రాలు తాడు తెచ్చేస్తాను, అది ఈరోజే తెచ్చేస్తాను.
1: ఏమిటి?
0: నువ్వాగు, మాట్లాడకు. నీ మంగళసూత్రాలు తెచ్చి ఇచ్చేస్తానమ్మా.
1: పోన్లేరా నాయనా, నీ తప్పు తెలుసుకున్నావు.
0: ఆగమ్మా, నాకు సాయం చేయాలమ్మా.
1: ఏంట్రా అది?
0: చిన్న సాయమే అనుకో.
1: చెప్పరా
0: అది, అది ఎట్లా?

0: వింటున్నాను చెప్పు.
1: నువ్వు ఒక అబద్ధం చెప్పాలమ్మా.
0: అబద్ధమా?
1: అవునమ్మా, నిన్ను ఒక అతను చేయి పట్టుకుని అల్లరి చేయబోయాడని కోర్టు పనులు నిలబడి ఓ చిన్న అబద్ధం చెప్పాలి.
2: రే, నీ స్వార్థం కోసం కన్న తల్లిని అబద్ధం చెప్పమంటావా? నీచుడో.
3: ఏ కోపాలు వచ్చేసాయా? కొడుకు లాయర్గా కేసు గెలవడానికి కన్న తల్లి ఆ మాత్రం దొంగ సాక్ష్యం చెప్పడంలో తప్పేముంది?
2: నోరు ముయ్, నువ్వే వెళ్ళి గుడ్డలు ఊడదీశాడని చెప్పొచ్చుగా.
3: ఈ మాట నేను ముందే అన్నాను, ఆయనే వద్దన్నారు.
2: అంటాడు, వాడు పిల్లానికి ఇచ్చే గౌరవాన్ని కన్న తల్లికి ఇవ్వలేకపోతున్న దౌర్భాగ్యుడు, కనుక అంటాడు.
1: ఏంటండి, ఊరికే గొడవ చేస్తున్నారు. నేను అడిగింది దొంగ సాక్ష్యం చెప్పమనేగా, దానికంత నీలుగుడు ఎందుకు? మాట్లాడితే కన్నాం పెంచాం ఇవేగా మీరు చెప్పేది. మీరు కన్నందుకు మేము బాగుండాలిగా, మేము బాగుపడడం కోసం మీరు ఉపయోగపడాలిగా.
2: నువ్వు ఒక భ్రష్టుడివి కాబట్టి ఇలా ఆలోచిస్తున్నావు. చి, డబ్బు కోసం కడుపును మోసిన కన్న తల్లినే అబద్ధాలు చెప్పమని కోరే ఒక నికృష్టమైన కొడుకును చూస్తున్నాను రా.
3: నీతులు కడుపు నింపవు. కొడుకు నికృష్టుడైనప్పుడు ఆ కొడుకు పెట్టే తిండి ఎందుకో తినడం భార్గవి.
1: కే, అదన్న దాంట్లో తప్పే ఉంది? నేనేమో దొంగతనం చేయమన్నానా, కాగితనం చేయమన్నానా? కోర్టు బోన్లో నిలబడి చిన్న సాక్ష్యం చెప్పన్నాను.
2: అలాంటి సాక్ష్యం చెప్తే ఏం జరుగుద్దో తెలుసా నీకు?
1: ఏం జరుగుతుంది? గడిది గుడ్డు అమ్మ చీర ఇలా చింపేసి
2: రే
1: కోర్టు బోనుకు వచ్చి ఆ వ్యక్తి నా ఒంటి మీద చెయ్యేసి నా చీర చింపాడు, ఆ చీర ఇదే అంటూ చీర చెరుగుని జడ్జి గారికి చూపిస్తే ఏమవుతుంది? మీ గౌరవం ఏమైనా తగ్గిపోతుందా చెప్పండి.
2: చచ్చిపోవాలనిపిస్తుంది కాదు? ఇలాంటి దరిద్రపు కొడుకు పంతన బ్రతకలేక చచ్చిపోవాలనిపిస్తుంది కాదు? ఏం తప్పు చేశామని మనకి ఇలాంటి కొడుకు పుట్టాడు? వీడిని కనేటప్పుడు అమ్మా అమ్మా అంటూ నొప్పులు పడుతూ నీ ప్రాణాన్ని ఫణంగా పెట్టి వీడి ప్రాణం నిలబడాలని తాపత్రయపడ్డావే. ఎందుకైనా నీ ప్రాణం తీయడానికేనా ఈ ప్రాణాన్ని కన్నావు? వస్తుందరా.

0: తేవండి, నేను వెళ్తున్నాను.
1: ఎక్కడికి?
0: మా అమ్మగారింటికి.
1: ఇప్పుడు ఏమైంది అని పరిగెడుతున్నావు?
0: ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాను. తెగిపోయిన దారం ముక్క పనికిరాదు, చిరిగిపోయిన కాగితం ముక్క పనికిరాదు. వీళ్ళిద్దరూ అంతే, వాటిలాగే ఎందుకు పనికిరారు. మనుషుల కోసం ప్రాకులాడుతూ ఉండడం నా వల్ల కాదు.
1: భార్గవి, ముందు సూట్ కేసు లోపల పెట్టు.
0: నేను ఇంట్లో ఉండదలుచుకోలేదండి. ఇల్లు అమర్చిన తర్వాత గృహప్రవేశానికి పిలవండి. కుడిగాలు పెట్టి మీ భారీగా మన ఇంట్లోకి వస్తాను.
1: కంగారు పడకు, ఇప్పుడు మా తమ్ముడు వస్తాడు, ఇంటి గొడవ తేల్చేస్తాడు.
0: తేల్చకపోతే?
2: తేలిపోతుంది. ఈరోజే తేలిపోతుంది.
3: మీరు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి.
1: ఏ డాక్యుమెంట్స్?
3: పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్స్. మీ పేరు మీద ఇల్లుంటే అమ్మడానికి కుదరదని ఈ డాక్యుమెంట్స్ లో ఇల్లు మా పేరు రాయించాం.
1: ఇల్లు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది?
0: పాతబడిపోయిందని.
1: బాగు చేయించుకుంటే సరిపోతుంది. ఇంటికి వాస్తు దోషం కూడా ఉంది. ఒరే, వాస్తు దోషం కాదురా, మీ ముగ్గురు దోషం పట్టింది ఇంటికి.
0: ఏమండి?
1: చూసా వసుంధరా వీళ్ళ ఆలోచన. ఈ ఇల్లు అమ్మేసి డబ్బు పంచుకుని ఎవరు దారి వాళ్ళు చూసుకుంటారట. మనల్ని నడి రోడ్డు మీద నిలబెడతారట.
3: మిమ్మల్ని రోడ్డు మీద ఎందుకు వదిలేస్తాం? ఈ ఇల్లు కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి స్థలం కోసమైనా ఇంటిని ఎక్కువ డబ్బు పెట్టి కొంటారు. ఆ డబ్బు పెట్టి ఊరికి దూరంగా చెరువు ఇల్లు కొనుక్కుంటాం. ఆ ఇళ్ల వెనకే మీ గురించి అవుట్ హౌస్ కూడా కట్టిస్తాం.
0: అంటే
1: ఉండడానికి ఏదైతేనమ్మా? విన్నావుగా వస్తుందిరా, ఆ అవుట్ హౌసుల ముందు వీళ్ళు అన్నం ముద్దలు విసురుతుంటే మనం ఏడుకుని తినాలి.
0: తినడానికి కూడా కులాసా కావాలా? అదైనా పెడుతున్నందుకు సంతోషించండి.
4: చూడమ్మా, నీ మొగుణ్ణి, నీ మరిదిని చిన్నప్పటి నుంచి మేం కాకులకు విసిరినట్టు అన్నం ముద్దలు విసిరి పెంచలేదమ్మా. గుండెలకు హత్తుకుని ఒళ్ళో పెట్టుకుని గోరు ముద్దలతో వాళ్ళ ఆకలి తీరుస్తూ పెంచాం. ఆనాడే, ఇప్పుడు నువ్వు అన్నావే కులాసా కావాలా అని, ఆ కులాసా మీకు కావాలట్రా అని వీళ్ళని విసిరేసుంటే ఈరోజు మాకింత మానసిక క్షోభ ఉండకపోనమ్మా.
3: ఇప్పుడు అవన్నీ అవసరమా? చూడండి, మేము ఎక్కువగా మీతో వాదించి పెద్దల్ని పిలిచి పంచాయతీలు పెట్టి నానా రగడా చేయదలుచుకోలేదు. ఇవ్వాల్సింది మీరు, పుచ్చుకోవాల్సింది మేము. ముందు ఈ దస్తావేజీల మీద సంతకాలు పెట్టండి.
1: ఏ కాగితాల మీద మేము సంతకాలు పెట్టాం? మేం చచ్చే వరకు ఈ ఇల్లు అమ్మం.
4: అమ్మడానికి వీల్లేదు.
1: అంతే. రే, నేను చెప్పాను కదరా, వీళ్ళు మన మాట వినరని.
3: వినకపోతే ఊరుకుంటామా? బలవంతాల ఒప్పించాలి.
1: అంటే ఏంట్రా మీరనేది? మమ్మల్ని కొట్టి సంతకాలు పెట్టిస్తారా?
0: ఆ పరిస్థితి తెచ్చుకోవద్దనే చెబుతున్నాం.
4: భార్గవి, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా?
5: ఏంటి, ఏదో గొడవ పడుతున్నట్టున్నారు.
1: రారా చూడరా, తల్లి కన్నతనాన్ని, తండ్రి ప్రేమతనాన్ని కొడుకులు తప్పుబడుతూ సృష్టిస్తున్న సన్నివేశం జరుగుతోంది ఇక్కడ. అమ్మా నాన్నల్ని అనాథలు చేయటానికి కొడుకులు పన్నుతున్న కుట్ర కనిపిస్తోంది ఇక్కడ. మా ముసలి దంపతుల్ని పనికిరాని వాళ్ళుగా చిత్రిస్తూ మమ్మల్ని విసిరి పారవేయటానికి కొడుకులు ఆడుతున్న గాడి విద్య సాగుతోందిరా ఇక్కడ.
4: అన్నయ్య, నువ్వైనా వెళ్ళకి చెప్పన్నయ్యా, ఇల్లు అమ్మద్దని చెప్పన్నయ్యా.
3: ఎవరేం చెప్పినా వినేది లేదు.
5: ఏంటయ్యా పట్టుదల, వాళ్ళ అనంతరం ఇల్లు మీదే అవుతుందిగా, అప్పుడు అమ్ముకోవచ్చు కదా.
1: ఏంటండి మీరు అనేది? చూస్తుంటే వాళ్ళిద్దరు ఇంకో 50 ఏళ్ళు బ్రతికేస్తారు, అప్పటిదాకా మేము ఆగాలా?
5: వాళ్ళు మీ తల్లిదండ్రులయ్యా, మీకు జన్మనిచ్చారు, మీరు ఇలా మాట్లాడటం ఏం బాగుంటలేదయ్యా.
3: జన్మనిచ్చినందుకు చూస్తామంటున్నాగా, అయినా ఇది మా కుటుంబ సమస్య. మధ్యలో
5: నేను రాకూడదు. కరెక్టే సురేమూర్తి, వీళ్ళ అభిప్రాయాల ముందు ఆలోచనల ముందు మనలాంటి వయసు మీరిన బతుకులు కాలదోషం పడుతున్నాయిరా. వీళ్ళ నిర్ణయాలు మీ మనసుల్ని గాయపరుస్తున్నాయని బాధపడే కంటే రాజీ పడిపోవడమే మంచిదేమో. ఆలోచించు.
1: ఇల్లు మా పేరునుంటేనే వీళ్ళ వల్ల ఇన్ని గండాల్లో పడుతున్నాం. మాకంటూ ఏ ఆధారం లేకపోతే మరెన్ని సుడిగుండాలకు తోసేస్తారో అని భయపడుతున్నారా?
4: ఒరే భరణి, వద్దురా వద్దురా, మేమిద్దరం ఈ ఇంట్లోనే కాలం చేయాలనుకుంటున్నాం. మమ్మల్ని ఇప్పటిదాకా బాధ పెట్టింది చాలు, ఇంకా ఇంకా బాధ పెట్టకండి రా, మీకు దండం పెడతాను.
1: నాయన, మేము తొందరగానే చచ్చిపోతాంరా. మీలాంటి కొడుకుల వల్ల ఈ శరీరాలు పూర్ణాయుషుతో బ్రతకలేవురా, తొందరలోనే చచ్చిపోతాం. దయచేసి అంతవరకు ఇల్లు అమ్మే ప్రయత్నాలు మానుకోండిరా.
3: ఈ సెంటిమెంట్లకి ఏముంది కానీ, చూడండి, ఈ ఇల్లు అమ్మడానికి ఒప్పుకొని ఇల్లు మా పేరు రాయడానికి ఇష్టపడితే మిమ్మల్ని గౌరవంగా చూస్తాం, లేదంటే మా పద్ధతుల్లోకి వెళ్తాం.
4: పర్వాలేదురా, పర్వాలేదు. మీరు మాకు కట్టుకోవడానికి గుడ్డలు, తినడానికి తిండి పెట్టకపోయినా పర్వాలేదు. ఇదిగో ఇదిగో ఈ గాజులు కూడా తీసేసుకోండి, తీసేసుకోండి. నీ కాళ్ళు పట్టుకుని వెత్తులాడుతున్నాడురా, ఇల్లు అమ్మకండిరా నాన్న, ఇల్లు
5: అమ్మకండిరా.
4: అన్నయ్య, వీడు చిన్నప్పుడు నా ఒళ్ళో పడుకుని పాలు తాగుతూ నా కడుపు మీద కాళ్లతో తంతుండేవాడు. ఇప్పుడు వీడు అదే కాళ్లతో నా కుండల మీద తని నా పర్వాలేదు అన్నయ్య.
1: మీ నిర్ణయాలు మార్చుకోండి బాబు, ఈ ఒక్కసారికి మా వయసులను గౌరవించండి. బుద్ధి వచ్చింది మాకు, మళ్ళీ జన్మంటూ మాకుంటే కొడుకు అనేవాడు పుట్టకుండా కడుపులోనే చంపేసుకుంటాం.
6: అది తర్వాత అండి, ముందు ఇల్లు మా పేరు రాస్తారా, పస్తులుంటారా, తెలుసుకోండి.
5: రే, కొడుకుల చేత పూజింపడే తల్లిదండ్రులు చూశాను కానీ తల్లిదండ్రుల చేత కాళ్ళు పట్టించుకునే కొడుకుల్ని మిమ్మల్ని చూస్తున్నానరా. చెయ్, నేను వెళ్ళొస్తానరా. చెల్లెమా, నేను వెళ్తున్నాను.
6: చూడండి, ఇల్లు మా పేరు రాసేంత వరకు మీకు తిండి కూడా ఉండదు.
3: వదిన, వంటగదికి తాళాలు వేసాయి, వీళ్ళకి కొడుకులు కావాలి.
1: పక్కల నొప్పి వస్తుంది సుందర.
4: అయ్యో, ఆకలి నొప్పి అనుకుంటానండి, ఉదయం నుంచి ఏం తినలేదు కదా. ఏమైనా వండి పెడదామన్నా వంటగది తాళాలు వేసుకుని వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అయ్యో,
1: వాళ్ళ ఆకలి తీరుస్తూ పెద్దవాళ్ళని చేసినందుకు ఇప్పుడు మన ఆకలి మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. అమ్మా,
4: ఏమండి నొప్పి వస్తుందా అండి?
1: పర్వాలేదులే.
4: ఇదిగో కాసిన మంచినీళ్ళు తాగండి, సర్దుకుంటుంది. ఏమండి
1: ఎందుకే ఏడుస్తున్నావు? ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరు కదా, ఇప్పుడే ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళు వస్తే మనం ఏడవడమే కదా చేయాల్సింది.
5: ఏమ్మా, టైం ఇంకా 10 కాలేదు, అప్పుడే నిద్రపోతున్నారా?
4: లేదన్నయ్య.
5: ఎక్కడా?
1: నేను ఇక్కడే ఉన్నానరా. నువ్వేంటి రాత్రులు తిరుగుతున్నావు నీచాచుల్లాగా?
5: ఏమీ లేదురా, మావాడు అన్ని బంధాలు తెంచుకొని తెల్లవారుజామున ఫ్యామిలీతో జైపూర్ వెళ్ళిపోతున్నాడు. మనవాడికి ఏదైనా కొనిద్దామని బజార్కి వెళ్ళాను, ఈ కారు కొన్నాను.
1: వాడు పెద్ద అయితే నిజం కారే కొనిచ్చేలా ఉంది. పట్లనేంట్రా
5: జిలేబీ మనవడికే, వాడు తినకపోయినా మా కోడలు ఆగించేస్తుందిలే. అవును, ఇంట్లో ఎవ్వరూ కనిపించడం లేదు, లేరా?
4: ఎక్కడో ఫంక్షన్ ఉందని వెళ్ళారన్నయ్య.
5: జిలేబీ తింటావేంటి?
4: వద్దన్నయ్య, ఇప్పుడే ఇప్పుడే భోజనాలు అయ్యాయి.
1: అవునరా, ఇప్పుడు జిలేబీ కూడా తింటే అరగద్దు.
5: ఇదేంట్రా అరగడానికి, దీంట్లో ఏముంది, నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది.
4: వద్దులే అన్నయ్య, ఇంటికి పట్టుకెళ్ళు.
5: ఒరే మూర్తి, రేపటి నుంచి నా ఇంట్లో నేను ఒక్కడనేరా, ఒంటరిని, ఏకాకిని, ఎవ్వరూ లేని అనాథని.
4: అన్నయ్య,
5: కొడుకుల చేతుల మీద మన జీవితాలు సంస్కరింపబడాలని అనుకుంటాం. ఎదిగిన కొడుకులు వృద్ధాప్యంలో ఒదిగిపోతున్న బతుకులకు ఆసరాగా నిలబడతారని ఆశపడతాం. జరగవురా, మనం అనుకున్నవి ఏవీ జరగవు. కన్నాం కదా అని కొడుకుల మీద ఆశలు పెట్టుకోకూడదు. ఆశలు పెట్టుకుంటే వాళ్ళు చేస్తున్న తప్పులకి మనసు బాధపడుతుంది, ఆవేదంతో కుంగిపోతుంది. ఏమిటో, అందరూ ఈ చేతులను ఉపయోగించుకుని మర్చిపోతున్నారు. నా భార్య చనిపోయినప్పుడు ఈ చేతులతో హాస్పిటల్ నుండి మోసుకొచ్చాను, అయినా అది ఒక్కసారి కూడా నా కళ్ళలో కనిపించలేదు, మర్చిపోయింది.
7: నా కొడుకుని ఈ చేతులతో ఎత్తుకొని మోస్తూ పెంచుకొచ్చాను. వాడు నన్ను మర్చిపోయి దూరంగా వెళ్ళిపోతున్నాడు.
8: ఏమండి ఇదిగో ఈ జిలేబి ముక్క తినండి.
7: ఇది
9: జిలేబి ఎలాగుందో రుచి చూద్దామని చిన్న ముక్క తీసుకున్నాను రా. సారీ
7: తీసుకోరా, నీకోసం ఎలా తెచ్చింది, ఆకలిస్తుంది కదా. నీకు మీ కొడుకులు అన్నం పెట్టడం లేదు కదా.
10: ఒరే ఒరే ఆకలికి తట్టుకోలేక
7: వద్దురా, వాళ్ళ కొడుకులు కాదురా, శత్రువులు. వద్దు, అలాంటి శత్రువులతో పోరాడుతూ ఓడిపోతావు. సంతకాలు పెట్టేంటి, లేదంటే ఈరోజు మీకు అన్నం పెట్టకుండా హింసించిన వాళ్ళు రేపు ఏ విషయం ఇచ్చి మిమ్మల్ని చంపేస్తారా. సంతకాలు పెట్టండి, పెట్టండి, వస్తాను.

0: ఎరా, ఆ పరిశ్రమ అంకులు వస్తాడంటావా?
1: ఎందుకు రాడు? దస్తావేజులు మన దగ్గరే ఉన్నాయిగా.
2: ఆ ముసలాళ్ళిద్దరితో సంతకాలు పెట్టించి 10 రోజులు అవుతుంది. ఈ ఇల్లు తొందరగా అమ్మకపోతే ఎవరి మనసులు ఎలా మారుతాయో.
0: ఈ రోజు వరకు అగ్రిమెంట్ రాసుకున్నాంగా, ఇప్పుడు గాని రాకపోతే ఆయన ఇచ్చిన అడ్వాన్స్ వదులుకుంటాడు, అప్పుడు మరో బేరం చూసుకోవడమే.
2: బాగుంది, ఆ బేరం కుదరడానికి ఇంకో 10 రోజులైనా పడుతుంది.
1: అక్కర్లేదు, డబ్బు పట్టుకుని వచ్చేస్తారు. ఆయన మీడియేటర్ కదా, కమిషన్ కోసమైనా తొందరగా డబ్బు తీసుకొస్తాడు.
0: అరే, నాది అనుమానంరా, నాన్నేమైనా మనకు తెలియకుండా ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా చేయించాడంటావా?
1: చేస్తే మరీ మంచిది, అది మందే అవుతుంది. వదిలేస్తావా ఏమిటి? కొడుకులుగా మనకు హక్కులు లేవా? అదిగో ఆయన వచ్చేస్తున్నారు. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఇల్లు బేరం చేసిన ఆయన రాలేదా?
3: నేను వచ్చానుగా. అంతా నన్నే చూసుకోమన్నాడు ఆయన. అన్ని రెడీ చేశారా?
0: ఓ, ఎప్పుడో రెడీ చేశామండి.
3: చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా. ఇంట్లో ఎలా ఉన్న సామాన్ అలా వదిలేసి మీ బట్టలు తీసుకుని వెళ్ళిపోవాలి. దానికి మీరు అడిగిన డబ్బు తెచ్చాను.
1: కట్టు బట్టలతో బొమ్మన్నా పోతాం, అందులో మీకే అనుమానం లేదు.
2: ఇంతకీ ఇల్లు కొన్నదెవరండి?
3: ఎవరో ముసుగు దొంగ. నీకెందుకమ్మా? నీకు డబ్బు కావాలి, నాకు డాక్యుమెంట్స్ కావాలి.
1: డాక్యుమెంట్స్ ఇవిగోనండి. ఇవేమో మా అమ్మ నాన్నల పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్. మీరు కావాలన్నారుగా, ఇవేమో మా పేరు మీద రాసిన డాక్యుమెంట్స్. వాళ్ళు ఎప్పుడో సంతకాలు పెట్టేశారు. మీరు డబ్బు ఇచ్చేసి రిజిస్ట్రార్ ఆఫీస్కి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి సంతకాలు పెట్టేస్తాం.
3: మీ సంతకాలు ఎవరికి కావాలి? బోర్డు సంతకాలు.
0: అయ్యో, అదేంటండి అలా చింపేశారు? అవి మా పేరు మీద ఉన్న దస్తావేజులండి.
3: మీ పేరు మీద నిల్లుకుంటే అష్టదరిద్రాలు పట్టుకుంటాయి. ఇవి మీ అమ్మా నాన్నల పేరు మీద ఉన్న పత్రాలు. ఇవి చాలు, వాళ్లతో సంతకాలు పెట్టించుకుంటాం. ఇదిగో డబ్బు చూడండి. మీ నాన్న నా ద్వారా మీ చదువుల కోసం, చొట్టు బండల కోసం చేసిన అప్పు తీర్చేసి మిగతా డబ్బు మీకు ఇచ్చాను. మన ఒప్పందం అదేగా, ఇంకెవరు మాట్లాడకండి. డబ్బు ముట్టినట్టు ఇక్కడ సంతకాలు పెట్టండి.
0: అలాగే. రే భరణి, నీవు కూడా పెట్టరా.
1: అలాగే.
3: రే మూర్తి, అలా చూడరా, కాకులకి ఆహారం పడిపోయింది కదా, ఇక మిమ్మల్ని పీక్కు తినరు.
4: కష్టపడి కట్టుకున్న ఇల్లురా ఇది,
3: బాధపడకురా.
5: అన్నయ్య, ఇక మీదట ఇంకా ఎన్ని బాధలు పడాలో.
3: భయపడకమ్మా,
1: సరిపోయిందండి.
3: మరి బయలుదేరండి, ఇల్లు సాయంత్రమే హ్యాండ్ ఓవర్ చేయాలి.
0: భార్గవి, మన బట్టలు అవి.
2: ఓ, అన్ని రాతే సర్దేశాను. ఫర్నిచర్ తో సహా అమ్మేశాంగా. బరువు అనుకున్నవన్నీ వదిలేస్తున్నాం. 2 సూట్కేసుల్లో మన బట్టలు మాత్రం సర్దానండి.
1: నేను రెడీ.
0: ఓకే.
3: ఏంటి, కొత్తళ్ళు బేరం చేశారా?
0: చూస్తున్నామండి, అందాక అద్దెలు చూసుకున్నాం. ఎరా భరణి, మీ ఆవిడకి అన్ని విషయాలు చెప్పావా?
1: ఆ, రాత్రే చెప్పేశాను. ఇల్లు కొన్నాక వస్తానుంది.
2: ఇక వెళ్దామా?
4: వస్తుందరా, మనం బయలుదేరదామా?
5: అలాగే అండి.
1: ఏంటి, మీరు కూడా బయలుదేరిపోతున్నారు?
4: ఇల్లు ఖాళీ చేయాలి కదరా.
0: ఇల్లు ఖాళీ చేయవలసింది మేము, మీరు కాదు.
5: ఏంట్రా నువ్వు అనేది?
2: ఆయన కరెక్ట్ గానే చెప్పారు. పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకనెత్తుకున్నట్లు, వేరే కాపురం కోసం వెళ్తూ మీ ఇద్దరి గుదిబండ మాకెందుకు?
4: అంటే ఇప్పుడు మమ్మల్ని తీసుకువెళ్ళడం లేదా?
1: లేదు.
5: అదేంట్రా, ఇల్లు అమ్మేస్తే ఇక్కడ ఎలా ఉంటాం?
0: అదే, ఈ ఇల్లుతో పాటు.
5: ఇల్లుతో పాటు
0: ఇంటి పని, వంట పని చేయడానికి 2 మనుషులు కావాలన్నారు. అందుకే మిమ్మల్ని.
5: మమ్మల్ని ఏంటో వివరంగా చెప్పరా?
4: అమ్మేశారు వసుంధరా. ఇల్లుతో పాటు అమ్మా నాన్నలను కూడా పని మనుషులుగా అమ్మేశారు నీ కొడుకులు.
5: ఏమిటండి, ఏమిటండి ఇది
4: కర్మ? వీళ్ళు కొడుకులు కాదే, రాక్షసులు. ఇలాంటి వెదవల్లే. రే, నిన్ను
5: అలా పడిపోయారు ఏమిటి?

0: వసుంధరా వసుంధరా.
1: ఆ వస్తున్నా అండి.
0: ఇప్పుడు ఇంట్లోకి ఎవరో వచ్చారు చూసావా?
1: చూడలేదండి, నేను వంటగదిలో ఉన్నాను.
0: ఎవరో సూటు ఊటు వేసుకున్నాడే, బహుశా ఈ ఇల్లు కొనుక్కున్నాయని అనుకుంటా.
1: ఓ,
0: నేను సందు చివరిని చూశాను, రిక్షా దిగి ఏవో పట్టుకుని లోపలికి వచ్చారు.
1: ఏమండి, అదిగో ఆయన వచ్చాడు.
0: బాబు, తమరు ఇల్లు కొనుక్కున్నవారు అనుకుంటాను, మేము చూడలేదు, ఏమనుకోకండి.
1: మీరు రావడం మేము గమనించలేకపోయాం బాబు, క్షమించండి నాయన.
0: నేను మీ ఇంటి పనివాడిని బాబు.
1: నేను మీ ఇంటి పని మనిషిని బాబు.
2: మీరు పనివాడు కాదు, ఇంటి యజమానులు. ఇల్లు నేనే కొన్నానమ్మా. అవునరా, నువ్వు ఇల్లు వదిలిపెట్టి ఉండలేవని నాకు తెలుసు, అందుకే నా ఇల్లు అమ్మేసి ఇల్లు కొన్నాను. నీకోసమే రా ఇల్లు కొన్నాను, తీసుకోరా దస్తావేజీలు. నా చెల్లెలికి పసుపు కుంకాలుగా ఇచ్చాను అనుకుంటాను. నా స్నేహితుడికి ఈ చిన్నపాటి ఉపకారం చేశానన్న తృప్తి మిగులుతుందిరా నాకు.
0: రే పరశురాం, ఏమిచ్చి రుణం తీర్చుకోవాలరా? నా మిగిలిన ఆయుష్ను కూడా నీకు దారబోసినా నీ రుణం తీరదురా. ఈ ఇల్లు నీదే, నీ ఇంట్లో మా ఇద్దరికి కాస్త చోటు ఇవ్వరా.
2: ఈ ఇంట్లోనే కాదురా, నీ స్థానం ఈ గుండెల్లో ఉందిరా. ఇప్పటి వరకు పడిన బాధలు చాలు, ఇక మీదట ఒకళ్ళొకళ్ళు ఓదార్చుకుంటూ ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకుంటూ ప్రశాంతంగా ఆనందంగా మనందరం కలిసి
1: ఉందాం.
3: అమ్మా.
4: నాన్న.
5: మా అయ్య. అత్తయ్య.
4: మేము మిమ్మల్ని వదిలి ఉండలేక వచ్చేసాం నాన్న.
3: అవునన్న, రాత్రంతా అమ్మ నువ్వు కల్లోకొచ్చారు, మాకు చాలా బాధ కలిగింది.
5: అత్తయ్య, మామయ్య, మిమ్మల్ని వదిలి వెళ్ళి మేము చాలా తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి.
4: నాన్న, మమ్మల్ని క్షమించండి.
0: ఆగు, ఎవరు మీరు? ఎరా పరశురాం, వీళ్ళెవర్రా? ఎవరే వీళ్ళు? మీరెవరో మాకు తెలియదు, పండే.
4: నాన్న.
0: ఎవడరా నాన్న?
1: ఏమండి?
0: వసుంధరా, నువ్వు మాట్లాడుకో.
3: నాన్న, మేము నీ కొడుకులు నాన్న.
0: కన్న వాళ్ళ కడుపులు మార్చి కాలదన్ని వెళ్ళిపోయిన మీరెట్టరా మా కొడుకులు?
4: మేము చేసిన తప్పే ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని క్షమించండి.
0: వద్దు, మీరేం చెప్పొద్దు.
1: ఏమండి, వాళ్ళు తప్పు ఒప్పుకుంటున్నారండి.
0: వీళ్ళని నమ్మకూడదు వసుంధరా, బ్రతుకున్న జంతువును చూసి నక్కలు పారిపోతున్నట్లు నటిస్తాయి. అవకాశం దొరకగానే ప్రాణాలు తీయడానికి వస్తాయి. మళ్ళీ మన ప్రాణాలు తీసి మన శవాలు పీక్కు తినే నక్కలే వీళ్ళు.
1: ఎంత కాదనుకున్నా వాళ్ళు మన బిడ్డలండి.
3: అమ్మా,
1: మీ నాన్నగారికి కోపం వచ్చిందిరా, అందుకే మిమ్మల్ని పొమ్మంటున్నారు. మిమ్మల్ని అడగాల్సినవి సరిగ్గా అడగలేక, మీకు చెప్పాల్సింది సరిగ్గా చెప్పలేక ఆవేశం చూపిస్తున్నారా?
5: అత్తయ్య, రాత్రి నుండి మీ అబ్బాయికి మీ ఝాసే, భోజనం కూడా సరిగ్గా చేయలేదు.
1: అయ్యయ్యో, అవునా అమ్మా? ఏమండి ఏమండి, చూసారా చూసారా అండి, మన బిడ్డలు మనల్ని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేకపోయారు.
0: ఉండలేరు, ఎలా ఉండగలరు? మనల్ని నానా రకాల బాధలు పెట్టాలి కదా, అలా బాధ పెట్టడానికి మనుషులు దొరక్క మళ్ళీ వచ్చారు.
1: వాళ్ళు బాధ పెట్టారని కన్న ప్రేమను చంపుకుంటావా అండి? ఇంటికి వచ్చిన వాళ్ళని మనమే పొమ్మంటే ఎలాగండి? ఎరా నాయన, ఆకలి వేస్తుందా?
4: అవునమ్మా, నీ చేతులతో అన్న ముద్దలు పెడితే తినాలనుందమ్మా.
1: నా తండ్రి,
3: పచ్చడి మెతుకులైనా చాలు, నీ చేతితో పెడితే అదే పర్వాలేదు మాకు.
1: అయ్యో తండ్రి, ఇప్పటికిప్పుడు ఏం వేసి పెట్టాలరా? అయ్యో, బిడ్డలు ఆకలితో వచ్చారు
3: అమ్మా,
1: ఇంట్లో ఏముందో ఏంటో, ఏం కలిపి పెట్టాలో ఏంటో. అయ్యో,
4: ఆప్యాయతలు కలిపి పెట్టమ్మా,
3: ఆత్మీయతలు కలిపి పెట్టమ్మా.
1: ఒరే నాన్న, అవన్నీ మీకు ఏనాడో కలిపి పెట్టేశానరా, ఏనాడో పెట్టేశాను. ఒకటే ఒక్కటే రా కలపలేదు, అది విషం. నీకు అన్నంలో విషం కలిపి పెడతానరా.
4: అమ్మా,
1: నోర్మై ముయ్, 10 డబ్బాల ఎండిను మీ గొంతుల్లో పోసి చంపేయాలి. ఎన్ని బాధలు, ఎన్నెన్ని బాధలు పెట్టారా మమ్మల్ని, ఎన్ని హింసలు పెట్టారా, ఇంకా మా దగ్గర ఏముందని పరిగెత్తుకొచ్చారా?
3: మీ మీద ప్రేమతో వచ్చినందుక మమ్మల్ని ఇలా?
6: నోన్ మూయిరా, నోన్ మూసేయ్.
7: మీరు ప్రేమతో వచ్చారా?
6: ఈ ఆస్తి కోసం వచ్చారా?

0: ఇల్లు వీళ్ళకే చెందింది, దీని మీద ఎవరికి హక్కు లేదు అని నేను పేపర్ ప్రకటన ఇస్తే అది చూసి మళ్ళీ పంచేసుకుందామని పరిగెత్తుకుని వచ్చారా? ఏం బతుకులరా మీవి? చెయ్
1: పరశురాం, ఏమిట్రా ఏమిట్రా నువ్వు అనేది?
0: అవునరా, వీళ్ళ కోసమే పేపర్ ప్రకటించాను, అది వీళ్ళు చూడాలి. కొడుకులు కాలదన్న తల్లిదండ్రులు అనాథలు కారు, వాళ్ళను ఆదుకునే మనుషులు కూడా ఉన్నారు అని వీళ్ళకి తెలియాలనే.
1: తప్పు చేశావురా. ఒరే పరశురామయ్య, తప్పు చేశావు. వీళ్ళు దొంగలరా, ఆస్తి పత్రాలు దొంగతనం చేస్తారు, తర్వాత సంతకాల కోసం మమ్మల్ని నిన్ను కూడా చంపేస్తారా? వద్దురా, వద్దు. ఆస్తులు అనేవి మా పేరు మీద వద్దురా, వద్దు.
2: ఒరే పెద్ద కొడుకా, నాయన చిన్న కొడుకా, మళ్ళీ మోసం చేశారురా. ప్రేమ ఉందని వచ్చామన్నారు, కలలు వచ్చాయన్నారు, కల్లో మేము కనిపించామన్నారు, మమ్మల్ని చూడాలన్నారు, మమ్మల్ని చూడందే మేము ఉండలేమన్నారు. ఇది కూడా మీ కుట్రలో భాగమేనా?
3: అమ్మా, మీరు అసహించుకునేంత తప్పులు మేము చేయలేదమ్మా.
2: చేయలేదు? మీరు ఏ తప్పులు చెయ్యలేదు? చూపిస్తానురా, చూపిస్తానుండండి. ఇదిగో చూడండి రా మీ తప్పుల చిట్టాలు. మనిషి చేసిన పాపాలు భగవంతుడి చిట్టాలో రాస్తాడంటారు, మీ పాపాలు నేను రాశానురా. పేజీల పేజీలు, పుస్తకాలు పుస్తకాలు నిండిపోయాయి. ఇదిగో ఇదేంటో తెలుసా? మీరు చేస్తున్న ఒక్కో తప్పుకి పరిహారంగా దేవుణ్ణి క్షమాపణ అడుగుతూ తప్పుకు రూపాయి చొప్పున ఈ డబ్బాలో వేశానురా. మీ తప్పులు పెరిగిపోయి డబ్బాలు డబ్బాలు నిండిపోయాయిరా.
1: వస్తుందరా.
2: ఏమండి, ఆనాడు నా కడుపులో ఉన్నది ఆడపిల్లని తెలిసి కష్టాల్లో ఉన్నాం, ఉన్న ఇద్దరు కొడుకులు చాలు అనుకుని, ఆడపిల్ల బరువు అనుకుని కడుపులోని చంపేసుకున్నామండి. కానీ మనల్ని ఓదార్చడానికి ఒక్క ఆడపిల్లని కనలేకపోయానే అనే వెలిచినందు వేధిస్తూనే ఉందండి, వేధిస్తూనే ఉంది.
1: తప్పు చేశాను, తప్పు చేశాను వసుందర. కొడుకుల్ని నమ్ముకుని కూతుర్ని వద్దనుకుని చాలా తప్పు చేశాను వసుందర.
0: రే మూర్తి, ఎందుకురా ఏడుస్తారు? వదిలేయండి, ఇలాంటి వాళ్ళని వదిలేయండి. వీళ్ళు పుట్టలేదనుకోండి, ఈ కొడుకుల అవయవాల్లో హృదయం అనే కదలికల స్పందన లేదురా, ఆర్ద్రత అనే భావం మిస్ అయిపోయిందిరా. మానవత్వాన్ని చంపుకొని బతుకుతున్న వాళ్ళురా వీళ్ళు. వీళ్ళ నరాల నిండా, వీళ్ళ దేహాల నిండా, వీళ్ళ ఆలోచనల నిండా మనీ పర్సులు ఆక్రమించాయి. సృష్టి ధర్మానికి మనిషి కట్టుబడాలి, సమాజ ధర్మానికి సిటిజన్ కట్టుబడాలి, కుటుంబ ధర్మానికి పెద్దరికం కట్టుబడాలి, పుత్ర ధర్మానికి పుత్రులు కట్టుబడాలి. ఈ మనిషిని ఉన్నతంగా చూపించే ధర్మాలు, వీటిలో మీ కొడుకులు ఏ ధర్మాన్ని పాటించడానికి పనికిరారురా? ఆఖరికి తల్లిదండ్రుల కన్నీళ్లు తుడవాలన్న కనీస ధర్మాన్ని కూడా పాటించని చరిత్రహీనులురా వీళ్ళు. పండురా, పండి.
1: అమ్మా నాన్నలు గర్వపడేలా మీ భవిష్యత్తును చూడాలని మీ ఉన్నతి కోసం ఆశపడ్డాంరా. కానీ మీరు అమ్మా నాన్న పిలుపుల్లో ఉన్న మాధుర్యాన్ని చంపేశారు, మమతాను రాగాల్ని మట్టిపాలు చేసేశారు. వదిలేసుకుంటున్నావురా, మిమ్మల్నే కాదు మీ జ్ఞాపకాలను కూడా వదిలేసుకుంటున్నావు.
2: రే నాయన, ఈ కొడుకులు నాకు వద్దనుకుంటున్నాను. వెళ్ళిపోండి నాయన, వెళ్ళిపోండి. మేము చాలా అలసిపోయాం, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండిరా. మమ్మల్ని ప్రశాంతంగా బతకండి,
3: క్షమించండి
2: అమ్మా. మమ్మల్ని క్షమించండి, బతకండి
3: నాన్న, నాన్న క్షమించండి నాన్న. అమ్మా తప్పు అయిపోయిందమ్మా నాన్న.

0: ఇంతవరకు మీరు ధన్యోస్మి నాటకం విన్నారు. రచన స్నిగ్ధ, నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. ఇందులో పాత్రలు, పాత్రధారులు నారాయణమూర్తి, శ్రీ చలసాని కృష్ణప్రసాద్, వసుంధర, శ్రీమతి ఆలపాటి లక్ష్మి, పరశురామయ్య, శ్రీ ఎన్ గౌరీశ్వరరావు, ధనిష్ట శ్రీ బొబ్బా ధవళేశ్వరరావు, భరణి శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు, భార్గవి శ్రీమతి డి రూపవాణి, పర్యవేక్షణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి,
1: సహకారం శ్రీ కె రమేష్ బాబు.
0: ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక ఫిలిం గీతం విందాం. బహుదూరపు బాటసారి చిత్రంలో సుశీల పాడిన పాట.

ಕಿತ ಭಾಗ ತೊಗರಿ ಮೊಗರಿ ಬದಲ ಕಾಡೆ ಕೊಡಿ ಬಾ.

0: ఆకాశవాణి విదుభారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. ఇప్పుడు సమయం 5:03 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఇప్పుడు అభిరుచి కార్యక్రమం. అభిరుచి కార్యక్రమంలో కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఆరుమూలు మండలం పిప్రీ గ్రామం నుంచి కోరుతున్న శ్రోతలు సాయికృష్ణ, గోపి, శ్రీనివాస్ గౌడ్, నరసయ్య వారి మిత్రబృందం వీరందరూ కోరుతున్న సినిమా ఈ పాట విందాం.

0: పాట శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం సినిమాలోనిది. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత భాగం కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జిఓస్ కాల్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ వీరందరి కోరికపై ప్రేమ తరంగాలు సినిమా నుండి ఈ పాట విందాము.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి నుండి కోరుతున్న శ్రోతలు నాగేశ్వరరావు, త్రిమూర్తులు గుప్తా, నాగనాథ్ గుప్తా, బాపురావు, రజనీ, రవి, పొద్దూరు ప్రసాద్, వెంకటేష్, నరసింహరావు, రాజశేఖర్, నరహరి, ఈశ్వరరావు వారి మిత్రబృందం వీరందరి కోరికపై స్నేహం కోసం సినిమా నుండి ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం నుండి చిన్న తిరుపతి, ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై పన్నెంటి కాపురం సినిమా నుండి ఈ పాట విందాం.

కవరేజ్ కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల

అభిరుచి కార్యక్రమంలో చివరగా కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్ గ్రామం నుంచి దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, భూలక్ష్మి, భూమేశ్వర్, వేదవతి, వినోద్ వీరందరి కోరికపై చిన్ననాటి స్నేహితులు సినిమా నుండి ఈ పాట విందాం.

0: పీపి ఆ పులుపు
1: పులుపు కాదు తొలి బలపు.
2: ఆ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. తిరిగి 5:45 సినీ రంజని కార్యక్రమంలో మరికొన్ని పాటలు విందాం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు జానపద గీతాలు.

0: కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు విందాం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ముద్దు, కొత్త కర్గల చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
8: ఆగు ముద్దు.
7: ఏంటి?
8: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
9: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
7: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరు కాదు.
8: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి,
7: కూల్ గా ఉండండి.
10: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
11: సైబాల్,
10: నడుగుల కామరా
11: సైబాల్,
10: బురద పుల్లా
11: సైబాల్.
12: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
13: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.
14: దేశ్

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.
2: దేశ్

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: పిఎం జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఆ పాటతో ఈనాటి జానపద గీతాలు సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు వినండి సినీ రంజని కార్యక్రమంలో ఇష్క్ సినిమా నుండి ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సినీ రంజని కార్యక్రమంలో తర్వాత పాట స్టూడెంట్ నంబర్ 1 సినిమా నుండి ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సినీ రంజన కార్యక్రమంలో చివరగా యోగి సినిమా నుండి ఈ పాట విందాం.

ఆ పాటతో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. తిరిగి 6:35 మరికొన్ని సినిమా పాటలు విందాం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6 గంటలు కాస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణలోని ప్రతి గ్రామానికి రహదారి, విద్యుత్తు వంటి మౌలిక సౌకర్యాలను విధిగా ఏర్పాటు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఈరోజు పలు అభివృద్ది పనులకు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ ఏడాది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మొత్తం 3.5 లక్షల కొత్త గృహాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసిందని రాష్ట రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం సమృద్ది దిశగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని రాష్ట మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణలోని ప్రతి గ్రామానికి రహదారి, విద్యుత్తు వంటి మౌలిక సౌకర్యాలను విధిగా ఏర్పాటు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ఉప ముఖ్యమంత్రి ఈరోజు విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. అడవి మద్దులపల్లి గ్రామంలో సుమారు 3 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.

0: ప్రారంభించారు. అనంతరం సుమారు 4 కోట్ల రూపాయల వ్యయంతో తాళగూడెం నుంచి నర్సయ్యకుంట వరకు చేపట్టనున్న బీటీ రహదారి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే 5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇల్లందు R&B రోడ్డు నుంచి కామెపల్లి వరకు, కామెపల్లి పెద చెరువు మీదుగా నిర్మించనున్న బీటీ రహదారి పనులను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో 2.5 లక్షలు, పట్టణాల్లో 1 లక్ష ఇళ్లతో కలిపి మొత్తం 3.5 లక్షల కొత్త గృహాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసిందని రాష్ట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్టంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి తెలిపారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్ఐజి ఇళ్ల పథకాన్ని సోమవారం సచివాలయంలో ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి సచివాలయంలో దీనికి సంబంధించిన దరఖాస్తు విధానాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వాల మాదిరిగా నగరాలకు దూరంగా కాకుండా పేదలు నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే అత్యాధునిక వసతులతో 10 అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్టు ప్రకటించారు. సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం సమృద్ది దిశగా వాటిని తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రుణభారం తగ్గించి తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు సమీకరించేలా 10 రోజుల్లో సమగ్ర ఆర్థిక ప్రణాళికను సిద్దం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్రంలో నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని, యువ సంగ్రామం, యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను తప్పుదారి పట్టిస్తోందని విమర్శలు చేశారు. జపాన్లో జరిగిన ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచి భారత త్రివర్ణ పతాకాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి రెపరెపలాడించిన భారత స్టార్ షెట్లర్ పివి సింధుకు రాష్ట యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈరోజు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలానికి చెందిన రైతులు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నపూర్ణ సాగర్ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్ రిజర్వాయర్ వరకు మహాపాదయాత్ర చేపట్టారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మిషన్ మోడ్లో పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మాట్లాడుతూ మంత్రి,
1: అన్నిటికంటే అత్యంత ప్రాధాన్యతగా ముందు మంచినీటి సమస్య, తర్వాత సాగునీటి సమస్య, తర్వాత వేసుకున్నటువంటి పంటల యొక్క పరిరక్షణ, భవిష్యత్తులో ఏ పంటలు వేసుకోవాలనేటటువంటి సూచనలు, ఆ పంటలకు తగ్గటువంటి విత్తనాలు, ఎరువులు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా యంత్రాంగం పకడ్బందీగా చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. తప్పకుండా ప్రతి వారం ఎలినో మీద సమగ్రమైనటువంటి సమీక్షలు చేసుకుంటూనే ఆయా రోజులకు సంబంధించినటువంటి నిర్ణయాలు చేయటం జరుగుతుంది.
0: ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద రైతులను కోరారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. హైదరాబాద్ గోల్కొండ కోటలో శ్రీ జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 2వ పూజ సందర్భంగా నగరం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో కోట పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమ్మవారి బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేములవాడ పట్టణంలో జరిగిన బోనాల పండుగ వేడుకల్లో ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆషాఢమాసం మొదటి ఆదివారం బోనాలు వేడుక ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పోచమ్మ ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగజ్ నగర్ పట్టణంలోని కట్టమైసమ్మ ఆలయంలో ఎమ్మెల్యే దండే విఠల్ దంపతులు, ఎమ్మెల్యే హరీష్ బాబు, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పోచమ్మ మైసమ్మ ఆలయాలకు ఆషాఢ శోభ సంతరించుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈరోజు భక్తుల రద్దీ అధికంగా కొనసాగింది. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిటకిటలాడింది. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో భాగంగా రేపు నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కె హరిత ఒక ప్రకటనలో తెలిపారు. నానో సైన్స్ నానో టెక్నాలజీపై హైదరాబాద్ ఐఐటీలో ఈరోజు అవగాహన సదస్సు జరిగింది. ఇండియా నానో 2026 సదస్సు వచ్చే నెల 3 నుంచి 3 రోజుల పాటు బెంగళూరులో జరగనుంది. ఇందుకు సన్నాహకంగా ఈ జాతీయ విజ్ఞాన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను బాధ్యతాయుతంగా నిర్వహించి అర్హులైన వారి ఓటు ఒక్కటి కూడా తొలగిపోకుండా చూడాలని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సూచించారు. జనగామ జిల్లాలోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఈరోజు నిర్వహించిన రాత పరీక్షలు పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్టు జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలోని ప్రతి గ్రామానికి రహదారి, విద్యుత్తు వంటి మౌలిక సౌకర్యాలను విధిగా ఏర్పాటు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఈరోజు పలు అభివృద్ది పనులకు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ ఏడాది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మొత్తం 3.5 లక్షల కొత్త గృహాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని రాష్ట రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం సమృద్ది దిశగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని రాష్ట మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: యంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. శ్వః ఆరభ్యమాణస్య సంసదః ప్రావృట్ సత్రాత్ ప్రాక్ సర్వకారేణ సర్వదలీయ సభాం ఆహూతం. సభాయాం NCPI దళం ఆమంత్రణే విపక్షేణ ప్రతీకాత్మక రూపేణ బహిష్కారం కృతం. సంసదీయ కార్య మంత్రి కిరేన్ రిజిజుః సర్వాన్ రాజనైతిక దళాన్ సంసదః సుగమతయా సంచాలనం సునిశ్చేతుం ప్రార్థితవాన్. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః మోల్దోవా, ఉత్తర మెసెడోనియా, రోమానియా ఇత్యతేషాం త్రిరాష్ట్రాణాం భ్రమణార్థం ప్రస్థితవతీ. జమ్మూకశ్మీర ప్రదేశే అనేకేషు స్థానేషు ఆకస్మిక జలప్లావనేన భూస్ఖలనేన చ నైకే జనాః మృతాః, సంపత్తినాం క్షతిః చాభవత్. ఉద్ధార కార్యాణి ప్రచలంతి, కేంద్రేణ సర్వవిధ సహాయతాయై ఆశ్వాసితం. బ్యాడ్మింటన్ క్రీడాయాం PV సింధు ఇత్యేషా ప్రథమా భారతీయ మహిళా అభవత్, యయా జాపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ స్పర్ధా విజిత్య ఐతిహ్యం విరచితం. అపి చ అద్య రాత్రౌ ఫిఫా విశ్వకప్ అంతిమ స్పర్ధాయాః కృతే అర్జెంటీనా స్పెయిన్ దేశౌ సజ్జౌ స్తః. అథ వార్తాః విస్తరేణ. శ్వః ఆరభ్యమాణస్య సంసదః ప్రావృట్ సత్రం ఆగామి మాసస్య 3 దినాంకం యావత్ ప్రచలిష్యతి. అస్మిన్ సత్రే అనేకాని మహత్వపూర్ణాని విధేయకాని ప్రస్తూయంతే. ప్రావృట్ సత్రస్య పూర్వసంధ్యాయాం కేంద్ర సర్వకారేణ అద్య సంసది సర్వదలీయ సభ ఆయోజితా. अस्याः सभायाः अध्यक्षता

0: अस्ति। व्यापारस्य निवेशस्य विकास सहभागित्वस्य पर्यटनस्य नीलार्थ व्यवस्थायाः शिक्षायाः तंत्रज्ञानस्य बहुपक्षीय सहभागित्वस्य च क्षेत्रेषु सहकारं सुदृढं कर्तुं उपायेषु चर्चा जाता। राष्ट्रपतिमुनि चेन्नई नगरस्य आईआईटी मद्रास परिसरस्य भ्रमणे आनन्दं प्रकटितवान् तथा च द्वैपाक्षिक शैक्षणिक सहयोगस्य ऐतिहासिक उपक्रमस्य आईआईटी मद्रास जांजीबार परिसरस्य स्थापनायाम् अपि च जल परियोजनानां कृते भारतस्य साहाय्यस्य भारतीय सांस्कृतिक संबंध छात्रवृत्तेः भारतीय तांत्रिक आर्थिक सहयोग प्रशिक्षण कार्यक्रमस्य च कृते भारतस्य समर्थनस्य प्रशंसाम् अकरोत्। विदेश मंत्री डॉक्टर एस जयशंकर अपि अद्य प्रातः राष्ट्रपतिना म्यूनी इत्यनेन सह मेलनं कृतवान्। जांजीबार देशस्य राष्ट्रपतिः सम्प्रति उपराष्ट्रपतेः सीपी राधाकृष्णन वर्यस्य आमन्त्रणे भारतस्य चतुर्दिवसीयायाम् आधिकारिक यात्रायाम् अस्ति। जम्मू कश्मीर प्रदेशे अद्य बहुषु स्थानेषु प्रचंड वृष्ट्या भूस्खलनेन आकस्मिक जलप्लावनेन च त्रिभिः महिलाभिः सह न्यूनातिन्यूनं चत्वारः जनाः मृताः, अन्ये च नैके लुप्ताः सन्ति। सर्वाधिकं बाधितं क्षेत्रं पूंछ मण्डलस्य सुरानकोट उपमण्डलमस्ति। प्रभाविताः निवासिनः निष्कासयितुं प्रभावित परिवारेभ्यः उपशमनं प्रदातुं च क्षेत्रे रक्षादलानि संलग्नानि सन्ति। नूनाबन्दी ग्रामे गृहपतनेन एका महिला मृता, तस्य व्रणिताः पति त्रयः बालकाः च रक्षिताः। मुख्यमंत्री उमर अब्दुल्ला अपि प्राणहानिं प्रति शोकं प्रकटितवान् तथा च आश्वासितवान् यत् सर्वाः संस्थाः उद्धारकार्ये सहायकार्ये च निमग्नाः सन्ति। केन्द्रीय गृहमंत्री अमित शाहः जम्मू कश्मीरस्य उपराज्यपालेन मनोज सिन्हा वर्येण मुख्यमंत्रिणा उमर अब्दुल्ला इत्यनेन च सह वार्तालापं कृत्वा जलप्रलयस्य स्थितिं समीक्षितवान्। द्विवारं ओलंपिक पदक विजेत्री पीवी सिंधु जापान देशे स्वप्रथमं विजयम् उपाधिम् अलभत। सा अद्य जापान ओपन स्पर्धां विजित्यम्। अद्य रात्रौ फीफा विश्वकप अंतिम स्पर्धायाः कृते अर्जेंटीना स्पेन देशौ सज्जौ स्तः इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము, ఇప్పుడు సమయము 6:30. ఇప్పుడు వినండి సమాచార దర్శిని. సమాచార దర్శినిలో త్రాగునీటి వృధా చేస్తే జరిమానా విధింపు, కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు తెలియజేశారు. ఎక్కడ కూడా త్రాగునీరు వృధా కాకుండా జాగ్రత్త తీసుకోవాలని, ఎవరైనా త్రాగునీటిని వృధా చేస్తే జరిమానాలు విధించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు తెలియజేశారు. మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో 10,000, గ్రామ పంచాయతీ పరిధిలో 5,000 జరిమానా విధించాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయం నందు మంగళవారం తాగునీటి సరఫరా, సాగునీటి లభ్యత, భూగర్భ జలాల పెంపుదల తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రధాన జలాశయాలైన శ్రీరాంసాగర్, నిజాంసాగర్ రిజర్వాయర్ల అందుబాటులో ఉన్న నీటి నిల్వలు త్రాగు సాగునీటి అవసరాలకు అవి ఏ మేరకు సరిపోతాయి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్నీనో ప్రభావం వల్ల ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నందున అందుబాటులో ఉన్న నీటి వనరులను ఎంతో జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని, ప్రత్యేకించి తాగునీటిని ఏమాత్రం వృధా చేయకుండా భవన నిర్మాణాలు వంటి ఇతర అంశాలకు మళ్లించకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పర్యవేక్షణ చేయాలన్నారు. ఎక్కడైనా తాగునీటిని వృధా చేస్తే బాధ్యులకు జరిమానాలు విధించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అన్ని నివాస ప్రాంతాలకు ప్రజల అవసరాలకు సరిపడ రక్షిత మంచినీరు సరఫరా జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అన్ని నివాస ప్రాంతాల్లో తాగునీటి సరఫరా స్థితిగతులను పరిశీలించి సంయుక్తంగా సమగ్ర నివేదికలను సమర్పించాలని ఆదేశించినారు. వర్షపు నీటిని ఒడిసిపడుతూ భూగర్భ జలాల వృద్ధి చెందేలా అవకాశం ఉన్న చోట ఫాఫౌండ్స్ ఇతర వాటర్ షెడ్ నిర్మాణాలు జరిపించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోయిన చోట నీటి వనరుల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రాధాన్యత క్రమంలో వీటి నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. ఎక్కడ కూడా తాగునీటి విషయమై ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. అదేవిధంగా ఖరీఫ్ పంటలకు సాగు, ఆయా ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు అవసరమైన మొదటి 2 విడతల నీటిని అందించేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అంకిత భావంతో విధులు నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి భుజంగరావు, జడ్పీ సిఇఓ సాయగౌడ్, డిఆర్డిఓ సాయన్న, డిపిఓ శ్రీనివాసరావు, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి ప్రకాష్, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. మీరింతవరకు సమాచార దర్శిని విన్నారు. ఇప్పుడు వినండి ప్రబోధ గీతం. ముందుగా ఒక ప్రకటన విందాం.
2: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము, ఇప్పుడు వినండి సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలో మరి ముందుగా లవ్ స్టోరీ సినిమా నుండి ఈ పాట విందాం.

శ్రోతలు సినీరంజని కార్యక్రమం వింటున్నారు. తర్వాత పాట చివరగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుండి ఈ పాట విందాం.

ఆ పాటతో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. తిరిగి 8 గంటలకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:50 కావాల్సింది. కొద్ది క్షణాలు వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు మొక్కజొన్నలో కత్తెర పురుగు నిర్వహణ గురించి సమగ్ర నిర్వహణ పద్ధతులను తెలియజేస్తున్నారు. ఈ విధంగా జాతీయ అంతర్జాతీయ అవసరాల రీత్యా మొక్కజొన్న పంటకి మంచి మార్కెట్ ఉండడంతో రైతులు సాగుకు మొగ్గు చూపుతున్నప్పటికీ వివిధ కారణాలతో అధిక దిగుబడులు సాధించలేకపోతున్నారు. రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ముఖ్యమైనది చీడపీడలను సరైన సమయంలో నివారించలేకపోవటం. గత 4 సంవత్సరాలుగా కత్తెర పురుగు పంటను తొలి దశలో ఎక్కువగా ఆశించటం వలన మొక్కజొన్నకు ఎక్కువ నష్టం కలుగుతుంది. కావున తగిన సస్యరక్షణ చర్యలు సకాలంలో చేపట్టడం వలన అధిక దిగుబడులు పొందవచ్చు. కత్తెర పురుగు నష్టపరిచే విధానం ఈ విధంగా ఉంటుంది. మొదటి దశ లార్వాలు పత్రహరితాన్ని గోకి తినుట వలన ఆకులపై తెల్లటి పొర ఏర్పడుతుంది. 2-3వ దశ లార్వాలు ఆకు సుడిలో ఉండి రంధ్రాలు చేసుకుంటూ తినటం వల్ల విచ్చుకున్న ఆకుల్లో వరుస రంధ్రాలు ఏర్పడతాయి. గొడ్డు మొక్కలు కూడా ఏర్పడతాయి. సుడిలోని ఆకులను పూర్తిగా కత్తిరించి వేస్తుంది. పురుగు విసర్జించిన పసుపు పచ్చని గులికలను సుడులలో గమనించవచ్చు. ఎదిగిన లార్వా దశలో ఆకులను వెలుపల నుండి లోపల వైపు తినివేస్తూ పూర్తిగా ఆకులను తిని ఈనెలను మాత్రమే మిగిల్చి మొక్కంతా కత్తిరించినట్లు కనిపిస్తుంది. కంకి పొరలను తొలుచుకుంటూ రంధ్రాలు చేసి లోపలి గింజలను ఆశించి నష్టపరుస్తుంది. మరి ఈ కత్తెర పురుగు జీవిత చక్రం గురించి చక్కటి అవగాహన కోసం మనకు వివరాలు అందిస్తున్నారు. ఈ విధంగా వానాకాలం 30-40 రోజుల్లో ఈ పురుగు తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది. ఒక్కొక్క ఆడపురుగు సుమారు 1500 నుంచి 2000 వరకు గుడ్లు పెడుతుంది. ఈ పురుగు 100 నుంచి 200 గుడ్ల సముదాయంగా ముఖ్యంగా అడుగు ఆకులలో కాండముపై పెడుతుంది. పొదిగిన గుడ్లు 2-3 రోజులకు పగిలి తొలి దశ లార్వాలు అదే ఆకును తొలుచుకొని తిని తర్వాత సుడిలోకి ప్రవేశిస్తాయి. తొలి దశ లార్వా ఆకుపచ్చగా ఉండి నల్లని తలను కలిగి ఉంటుంది. లార్వా దశ ఆకు దశలో 14 రోజుల నుంచి 22 రోజుల్లో పూర్తి చేసుకుంటుంది. ఎదిగిన లార్వా ముదురు గోధుమ వర్ణంలో ఉండి సుమారు 4 సెంటీమీటర్లు ఉంటుంది. కోశస్థ దశను నేలలో సుమారు 8-9 రోజుల్లో పూర్తి చేసుకుంటుంది. రెక్కల పురుగులు గోధుమ బూడిద రంగు మిళితమై వర్ణములో ఉండి తెల్లని పల్చటి క్రింద రెక్కలను కలిగి ఉంటాయి. రెక్కల పురుగు 7 నుండి 21 రోజులు జీవిస్తుంది. మరి ఈ పురుగును ఏ విధంగా గుర్తించాలి అన్న వివరాలు రైతు సోదరులకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. ముదురు పసుపు రంగు ముత్యం లాంటి 0.4 మిల్లీమీటర్లు గుడ్ల సముదాయం 100 నుండి 120 గుడ్లను అడుగు ఆకులలో కాండముపై పెడుతుంది. తొలి దశ లార్వాలు లేతాకు పచ్చని దేహము కలిగి తల నల్లని రంగులో ఉంటుంది. ఎదిగిన లార్వా ముదురు గోధుమ రంగులో ఉండి తలపై తెల్లని తలక్రిందులుగా ఉన్న వై ఆకారపు గుర్తు కలిగి ఉంటుంది. ముదురు గోధుమ లార్వా దేహంపై నల్లని చుక్కలు వరుసలు ఉండి తోకవైపు 8వ కనుపుపై 4 నల్లని చుక్కలను చతురస్రాకారంలో గమనించవచ్చు. ఇక ఈ పురుగును సమగ్రంగా సమూలంగా నిర్మూలించాలంటే ఏ సస్యరక్షణలు చేపట్టవచ్చు అన్న వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. కత్తెర పురుగు ప్యూపా దశను నేలలో పూర్తి చేసుకుంటుంది. కావున పొలాన్ని లోతైన దుక్కి చేయడం వలన ప్యూపాలు పక్షుల బారిన పడి పైరుపై పురుగు ఉధృతి తగ్గుతుంది. విడతలుగా మొక్కజొన్నను విత్తకూడదు. ఒకే సమయానికి మొక్కజొన్నను విత్తుకోవాలి. ఆలస్యంగా వేసిన మొక్కజొన్నను పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. సయాంట్రా నిలిప్రోల్ ఇంకా థయామిథాక్సమ్ 6 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. పంట విత్తిన వారానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించాలి. మొక్కజొన్నలో అంతర పంటలను ప్రస్తుతం ధాన్య పంటలు సాగు చేయాలి. అంతర పంటలలోని మొక్కజొన్నను పురుగు తక్కువగా ఆశిస్తుంది. పురుగు గుడ్లు పెట్టుటకు ఆకర్షించే నేపియర్ గడ్డిని మొక్కజొన్న చుట్టూ 4 వరుసలలో సాగు చేసి గుడ్ల సముదాయాన్ని నాశనం చేయాలి. డోస్మోడియం అనే మొక్క ఈ పురుగును వికర్షిస్తుంది. కావున ఈ మొక్కను పొలంలో వేసి కూడా కత్తెర పురుగు ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. లేత మొక్కజొన్నలో 30 రోజుల వరకు ఎకరానికి 8 నుంచి 10 వరకు లింగాకర్షక బుట్టలను పైరుకు 1 అడుగుపై వరకు ఉండునట్టు అమర్చుకోవాలి. మొక్కజొన్నలో సిఫారసు చేసిన ఎరువులను నత్రజని, భాస్వరం, పొటాష్ వేసుకోవాలి. పైరులో కలుపు లేకుండా ఎప్పటికప్పుడు కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. పురుగు గమనించిన వెంటనే పొడి ఇసుకను మొక్కజొన్న సుడులలో వేసుకున్నచో ఇసుక రాపిడికి లార్వాలు చనిపోతాయి. ఇక మొక్కజొన్నలో సమగ్ర సస్యరక్షణలో భాగంగా
జీవనియంత్రణ పద్ధతులు కూడా పాటిస్తున్నారు. మిత్ర పురుగులైన పరాన్న జీవులు బదనికలు సహజంగా ఈ పురుగును అదుపులో ఉంచుతాయి. కావున రైతులు మిత్ర పురుగుల సంరక్షణకు అంతర పంటలను సాగు చేయాలి. మిత్ర పురుగులను నష్టపరిచే అత్యధిక విషపూరిత పురుగు మందులను వాడరాదు. ఈ పురుగు లార్వాలకు నొమోరియో రిలే లేక మెటారైజియం ఎనైసోప్లియే అను శిలీంధ్రాలు సోకి లార్వాలు చనిపోతాయి. మార్కెట్లో ఇవి పొడి రూపంలో లభ్యమవుతాయి. 5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. కత్తెర పురుగు విధృతిని తగ్గించడానికి మార్కెట్లో లభ్యమైన ఎస్ఎఫ్ఎం ఎన్పివి ద్రావణమును ఎకరానికి 200 లీటర్లు ఎలీ చొప్పున పిచికారి చేసుకోవాలి. ఇక క్రిమి సంహారక మందుల ద్వారా ఈ మొక్కజొన్నలో వచ్చే తెగుళ్లను నివారణ ఈ విధంగా. మందు ద్రావణం మొక్కసుడిలో పడినట్లుగా సాయంకాలం వేళలో పిచికారి చేయాలి. అవసరమైనచో ఇప్పుడు చెప్పబోయే మందులను మార్చుతూ 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేస్తూ ఉండాలి. ముఖ్యంగా తీపి కండి రకాలను పిచికారి చేసిన 15 రోజుల వరకు తెంపకూడదు. ఇక మొదటి దశలో అయితే 30 రోజులలోపు మొక్కజొన్న పైరులో 1-5% పురుగు ఆశించిన మొక్కలు గమనించిన వెంటనే తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు ఈ విధంగా చేపట్టాలి. పురుగు గుడ్లను మొదటి దశ పిల్ల పురుగులను నివారించుటకు వేప సంబంధిత మందైన అజాడిరాక్టిన్ 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. మొదటి దశ లార్వాలను నివారించుటకు బ్యాక్టీరియా సంబంధిత మందులను 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. 2వ దశ దాటిన లార్వాల నివారణకు స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఇక 2వ దశలో 31-65 రోజులలోపు మొక్కజొన్న పైరుపై 6-10% పురుగు ఆశించిన మొక్కలు గమనించిన వెంటనే తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు ఈ విధంగా చేపట్టాలి. 2వ దశ దాటిన లార్వాల నివారణకు స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా స్పైనోటోరం 0.5 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నచో ఎదిగిన లార్వాల నివారణకు క్లోరాంట్రోనిలిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లేదా ఇండాక్సా కార్బ్ 1 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రోనిలిప్రోల్ ఇంకా లాంబ్డా సైలోత్రిన్ 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. లేదా విషపు ఎరను మొక్క సుడిలో ఉదయం లేక సాయంకాలంలో వేసుకోవాలి. ఇక 3వ దశలో అంటే 65 రోజుల పైబడిన మొక్కజొన్న పంట అనగా పూత దశ నుండి కోత వరకు దిగుబడిలో ఆర్థిక నష్ట పరిమితి తక్కువ. పురుగు మందులు పెద్దగా పనిచేయవు. ఎదిగిన లార్వాలను మనసులతో ఏరించి కిరోసిన్ డబ్బాలో వేసి చంపివేయాలి. విషపు ఎరను వేసుకోవాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు నిపుణులు ఈ మొక్కజొన్నలో ఆశించే చీడపీడలను సమగ్రవంతంగా సమూలంగా నిర్మూలించుకునే పద్ధతులు మనకు తెలియజేశారు. ఈ పద్ధతులన్నీ రైతు సోదరులందరూ పాటించి చక్కటి ఫలసాయాన్ని ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.

0: మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము, ఇప్పుడు సమయం 7:30. ప్రసార వివరాలు.

ఈ సాయంత్రము మరియు రేపటి ప్రభాత ప్రసారంలో ప్రసారమయ్యే కొన్ని ముఖ్య అంశాలు. ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఇల్లు వాకిలి గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం, 7:45 సినిమా పాటలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి, 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 8:30 జానపద గీతాలు, 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 రేపటి నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశంలో చర్చించబోయే అంశాల గురించి పార్లమెంటు సమావేశం, 10:00 అఖిల భారత రవివాసరియ సంగీత సభా కార్యక్రమం, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఇవి ఈ సాయంత్ర ప్రసారాలు.

ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ప్రసారమయ్యే కొన్ని ముఖ్యాంశాలు. 6:10 భక్తి రంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:40 సూక్తి సుధ. 7:00 ప్రసార వివరాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:10 ప్రభాత లహరి. 7:30 అనీల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్ వాడి నిజామాబాద్.

అంటే ఉపనిషాలకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ నిజామాబాద్ వారి పారాయణ కార్యక్రమం ప్రసారమవుతుంది. తొమ్మిది గంటలకు హృదయ రాగాలు, 10 గంటలకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు మొదలవుతాయి. మీరు ఇంతవరకు ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కాస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. జాంజీబార్ అధ్యక్షులు డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణంతో ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో భాగంగా ఈరోజు రాత్రి న్యూజెర్సీలో జరిగే అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరులో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. ఈ మూడు యూరోపియన్ దేశాల పర్యటన ద్వారా ఆయా దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, విద్య, ప్రజల మధ్య సంబంధాల విస్తరణపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ పర్యటన ద్వారా మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియాలతో భారత్ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలు ఏర్పడనున్నాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంటు భవన సముదాయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభలో సభా నాయకుడు జగత్ ప్రకాష్ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ పాల్గొన్నారు. సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశానికి సంబంధించిన కీలక అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలన్నారు. అంతరాయాలు సృష్టించడం కంటే అర్థవంతమైన చర్చలు జరగడం ద్వారానే ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
1: कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं. मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था. लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें और हम भी विपक्ष के बात सुनेंगे और विपक्ष भी हमारे
0: అఖిలపక్ష సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్షాలు సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సీపీఐకి సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఎన్సీపీఐ ఎన్నికల సంఘంలో నమోదైన రాజకీయ పార్టీ. ఈ పార్టీ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్కు చెందిన పలువురు తిరుగుబాటు ఎంపీలు కూడా ఈ పార్టీలో చేరారు. ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతుందని, ఏ రాజకీయ పార్టీకి ఉన్న హక్కులను ప్రభుత్వం హరించదని కిరణ్ రిజిజు ఈ సందర్భంగా తెలిపారు. దేశంలోనే తొలి జియో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు కీలక ముందడుగు పడిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. లద్దాఖ్లోని పుగా లోయలో దేశంలోనే తొలిసారిగా జియో థర్మల్ బావులను విజయవంతంగా ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. వీటి ఆధారంగా దేశంలో మొట్టమొదటి 1 మెగావాట్ సామర్థ్యంతో కూడిన జియో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును అభివృద్ది చేయనున్నట్టు చెప్పారు. జాంజీబార్ అధ్యక్షులు విప్లవ మండలి చైర్మన్ డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిశారు. జాంజీబార్ టాంజానియాలోని స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ప్రాంతం. దీనికి ప్రత్యేక రాజ్యాంగం, అధ్యక్షుడు, ప్రతినిధుల సభ, జాతీయ పతాకము ఉన్నాయి. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు భారత్ టాంజానియా ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. అలాగే భవిష్యత్తులో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించే అవకాశాలపై చర్చించారు. భారత్ టాంజానియా మధ్య కొనసాగుతున్న బలమైన భాగస్వామ్యంతో పాటు శతాబ్దాల నాటి సముద్ర వాణిజ్య, సాంస్కృతిక, ప్రజల మధ్య ఉన్న అనుబంధాల కారణంగా ఆధారంగా భారత్కు జాంజీబార్తో ఉన్న ప్రత్యేక సంబంధాలను ఈ సమావేశం మరోసారి బలపరిచిందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది భాగస్వామ్యం, పర్యాటకం, బ్లూ ఎకానమీ, విద్య, సాంకేతికత, బహుపాక్షిక వేదికల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రాధాన్యతా రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించడం ద్వారా టాంజానియా జాంజీబార్ల అభివృద్ది లక్ష్యాల సాధనలో భాగస్వామిగా కొనసాగేందుకు భారత్ కట్టుబడి ఉందని ఉపరాష్టపతి పునరుద్ఘాటించారు. గోవాలోని తలైగావ్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ రెవెన్యూ మంత్రి జెన్నిఫర్ మోన్సరెట్ దీర్ఘకాల అనారోగ్యంతో కనుమూశారు. కొంతకాలంగా ఆమె క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. ఆమె ప్రస్తుత రెవెన్యూ మంత్రి అథనాసియో మోన్సరెట్ సతీమణి. ఒడిశా తీర ప్రాంతంలో 160 కిలోమీటర్లకు పైగా పొడవైన రామేశ్వర్ పారదీప్ హైవేను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అభివృద్ది చేయనుంది. ఈ ప్రాజెక్టుకు 8,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయం కానుంది. ఈ హైవే ఖుర్దా, పూరి, కేంద్రపారా, జగత్సింగ్పూర్ జిల్లాల మీదుగా సాగుతుంది. రాష్ట్ర తీర ప్రాంతంలోని ముఖ్యమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యాటక, ఆర్థిక కేంద్రాల మధ్య మెరుగైన రవాణా అనుసంధానాన్ని కల్పించనుంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు ఈరోజు రాత్రి న్యూజెర్సీలో స్పెయిన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ప్రారంభమవుతుంది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో అర్జెంటీనా ఒకటి. ఆ జట్టు ఇప్పటివరకు 3 సార్లు ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకుంది. 1958, 1962లో బ్రెజిల్ తర్వాత వరుసగా ప్రపంచకప్ టైటిల్ను కాపాడుకున్న తొలి జట్టుగా నిలవాలని మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు 2010 తర్వాత 2వసారి ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని స్పెయిన్ జట్టు ఉత్సాహంగా ఉంది. స్పెయిన్ తొలిసారి 1978లో సొంత గడ్డపై ప్రపంచకప్ గెలుచుకుంది. ఆ తర్వాత 1986, 2022లో కూడా టైటిల్స్ సాధించింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భాగంగా 3వ వన్డే మ్యాచ్ లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు కడపటి సమాచారం అందేసరికి 47 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. భారత జట్టు తుది 11 మంది ఆటగాళ్లలో 3 మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్, పేసర్ ప్రిన్స్ యాదవ్లను జట్టులోకి తీసుకుంది. మోకాలి గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్కు దూరమయ్యారు. ఇటీవల కన్నుమూసిన వెస్టిండీస్ దిగ్గజ ఆల్రౌండర్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్కు నివాళిగా ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించి 1 నిమిషం పాటు మౌనం పాటించారు. జపాన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న పివి సింధుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో ప్రధానమంత్రి ఈ విజయాన్ని భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఒక గొప్ప ఘట్టంగా అభివర్ణించారు. టోర్నమెంట్ అంతటా సింధు చూపించిన పట్టుదల, అసాధారణ ప్రతిభ స్పష్టంగా కనిపించాయని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మ్యాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. జాంజీబార్ అధ్యక్షులు డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో భాగంగా ఈరోజు రాత్రి న్యూజెర్సీలో జరిగే అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరులో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు ఇల్లు వాకిలి కార్యక్రమం విందాం.

0: రైతు సోదరులకు స్వాగతం. మన తెలంగాణ రాష్ట్రంలో అనేక పంటలతో పాటు ఈ మొక్కజొన్నను కూడా సాగు చేస్తున్నారు రైతులందరూ. మరి మొక్కజొన్న పంటను సాగు చేయడమే కాకుండా ఈ మొక్కజొన్నకు ఆశించే చీడపీడలు అంటే సమగ్ర సంరక్షణ కూడా చేపట్టవలసిన అవసరం. అలా చేస్తేనే చక్కటి పంట, చక్కటి ఆదాయం పొందగలుగుతారు రైతులందరూ. మరి ఇటువంటి సందర్భంలో సమగ్ర సమాచారం మనం పూర్తిగా వివరాలు తెలుసుకునేందుకు రాజేంద్ర నగర్ మొక్కజొన్న పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ అనూష గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని ఆహ్వానించి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి అనూష గారు.
1: నమస్కారం సార్.
0: ముందుగా తెలియజేయండి, ఈ మొక్కజొన్న యొక్క పంట ప్రాధాన్యత అంటే ఈ మొక్కజొన్న పంట పండిన తర్వాత ఏ ఏ పరిశ్రమలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా వాణిజ్యపరంగా ఇది మనకు అనుకూలంగా ఉంటుంది, దీని యొక్క ప్రాధాన్యత గురించి ప్రాముఖ్యత గురించి మన రైతు సోదరులకు వివరించండి.
1: మన దేశం ఉత్పత్తి చేస్తున్న మొక్కజొన్నలో 47% పౌల్ట్రీ పరిశ్రమకు, 13% ఆహారంగాను, 13% పశుగ్రాసానికి, అంతేకాకుండా 14% వివిధ పరిశ్రమలలో ముడిసరుకుగా ఉపయోగిస్తున్నారు. ఉత్పత్తి చేసిన మొక్కజొన్నలో 6% వివిధ దేశాలకి ఎగుమతి కూడా చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో రైతులు మొక్కజొన్నని సాగు చేసి సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించడం వల్ల అధిక దిగుబడి పొంది అధిక ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాం.
0: చాలా చక్కగా మీరు ఈ ప్రాధాన్యత గురించి వివరించారు, బాగుంది. మన తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణం చూసుకుంటే, ఎందుకంటే మీరు క్షేత్ర పరిశీలన పరిశోధన కూడా చేస్తూ ఉంటారు, క్షేత్ర దర్శనానికి వెళ్తుంటారు, మీకు ఒక చక్కటి అవగాహన ఉంటుంది. ఈ ఏ జిల్లాలో ఈ మొక్కజొన్న పంట పండిస్తున్నారు రైతులు, ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు, ఆ వివరాలు ఒకసారి.
1: ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 2.82 లక్షల ఎకరాలలో మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా నిజామాబాద్, కామారెడ్డి, కొత్తగూడెం మరియు రంగారెడ్డి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో ఈ మొక్కజొన్నను సాగు చేస్తున్నారు.
0: అయితే ఇటువంటి సందర్భంలో వర్షాకాలం ప్రారంభమైంది, వర్షం కూడా చక్కగా పడటం లేదు, చిరుజల్లులే చూస్తున్నాం. ఒకవేళ చిరుజల్లు పడకున్నా, ఒకవేళ అధిక వర్షపాతం పడినా ఎటువంటి చీడపీడలు వచ్చే అవకాశం ఉంది మన ఈ మొక్కజొన్న పంటకి, ముందుగా వివరించండి.
1: ఈ వానాకాలం మొక్కజొన్నలో ప్రధానంగా ఆశించే పురుగులలో కాండం తొలచు పురుగు ముఖ్యమైనది. అంతేకాకుండా కత్తెర పురుగు కూడా ఆశించి మొక్కజొన్నను నష్టపరుస్తుంది. ఒకవేళ బిట్ట పరిస్థితులు ఎదురైనట్లయితే పేనుబంక కూడా ఆశించి మొక్కజొన్నను నష్టపరిచే అవకాశం ఉంది. అదేవిధంగా తెగుళ్ళని గమనించినట్లయితే ఆకు ఎండు తెగుళ్ళు, బ్యాక్టీరియా కాండం కొల్లు తెగులు మరియు పూతానంతర కాండం కొల్లు తెగులు కూడా ఆశించి పంటని నష్టపరుస్తాయి.
0: తర్వాత మామూలుగా ప్రతి పంట విత్తుకునే ముందు విత్తనాన్ని చక్కగా శుద్ధి చేసుకోవాలని కూడా అంటుంటారు. మరి ఈ విత్తన శుద్ధి కార్యక్రమం ఏ విధంగా చేపట్టాలి, ఇంకా కూడా మనం ఈ విత్తనాన్ని విత్తుకునే అవకాశాలు ఉన్నాయా మన తెలంగాణ ప్రాంతంలో, ఆ వివరాలు ఒకసారి తెలియచేయండి.
1: మొక్కజొన్న పంటను సాధారణంగా 2nd వారం నుంచి 2nd వారం వరకు విత్తుకోవచ్చు. ఒకవేళ ఆలస్యం అయినట్లయితే మొక్కజొన్న చివరి వారం వరకు కూడా స్వల్పకాలిక రకాలను ఎన్నుకొని మొక్కజొన్న పంటని సాగు చేసుకోవచ్చు. ఈ మొక్కజొన్న పంట విత్తే ముందు సయాంట్రిలిప్రోల్ మరియు థయామిథాక్సమ్ కాంబినేషన్ మందును 6 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కొంతవరకు మొక్కజొన్నను ఆశించే కత్తెర పురుగు నుంచి పంటను రక్షించుకోవచ్చు.
0: మరి మొక్కజొన్నను జూలై మాసం చివరి దాకా కూడా మనం విత్తుకోవచ్చని మీరు తెలియజేస్తున్నారు. తర్వాత మన తెలంగాణ ప్రాంతాలకి ఏ ఏ రకాలు అనుకూలంగా ఉంటాయి, ఆ రకాల గురించి కూడా ఒకసారి వివరించండి.
1: ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం మొక్కజొన్న పరిశోధన విభాగం అభివృద్ధి చేసిన DHM 117, DHM 121, DHM 206, DHM 182 హైబ్రిడ్లని రైతులు విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటాయి.
0: తర్వాత మీరు ఏ ఏ చీడపీడలు వచ్చే అవకాశం ఉందని అన్నప్పుడు మీరు కత్తెర పురుగు గురించి మీరు వివరించారు. మరి ఈ కత్తెర పురుగు వస్తే ఏ విధంగా సస్యరక్షణ చేపట్టాలి, ఈ కత్తెర పురుగు సోకింది పంటకు అని ఎలా గుర్తించాలి, ఆ గుర్తించే వివరణ వాటి యొక్క సమగ్ర సస్యరక్షణ తెలియచేయండి.
1: కత్తెర పురుగు ఆడపురుగు అడుగు ఆకులలో మరియు కాండం మీద గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుంచి వెలువడిన పిల్ల పురుగులు లేత ఆకుపచ్చ దేహాన్ని కలిగి ఉండి నల్లని తలని కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఎదిగిన లార్వాలు ముదురు గోధుమ రంగులో ఉంటాయి. ఈ లార్వా దేహం మీద నల్లని చుక్కలు కూడా గమనించవచ్చు. తల మీద తలక్రిందులుగా ఉండే వైయాకరపు గుర్తును కూడా గమనించవచ్చు. అంతేకాకుండా 8వ ఖండితం మీద 4 నల్లని చుక్కలు చతురస్రాకారంలో ఉండడం గమనించవచ్చును. ఈ తొలిదశ లార్వాలు కత్తెర పురుగు నష్టపరిచే విధానంని గమనించినట్లయితే తొలిదశ లార్వాలు పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకుల మీద పల్చటి పొరలాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఎదిగిన లార్వాలు ఆకులని మొత్తం తినివేసి ఈనెలను మాత్రమే మిగులుస్తాయి. అంతేకాకుండా మొక్క అంతా కత్తిరించి వేసినట్లుగా కనిపిస్తుంది. ఈ పురుగు యొక్క విసర్జితంని ఆకుల మీద అంతేకాకుండా సుడులలో కూడా గమనించవచ్చును.
0: మరి ఇటువంటి సందర్భంలో సస్యరక్షణ చర్యల గురించి చెప్పండి.
1: ఈ కత్తెరపురి యొక్క కోశస్థ దశ అనేది నేలలో గడుపుతుంది, కావున పంట కోత అనంతరము లోతైన దుక్కులు చేసుకోవడం వలన కోశస్థ దశలు పక్షుల బారిన పడి చనిపోతాయి. మొక్కజొన్న విత్తే ముందు సయాంట్లిప్రోల్ మరియు థయామిథాక్సన్ కాంబినేషన్ మందును 6 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల కొంతవరకు కత్తెర పురుగు నుండి పంటను రక్షించుకోవచ్చు. అంతేకాకుండా పంట విత్తిన వారానికి ఎకరానికి 4 లింగాకర్షణ బుట్టలను అమర్చుకోవాలి. ఈ లింగాకర్షణ బుట్టలను అమర్చడం వలన పురుగు యొక్క ఉనికిని తెలుసుకోవచ్చును. అంతేకాకుండా మొక్కజొన్నలో అంతర పంటగా పప్పు ధాన్యాలు వేసుకోవడం వల్ల మిత్ర పురుగుల సంఖ్య పెరుగుతుంది. ఈ మిత్ర పురుగులు కొంతవరకు కత్తెర పురుగును అదుపులో ఉంచుతాయి. సిఫారస్ చేసిన మోతాదులోనే ఎరువులను వేసుకోవాలి. అంతేకాకుండా పైరులో ఎక్కడ కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. పంట విత్తిన 30 రోజులలోపు ఈ కత్తెర పురుగు 1-5% మొక్కలను ఆశించినట్లు గమనించినట్లయితే వేప సంబంధిత మందైన అజాడి రక్టిన్ 1500 ppm 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా జీవ సంబంధిత మందైన బాసిల్లస్ తురింజియన్సిస్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక పురుగు మందులకు వచ్చినట్లయితే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

0: రకాల పురుగు మందులైన స్పైనోసాట్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజయేట్ 0.4 గ్రాములు లేదా స్పైనిటోరమ్ 0.5 మిల్లీలీటర్లు లేదా ఇండాక్సాకార్బ్ 1 మిల్లీలీటర్ లీటర్నిటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే క్లోరాంటిలిప్రోల్ అనే మందును 0.4 మిల్లీలీటర్ లీటర్నిటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. 65 రోజుల పైరు దశలో ఈ కత్తెర పురుగు ఉధృతి తక్కువగా ఉంటుంది. ఒకవేళ పురుగు ఉధృతి గమనించినట్లయితే విషపు ఎరను వేసుకోవాలి. ఈ విషపు ఎర తయారీకి 10 కిలోల తౌడును 2 కిలోల బెల్లంలో తగినంత నీటిని కలిపి పులియబెట్టాలి. విషపు ఎరని సాయంత్రం వేళలో వేసుకుని అరగంట ముందు 100 గ్రాముల థయాడీ కార్బో మందును కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మొక్కళ్ళ సుడ్లలో వేసుకోవడం వల్ల ఈ కత్తెర పురుగుని సమర్థవంతంగా అరికట్టవచ్చు.
1: చాలా చక్కగా ఈ కత్తెర పురుగు గురించి, కత్తెర పురుగుని ఈ పంట నుండి ఏ విధంగా మనం పారదోలవచ్చు అనే వివరాలు అందించారు. తర్వాత వానాకాలం మొక్కజొన్నలో ఆశించే కాండం తులుసు పురుగు కూడా చాలా ఈ పంటను నష్టపరుస్తుందని కూడా మీరు ముందుగా వివరించడం జరిగింది. మరి ఏ విధంగా ఈ యొక్క కాండం తులుసు పురుగును మనం సమూలంగా నిర్మించాలంటే ఎటువంటి చీడపీడల మందులు వాడి సమగ్రంగా నిర్వహించుకోవాలి, ఆ వివరాలు కూడా తెలియచేయండి.
0: మొక్కజొన్న నాశించే కాండం తొలచు పురుగు కోశస్థ దశ కాండంలో గడుపుతుంది కాబట్టి పంట కోత అనంతరము లోతైన దుక్కులు చేసుకోవడం వలన కోశస్థ దశలు అనేవి చనిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా పంట కోత అనంతరం ఎలాంటి పంట అవశేషాలు లేకుండా చూసుకోవాలి. ఈ కాండం తొలచు పురుగు ఆశించిన మొక్కలను తీసివేసి నాశనం చేయాలి. అంతేకాకుండా మొక్కజొన్న పంట చుట్టూ 3 నుంచి 4 వరుసల్లో జొన్న పంటను వేసుకోవాలి. ఈ జొన్న పంటకి కాండం తొలచు పురుగు అనేది ఆకర్షింపబడుతుంది. 45 రోజుల తర్వాత జొన్న పంటను తీసివేయాలి. జీవ నియంత్రణ పద్ధతులలో భాగంగా ట్రైకోగ్రామా కిరోనిస్ అనే పరాన్నజీవి కార్డులను ఎకరానికి 4 చొప్పున 12 మరియు 22 రోజుల పైరు దశలో విడుదల చేయాలి. 20 నుంచి 25 రోజుల పంట దశలో ఈ పురుగును గమనించినట్లయితే కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 3 కిలోలు ఎకరానికి మొక్కల సుడులలో వేసుకోవాలి. ఇంకా పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు క్లోరాంట్రా నిలిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు లేదా ఫ్లూ బెండియమైడ్ అనే మందు 0.2 మిల్లీలీటర్లు లీటర్నిటికి కలిపి పిచికారీ చేసుకోవడం వలన ఈ కాండం తొలచు పురుగును అరికట్టవచ్చును.
1: తర్వాత ఈ మొక్కజొన్నను ఆశించే పేరు బంక కూడా మీరు వివరించారు. మరి ఈ పేరు బంకను ఏ విధంగా నిర్మూలించుకోవాలి, ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టి ఈ మొక్కజొన్న పంటను కాపాడుకోవాలి, వివరించండి.
0: ఈ సంవత్సరము భారత వాతావరణ విభాగం సూచించిన మేరకి బెట్ట పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ పేనుబంక కూడా మొక్కజొన్న పంటను ఆశించే అవకాశం ఉంది. ఈ పేనుబంక అనేది ముదురు నీలి ఆకుపచ్చ రంగులో ఉండి అండాకారంలో ఉంటాయి. ఈ పేనుబంక పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు ఆకుల నుండి కాండం నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగుకి మారిపోతాయి. అంతేకాకుండా మొక్కలు గిడసబారిపోతాయి. ఈ పురుగును సహజంగా మిత్ర పురుగులైన సిర్ఫిడ్స్ మరియు అక్షింతల పురుగులు అదుపులో ఉంచుతాయి. ఒకవేళ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే డైమిథయేట్ అనే మందును 2 మిల్లీలీటర్లు ఈ పురుగు ఉధృతిని గమనించినట్లయితే డైమిథయేట్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా ఎసిఫేట్ అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల ఈ పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చును.
1: తర్వాత ఈ మొక్కజొన్న పంటలో ఎలాంటి తెగులు వచ్చే అవకాశం ఉంది, ఏ తెగులు ఆశించే అవకాశం ఉంది, మరి ఆ తెగుళ్ళు వివరిస్తూ మరి సస్యరక్షణ ఏ విధంగా నిర్వహించుకోవాలి రైతులు ఒకసారి తెలియచేయండి.
0: ఈ మొక్కజొన్నను ప్రధానంగా ఆకు ఎండు తెగుళ్ళు లేదా కాండం కుళ్ళు తెగుళ్ళు ఆశించి నష్టపరుస్తాయి. 2 రకాల ఆకు ఎండు తెగుళ్లను గమనించినట్లయితే మొదటిది టర్సికం ఆకు ఎండు తెగులు. ఈ తెగులు లక్షణాలు గమనించినట్లయితే ఆకుల పైన పొడవైన కోలాకరపు బూడిద లేదా గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. 2వ రకం ఆకు ఎండు తెగులు గమనించినట్లయితే మేడిస్ ఆకు ఎండు తెగులు. ఈ తెగులు ఆశించిన మొక్కలపై చిన్న చిన్న కోలాకారంలో ఉండే ఎరుపు లేదా గోధుమ రంగు మచ్చలను గమనించవచ్చు. ఈ ఆకు ఎండు తెగుళ్ల నివారణకి మ్యాంకోజెబ్ అనే మందును 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ తెగుళ్లే కాకుండా బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు కూడా ఆశిస్తుంది. ఈ తెగులు లక్షణాలను గమనించినట్లయితే కనుపుక్కు దగ్గరగా ఉండే ఆకు తొడిమ మరియు కాండంపై గోధుమ నుండి నలుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. అంతేకాకుండా కనుపు దగ్గర కణజాలం నీటిలో తడిచినట్లు కనిపిస్తూ మురిగిన కోడిగుడ్డు వాసన వస్తుంది. ఈ తెగులు నియంత్రణకు బ్లీచింగ్ పౌడర్ ని ఎకరానికి 4 కిలోల చొప్పున మొక్క మొదలకు 2-3 సెంటీమీటర్ల దూరంలో అందించాలి. ఒకవేళ పంట

0: లో అక్కడక్కడ ఈ తెగులు గమనించినట్లయితే బ్లీచింగ్ పౌడర్ ను 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి తెగులు ఆశించిన మొక్కల మొదల్లో పోయాలి.
1: తర్వాత మన వాతావరణ పరిస్థితులు చూస్తే ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తగినంత ఆశించినంత మనకు పడకపోవడం వల్ల బిడ్డ పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి బిడ్డ పరిస్థితులు వచ్చే అవకాశం సందర్భంగా ఏమైనా తెగులు వచ్చే అవకాశం ఉందా, మరి ఏ తెగులు వచ్చే అవకాశం ఉంది, మరి ఆ తెగులను ఏ విధంగా మనం సమర్థవంతంగా నిర్వహించుకోవాలి, నియంత్రించుకోవాలి, సమూలంగా ఆ తెగులను నిర్మూలించుకోవాలి, ఈ వివరాలు ఒక్కసారి రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది ఒకసారి వివరించండి.
0: మొక్కజొన్నలో పొడి వాతావరణం బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు పూత అనంతర కాండం కుళ్ళు తెగులు ఆశిస్తుంది. ఈ తెగులు లక్షణాలు గమనించినట్లయితే పూత అనంతరము నిలువున కాండం ఎండిపోవడము, అదేవిధంగా కాండం చీల్చి చూసినప్పుడు నలుపు రంగులో కనిపిస్తుంది. ఈ తెగులు నివారణకు 10 గ్రాముల ట్రైకోడర్మా శిలీంధ్రాన్ని కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అంతేకాకుండా 2 కిలోల ట్రైకోడర్మా విరిడేని 100 కిలోల పశువుల ఎరువులో వృద్ధి చేసుకుని వరుసగా 3 నుంచి 4 సంవత్సరాలు భూమిలో వేసుకోవడం వల్ల ఈ పూతానంతర కాండం కుళ్ళు తెగులు నుండి పంటని కాపాడుకోవచ్చును. ఈ తెగులు తట్టుకునే రకాలను ఎన్నుకోవాలి. అంతేకాకుండా ప్రతిసారి మొక్కజొన్నే కాకుండా పంట మార్పిడి చేసుకోవడం వల్ల మొక్కజొన్న పంటను పూతానంతర కాండం కుళ్ళు తెగులు నుంచి రక్షించుకోవచ్చు.
1: చాలా చక్కటి వివరాలు. మొక్కజొన్న పంటలో సమగ్ర సస్యరక్షణలో భాగంగా కాండం తొలుచు పురుగు, కత్తెర పురుగు, పేనుబంక, తర్వాత పూతానంతర కాండంకులు తెగులు గురించి సవివరంగా సమూలమైన సమాచారాన్ని మన రైతు సోదరులకు అందించారు. ధన్యవాదాలు డాక్టర్ అనూష గారు.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.

0: మరింతవరకు ఇల్లు ఫాకిలి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2360555 లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
0: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు దేవదాసు చిత్రం కోసం కార్తీక్ సుజాత పాడిన పాట విందాం. చంద్రబోస్ రచన, చక్రి సంగీతం.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:00 కావస్తుంది. ఇప్పుడు తెలుగులో వార్తల ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. ఇప్పుడు సమయం 8:30. అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. మరి కార్యక్రమంలో ముందుగా కోరుతున్న శ్రోతలు, వరంగల్ జిల్లా కాశీబుగ్గ నుండి కోరుతున్న శ్రోతలు దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, ఆసిని, సుహాస్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, వర్షిణి, హర్షిణి, హిమశ్రీ వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై రొటేషన్ చక్రవర్తి సినిమా నుండి ఈ పాట విందాం.

0: శ్రోతలకు గమనిక. ఈ నెల 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు పుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు.
1: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
2: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: సెల్ 9440004837.
0: శ్రోతలకు గమనిక. ఈ నెల 22వ తేదీ బుధవారం ఉదయం 7:30 మనోరమ్మ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ రమాదేవి గారు తెలియజేస్తారు.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
2: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
0: శ్రోతలకు గమనిక. ఈ నెల 21వ తేదీ మంగళవారం సాయంత్రం 6:30 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సాధారణంగా పనులు వాయిదా వేస్తుంటాం, దీనికి కారణాలు, సమస్యలు ఎలా అధిగమించాలో ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు.
1: డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం.
2: ఎత్తు, వంకర పళ్ళు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799090505.
0: శ్రోతలకు గమనిక. ఈ నెల 21వ తేదీ మంగళవారం ఉదయం 7:58 డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తు, వంకర పనులు, నోటి దుర్వాసన ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్ గురించి దంతవేదల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి కోరుతున్న శ్రోతలు, అనుమల నాగరాజు, రాజేశ్వరి, ఆసిని, హరిణి, నయన, మోక్షిత, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై అగ్నిపుత్రుడు సినిమా నుండి ఈ పాట విందాం.

0: శ్రోతలకు గమనిక. ఈ నెల 21వ తేదీ మంగళవారం ఉదయం 7:30 నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్ వాడి నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో క్యాట్రాక్ట్, మోతెబిందు, రెటీనా సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలీల్వాడి, నిజామాబాద్.
0: శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కూచన శ్రీహరి, జ్యోతి, రాజ్ కమల్, సిద్ధ, వినోద్ కుమార్, గ్రీష్మ, రామానందన్, రిధిమా వీరందరూ శ్రీనగర్ కాలనీ వినాయకనగర్ నుంచి కోరుతున్నారు. వీరు రుద్రవీణ సినిమా నుండి ఈ పాటను కోరుతున్నారు.

శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో తలకు గాయాలు, తలలో రక్తం గడ్డ కట్టడం, తల నరాల సమస్యలకు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కేశ మేఘరాజ్ గారు తగిన సూచనలు సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. అభిరుచి శ్రోతలు 103.2 MHz పై అభిరుచి కార్యక్రమం వింటున్నారు. తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు జైత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాస నరేందర్, శ్యామల, భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజిని, శ్రీనిక, బండి కిషోర్, హరిప్రియ వీరి వారి బంధుమిత్రులు మరియు కోరికపై కార్తీక దీపం సినిమా నుండి ఈ పాట విందాం.

శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. చివరగా అభిరుచి కార్యక్రమంలో కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా మోహన్రావుపేట నుండి రమేష్, వర్షిణి, మహాశ్రీ, వేదాశ్రీ, శాంతాబాయి, రవి, మానస, సమృద్ధ్, గోదావరి, పూజిత, నవీన్, రాఘవాచారి, భాగ్యవీర్ చారి వీరందరి కోరికపై శ్రీమంతుడు సినిమా నుండి ఈ పాట విందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఆ పాటతో ఈనాటి లలిత గీతాలు సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:45 వస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5 గంటల 50 నిమిషాలకు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.